శతాయుధమున మహాపరాక్రమవంతమైన రామరావణ యుద్ధం నీతి న్యాయ సమ్మతమైనది జరుగుత సర్వవిదితమైన విషయం. ఈ మహాయుద్ధం 10 దినములు జరిగింది. రామరావణ సంగ్రామమునకు రామరావణ సంగ్రామమే సాటి, సాగరమునకు సాగరమే సాటి. బహుశ్రమతో, వేదనతో, పరితాపంతో తపించు శ్రీరామచంద్రుడు రణరంగ తీరుని దుష్ట సంహారణార్థమై జన్మించిన మహానుభావుని గమనించిన అగస్త్య మహర్షి, రామ నీవు మానవాకారమును జన్మించిన శ్రీ మహావిష్ణు స్వరూపుడు, మహాభారత రామచంద్ర అతి సనాతనమైనది, అతి రహస్యమైనది, బహు గోప్యమైనది.

ప్రదాయకం, మహావీర్యోత్తమ, సకలాభీష్టదాయకం, లోక శోక నివారకం, ఆరోగ్య ఐశ్వర్య

0: ఇంటిలో మరియా, మార్త, లాజరు అనబడే ఈ ముగ్గురు ఆ ఇంటిలో జీవిస్తూ ఉండేవారు. యేసు ప్రభు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ కుటుంబాన్ని దర్శిస్తూ ఉండేవాడు. ఈ లోకంలో మానవుడు అన్నిటినీ జయించగలడు, కానీ ఒకదానిని జయించలేకపోతున్నాడు, అది మరణం. ఆ మరణం ఈ కుటుంబం మీద కాటు వేసింది. ఆ ఇంటిలో మగదిక్కనుకునబడేటువంటి లాజరు అనబడేటువంటి ఆ యవనస్తుడు మరణించాడు. ఇంటిలో ఉన్న ఇద్దరు స్త్రీలు దుఃఖముతో నింపబడ్డారు, కన్నీటితో నింపబడ్డారు. 4 దినముల తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు ఆ ఊరికి వచ్చినప్పుడు లాజరు సహోదరి అనేటువంటి ఆ సహోదరి యేసు ప్రభుతో ప్రభువాన్ని ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చనిపోకుండా ఉండేవాడు అని ఆ స్త్రీ యేసు ప్రభుతో చెప్తుంది. యేసు ప్రభు వారు ఆ సమాధి దగ్గరికి వెళదామని చెప్పి వెళుతూ ఉండగా యూదులలో అనేక మంది ఆ సమాధి దగ్గరికి వచ్చారు. యేసు ప్రభు వారు ఆ సమాధి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన కన్నీళ్లు విడిచినట్టుగా దేవుని వాక్యములో మనకు కనబడతా ఉంది. యోహాను శుభవార్త 11:35 యేసు కన్నీళ్లు విడిచెను అని బైబిల్ గ్రంథంలో అతి చిన్న వచనము మనకి ఇక్కడ కనబడుతోంది. అనేక మంది ఈయన ఎంత ప్రేమించాడో చూడండి, ప్రభువు కన్నీళ్లు విడుస్తున్నాడని అనుకుంటూ ఉన్నారు. యేసు ప్రభు ఆ సమాధి దగ్గరికి వచ్చి ఆ సమాధి మీద ఉన్న రాయిని మీరు తొలగించండి అని అంటూ ఉన్నాడు. ఆయన సహోదరి లాజరు సహోదరి అంటూ ఉంది, ఇప్పటికీ 4 దినములు అవుతుంది, కాబట్టి ఈ 4 దినములు అయినటువంటి ఈ శరీరం ఆ సమాధిలో ఉంది, రాయి తీసినట్టయితే వాసన కొట్టును అని ఆ సహోదరి ప్రభువారితో చెబుతుంది. వెంటనే యేసు ప్రభు ఆ స్త్రీతో అంటున్నాడు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు అని చెప్తున్నాడు. యేసు ప్రభువు ఎలాంటి సందర్భంలో ఎలాంటి వారికి ఈ మాటను చెప్పాడంటే 3 విషయాలను ఈ సమయంలో మనం ధ్యానిస్తాం. 1, కోల్పోయిన వారితో ఈ మాటను చెప్తున్నాడు. ఎవరిని కోల్పోయారు వీరు? మన ఇంటిలో మొగదిక్కును కోల్పోయారు, ఆధారాన్ని కోల్పోయారు. వారితో యేసు ప్రభు చెప్తున్నాడు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు అని అంటున్నాడు. ఈ వాక్యం ఇచ్చిన బిడ్డలారా, నువ్వు దేన్ని కోల్పోయావు? నీ జీవితంలో ధనాన్ని కోల్పోయావా? విలువైంది కోల్పోయావా? లేకపోతే నీకు ఇష్టమైనటువంటి వ్యక్తులను కోల్పోయావా? దేవుడు ప్రభు చెప్తున్నాడు, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. యేసు ప్రభు ఎలాంటి వారితో ఈ మాటను చెప్పాడు? దుఃఖించుచున్న వారితో ఈ మాట చెప్పాడు. తన సహోదరుని పోగొట్టుకుని దుఃఖంతో ఉన్నటువంటి ఆ ఇంటి వారితో చెప్తున్నాడు, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. నీ కష్టాల్లో భౌతిక దుఃఖం కాదు, దేవుని దగ్గర నువ్వు కన్నీరు కార్చినట్టయితే ఈ కన్నీటిని చూసి యేసు ప్రభు చెప్తున్నాడు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. నువ్వు దేవుని నమ్మాలి, ప్రభువైన యేసు కార్యాలను నమ్మాలి. 3, ఆదరణ లేని వారితో ఈ మాట ప్రభువు చెప్పాడు. ఏ ఆదరణ లేదు? కొత్తదాని యొక్క మొదటిక్కును పోగొచ్చుకున్నటువంటి ఆ కుటుంబము బాధలో ఉన్నది. ఆదరణ లేని ఆ కుటుంబంతో యేసు ప్రభు చెప్తున్నాడు, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావన్నాడు. చూడండి, వారు నమ్మారు, సమాధి మీద ఉన్న రాయిని తీశారు. యేసు పిలుస్తున్నారు, లాజరు బయటికి రా అనగా మరణించిన మృతదేహం జీవముతో బయటకు వచ్చింది. ఎస్, చనిపోయినటువంటి ఆ శరీరానికి జీవమని ఇవ్వగలిగిన దేవుడు ఈ సమయం నీ దుఃఖానికి దేవుడు నివారణ ఇవ్వలేడా? నువ్వు పోగొట్టుకున్న దాన్ని ఇవ్వలేడా? నువ్వు పోగొట్టుకున్న ఆదరణకు కూడా దేవుడు నిబంధనిస్తాడు. కాబట్టి ఈ సమయంలో దేవుని మీద నమ్మకం పెట్టి విశ్వాసతతో నీవు జీవించినట్లయితే నీ సమస్యల్లో నీ పరిస్థితుల్లో నీవు జయాన్ని చూస్తావు. నమ్మినట్లయితే దేవుని మహిమ కార్యాలను నీ జీవితంలో చూస్తావు. దేవుడు మిమ్మల్ని
1: దీవించినంతవరకు శ్రీ రే జోసెఫ్ పంచిన సూక్త సుధీమారు ఆకాశవాణి ప్రసార కేంద్రం సమయం 6:55 కాస్తారు. కొంత క్షణంలో ప్రాంత వార్తలు ఆకాశవాణి హెచ్

0: ఇక వార్తల్లోని వివరాలు. ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన జలధార జలహారతి కార్యక్రమం కింద మంజూరైన పనులను నిర్దేశిత 100 రోజుల్లోపు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లతో జలధార జలహారతి కార్యక్రమంపై దృశ్య మాధ్యమ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో మంజూరైన అన్ని పనులు గడువులోగా పూర్తి చేసేందుకు కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించాలన్నారు. రాష్టంలో దీర్ఘకాలిక నీటి భద్రత సాధించేందుకు వివిధ నీటి వనరుల బేసిన్లను అనుసంధానించే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మిగులు ప్రాంతాల నుంచి లోటు ప్రాంతాలకు నీటిని తరలించడంతో స్థానిక నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచి నీటి అవసరాలను సమర్థవంతంగా తీర్చాలని సూచించారు. సింగరేణి సంస్థ భవిష్యత్తులో తన సేవలను మరింత విస్తృతం చేయాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లోని సింగరేణి భవన్లో సంస్థ పనితీరు, భవిష్యత్ కార్యాచరణపై ఆయన నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దేశంలో విద్యుత్ అవసరాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో రానున్న 15 ఏళ్లకు అవసరమైన సంస్థ సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేయాలన్నారు. దేశ ఇంధన రంగంలో సుదీర్ఘకాలం బొగ్గు కీలక పాత్ర పోషించనుందని వెల్లడించారు. ఉత్పత్తిని గణనీయంగా పెంచడంపై సంస్థ దృష్టి సారించాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ రోజు నుంచి 6 రోజుల పాటు దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. రిపబ్లిక్ ఆఫ్ కొరియా అధికారిక ఆహ్వానం మేరకు ఈ పర్యటన జరుగుతోందని అధికారులు వెల్లడించారు. ఈ పర్యటనలో భాగంగా సియోల్లో భారతీయ ప్రవాసులతో సమావేశంతో పాటు దక్షిణ కొరియా ప్రభుత్వ ప్రతినిధులు, టెక్ స్టార్టప్లు, పారిశ్రామిక సంస్థల అధినేతలతో సమావేశాలు, పెట్టుబడి చర్చలు నిర్వహిస్తారు. ఎల్జీ, హ్యోసంగ్, సియోల్ సెమీకండక్టర్స్ తదితర ప్రముఖ సంస్థల ప్రతినిధులతో సమావేశమవుతారు. సిఐఐ భాగస్వామ్య సదస్సు 2026లో పాల్గొనాలని కొరియా కంపెనీలను ఆహ్వానిస్తూ రోడ్ షోలను పాల్గొనున్నారు. రాష్ట వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న భూ వివాదాల పరిష్కారానికి మరో 7 సమయం పట్టే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని కంగుందిలో నిన్న నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి 460 ఎకరాల భూమికి సంబంధించిన పట్టాలను లబ్దిదారులకు అందజేశారు. పట్టాల పంపిణీకి సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1: ఈ రోజు రాజముద్రతో పట్టాలు ఇస్తున్నా, మొత్తం సర్వే చేస్తున్నాం, సర్వే కూడా పగడ్బందీగా చేస్తున్నాం, మీకందరికి ముందే ఇన్ఫార్మ్ చేస్తున్నాం, మళ్ళా ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ రాసి ఇది నీ భూమి అవునా కాదా అని అడుగుతున్నాం. మీరు అవునని సంతకం పెడితే మళ్ళా మెడ్రాస్ పంపించి అది కూడా సెక్యూరిటీ ప్రెస్ లో మన కరెన్సీ నోట్లు ఎట్టయితే ప్రింట్ చేస్తారో అలాంటివి ఇచ్చేసి ఆ రికార్డ్ అంతా కూడా పగడ్బందీగా పెట్టడం చేసి ఆ పుస్తకాలు తెచ్చి మీకు ఇస్తున్నా.
0: రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలలో వేగం పెంచాలని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో ఇళ్లు, సబ్ రిజిస్టార్ కార్యాలయాలకు శాశ్వత భవనాల నిర్మాణంపై హైదరాబాద్లోని సచివాలయంలో అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా పేదల సొంతింటి కలను నెరవేర్చాలన్న సంకల్పంతో గ్రామీణ ప్రాంతాలలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం విజయవంతమైందని తెలిపారు. ఇది దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. వీబీజీ రామ్జీ పథకంతో ప్రతి పంచాయతీకి 2 కోట్ల రూపాయలతో రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం వానవోలు గ్రామంలో శ్రీ రంగనాథస్వామి దేవాలయానికి మంత్రి నిన్న భూమి పూజ చేశారు. అనంతరం నూతనంగా నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంకును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పెనుకొండ నియోజకవర్గంలో 6 కోట్ల 45 లక్షల రూపాయలతో దేవాలయం

0: దేవాలయాల మరమ్మతులు, కొత్త దేవాలయాల నిర్మాణాలు చేపడుతున్నామని, 8 కోట్ల రూపాయలతో కళ్యాణ మండపం, భజన మండళ్లు, దేవాలయాలకు అవసరమైన సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాను అభివృద్ది చేయడానికి అధికారులు మరింత దృష్టి సారించాలని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి పిలుపునిచ్చారు. ఒంగోలులోని కలెక్టరేట్లో ఆయన అధ్యక్షతన దిశ కమిటీ సమావేశాన్ని నిన్న నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ,
1: సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కూడా లైక్ నేషనల్ హైవేస్ ఉన్నాయి, రైల్వేస్ ఉన్నాయి, పిఎస్ఎన్ఎల్ ఉన్నాయి, అటువంటి అన్ని కూడా మనం ఈ రెవెన్యూ తీసుకురావాలనేది కూడా ముఖ్య ఉద్దేశం. అది ఏదైనా మాకు ఆర్ఎండ్బితో నేషనల్ హైవేస్ అనేది కూడా చాలా ప్రాబ్లమ్స్ అక్కడక్కడ చూస్తూ వస్తున్నాం కాబట్టి దాన్ని కూడా మనం చర్చ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. బట్ పిఎస్ఎన్ఎల్ మనందరూ కూడా వాళ్ళకి కావాల్సిన అనే రిక్వైర్మెంట్స్ మెయిన్ గా సెల్ టవర్స్ ఇటువంటి పాయింట్స్ అనేది స్పెసిఫిక్ గా వాళ్ళు కూడా చెప్తారు.
0: ఆంధ్రప్రదేశ్లో క్షీణించిన శాంతి భద్రతలపై ప్రజల దృష్టిని మరల్చేందుకే ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నాయకులు అంబటి రాంబాబు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతపై అర్థం లేని విమర్శలను చేస్తున్నట్లు చెప్పారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య నిన్న జరిగిన 2వ టీ20 మ్యాచ్లో భారత్ ఓటమి పాలైంది. ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో భారత్పై నెగ్గింది. మొదట భారత్ జట్టు బ్యాటింగ్ చేసి 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 19 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 సాధించింది. రొయ్యలలో వైట్ గట్ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమై ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్రభావిత చెరువుల నుంచి నీరు, రొయ్యలు, మేత, మల నమూనాలను సేకరించి ప్రయోగశాలలకు పంపినట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యశాఖ అధికారులతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఆక్వా ప్రాంతాలపై కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేపట్టినట్లు తెలిపారు. నాణ్యత లేని రొయ్య పిల్లలు, మేత విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు ధృవీకరించిన హేచరీల నుంచే నాణ్యమైన రొయ్య పిల్లలను కొనుగోలు చేయాలని, బయోసెక్యూరిటీ నిబంధనలు పాటించాలని సూచించారు. రాష్ట్రంలోని సెకండరీ ఆసుపత్రులను బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో 72 కోట్ల 81 లక్షల రూపాయలతో ఆధునిక వైద్య పరికరాలు, సదుపాయాలు కల్పిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. దీంతో రోగ నిర్ధారణ నుంచి శస్త్రచికిత్సల వరకు స్థానికంగానే మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. వాతావరణం. నైరుతి ఋతుపవన ద్రోణి రాజస్థాన్ నుండి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా మీదుగా వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలలో గుర్తించబడిన అల్పపీడన ప్రాంతం యొక్క కేంద్రం వరకు కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని కేంద్రం అధికారి ఎం వెంకట్రావు వెల్లడించారు. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని ఆయన పేర్కొంటూ,
2: ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు రాయలసీమలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జలధార జలహారతి కార్యక్రమం కింద మంజూరైన పనులను 100 రోజుల్లోపు పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సింగరేణి సంస్థ భవిష్యత్తులో తన సేవలను మరింత విస్తృతం చేయాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ రోజు నుంచి 6 రోజుల పాటు దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. వీబీజీ రామ్జీ పథకంతో ప్రతి పంచాయతీకి 2 కోట్ల రూపాయల నిధులతో రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. अथ वार्ताः। प्रधानमन्त्रिणा नरेन्द्रमोदिना ह्यः गुजरातस्य सानन्दक्षेत्रे सीजी सेमी संस्थायाः अत्याधुनिकस्य ओसेट् सेमीकण्डक्टर् संयन्त्रस्य उद्घाटनं कृतम्। अत्रावसरे जनसभां सम्बोधयन् प्रधानमन्त्रिणा प्रतिपादितं यत् अयं विकासः भारतस्य प्रगाढ़ इलेक्ट्रॉनिक्स क्रांतेः आगामी चरणमस्ति, येन देशः पूर्वमेव विश्वस्य द्वितीयः बृहत्तमः दूरभाष निर्मातृत्वेन समेधितः। सः दृढ़विश्वासं प्रकटितवान् यत् सानन्दक्षेत्रं वैश्विक सेमीकंडक्टर केन्द्रत्वेन समेधिष्यते।
4: आज का ये कार्यक्रम इस बात का प्रमाण है कि भारत जो ठान लेता है वो करके दिखाता है। 5 साल पहले भारत ने संकल्प लिया था कि देश को सेमीकंडक्टर हब बनाएंगे। हम डिजाइन इन इंडिया, मेक इन इंडिया के मंत्र को लेकर आगे बढ़े और आज देश के तीसरे सेमीकंडक्टर पावर प्लांट में भी चीप पैकेजिंग का कमर्शियल प्रोडक्शन शुरू हो रहा है।
3: तेन गदितं यत् सानन्दं प्रतिवर्षं 20 कोटि चिप्स निर्माणार्थं सज्जमस्ति। तेन 500 कोटि परिमितस्य लक्ष्य निर्धारणार्थं शुभाशयाः अपि प्रकटिताः। अत्रावसरे केन्द्रीय मन्त्रिणा अश्विनी वैष्णवेन घोषितं यत् 26,000-2,000 यावत् भारते 5 सेमीकंडक्टर संयंत्राणि पूर्णतः क्रियाशीलानि भविष्यन्ति। प्रधानमन्त्रिणा जोधपुर विमानपत्तने नूतनस्य टर्मिनल भवनस्यापि उद्घाटनं कृतम्। तदनन्तरं सः बालोत्तरा मण्डलस्य पचपदरा क्षेत्रे देशस्य अत्याधुनिकं ग्रीनफील्ड रिफाइनरी सह पेट्रोकेमिकल कॉम्प्लेक्स इत्येतत् राष्ट्राय समर्पितवान्। अत्रान्तरे तेन जयपुर मेट्रो द्वितीयचरणस्य शिलान्यासोऽपि कृतः। अवसरेऽस्मिन् प्रधानमन्त्रिणा प्रोक्तं यत् पश्चिम एशिया क्षेत्रस्य संघर्षेण 21वीं शताब्द्याः महत्तमः ऊर्जा संकटः समुत्पन्नः, किन्तु भारतेन समयोचित निर्णयैः कूटनीत्या च एषः कालः सम्मुखीकृतः।
4: भारत ने हर स्तर पर सही फैसले लिए, संकट का समय रहते सटीक आकलन किया, प्रभावी रणनीति बनाई, भारत के संसाधनों का संतुलित प्रयोग किया, भारत की डिप्लोमेटिक पावर का सकारात्मक इस्तेमाल किया और तब जाकर भारत संकट से उबर पाया है।
3: श्री मोदी राजस्थान सर्वकारस्य विभिन्न विभागेषु नवनियुक्तेभ्यः 45,000 युवभ्यः नियुक्ति पत्राणि अपि प्रायच्छत्। केन्द्रीय गृहमन्त्री अमितशाहः सानन्दक्षेत्रे नूतन सीजी सेमी ओसेट् इत्यस्य उद्घाटनं प्राविधिक आत्मनिर्भरतायां भारतस्य अभिनव पदक्षेपः इत्युदीरितवान्। अस्य अत्याधुनिक संयन्त्रस्य उद्घाटनं प्रधानमन्त्रिणा नरेन्द्रमोदिना कृतम्। गृहमन्त्रिणा सामाजिक सञ्जालीय तन्त्रे स्वलेखे प्रकटितं यत् भारतस्य प्रौद्योगिकी महाशक्तित्वेन विकास यात्रायामेषः कश्चन नूतनः कीर्तिस्तम्भः अस्ति। विदेशमन्त्री डॉक्टर एस जयशंकरः अद्य प्रभृति अस्य मासस्य 10 दिनांकं यावत् कतार, बहरीन, कुवैत, ओमान देशानां आधिकारिक यात्रायां भविष्यति। स्वप्रवासकाले विदेशमन्त्री तत्तद्देशीयानां समकक्ष नेतृभिः सह शीर्षनेतृत्वेन च सह मेलिष्यति। विदेशमन्त्रालयेन प्रोक्तं यत् अयं प्रवासः एतैः देशैः सह भारतस्य द्विपक्षीय सम्बन्धानां दृढीकरणे विशेषेण केन्द्रितः भविष्यति। संसदः वर्षाकालीन सत्रमस्य मासस्य 20 दिनांकात् अगस्तमासस्य 23-10 दिनांकं यावत् प्रचलिष्यति। संसदीय कार्यमन्त्री किरण रिजिजु सूचितवान् यत् राष्ट्रपतिः द्रौपदी मुर्मुः जुलाई मासस्य 20 दिनांकात् संसदः वर्षाकालीन सत्रस्य आह्वानाय सर्वकारस्य प्रस्तावं स्वीकृतवती। आईसीसी महिला 20-प्रति-20 विश्वचषके लंडन नगरस्य लॉर्ड्स क्रीडांगणे इंग्लैंड दलम् अद्य अंत्यद्वंद्वे ऑस्ट्रेलिया दलम् सम्मुखी करिष्यति। इयं प्रतिस्पर्धा तावत् भारतीय समयानुसारं रात्रौ 8 वादने समारप्स्यते। इति वार्ताः।
5: आकाशवाणी समय 7 गंटलु। సంగారెడ్డి జిల్లా సమగ్ర నివేదికను అందిస్తున్నవారు సిహెచ్ నరహరి గారు.
6: మానవుని జీవనాధారంలో చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉందని టీజీఐఏసీ చైర్మన్ తూర్పు నిర్మలా జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్లోని త్రివేణి ఎకోపార్క్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్ విధానంలో ప్రారంభించగా క్షేత్రస్థాయిలో సంగారెడ్డి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ వాతావరణ సమతుల్యతకు మొక్కల పెంపకం తప్పనిసరి చెప్పారు. కాంగ్రెస్ ప్రజాపాలన ఎంతో ప్రాధాన్యంతో వన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తుందని తెలియజేశారు. సంగారెడ్డి జిల్లా సమగ్ర అభివృద్దికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని రాష్ట కార్మిక ఉపాధి శాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. ఇండస్ట్రియల్ హబ్ గా వేగంగా అభివృద్ది చెందుతున్న జిల్లా మరింత పురోగతి సాధించేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్
5: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ప్రసార వివరాలు. ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల్లో ముందుగా ఈ ఉదయం ప్రసారంలో 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 7:15 ప్రసారమయ్యే ప్రభాతలహరి కార్యక్రమంలో 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతీనగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. 8:00 డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇంకా ఇదే కార్యక్రమంలో కొన్ని సినీ గీతాలు కూడా మీరు వినవచ్చు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. 8:30 బాలభారతి చిన్నారుల కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హుంసా విద్యార్థుల కదంబ కార్యక్రమం వింటారు. 9:00 ప్రసారమవుతుంది హృదయ రాగాలు. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాల కార్యక్రమం ఇది. ఉదయం 10:00, మధ్యాహ్నం 12:10, 12:40, 1:20 శ్రోతలు వివిధ భారతి తెలుగు కార్యక్రమాన్ని ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. మధ్యాహ్నం 12:00 హిందీలో, 12:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. మధ్యాహ్నం 3:00 సమన్వయ నాటక కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. సాయంత్రం 4:00 గంట పాటు శ్రోతలు వినవచ్చు హిందీ కార్యక్రమాలు, వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి. సాయంత్రం 5:00 అభిరుచి, 5:30 ప్రసారమవుతుంది జానపద సంగీత కార్యక్రమం. 5:40 వినవచ్చు సినీరంజని కార్యక్రమం. 6:30 ప్రసారమవుతుంది సమాచార దర్శిని. రాత్రి 7:30 లండన్లోని లార్డ్స్ క్రికెట్ మైదానంలో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026 మ్యాచ్ యొక్క హిందీ మరియు ఆంగ్లం ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది. తిరిగి ప్రత్యక్ష ప్రసారాన్ని రాత్రి 9:15 నుంచి ఆట ముగిసే వరకు వినవచ్చు. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది. ఈ సమయంలో న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ ద్వారా శ్రోతలు వినబోయే కార్యక్రమాల్లో 7:30 చిత్రగీతాలు, 8:00 అభిరుచి, 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే ఉంటారు. రాత్రి 9:30 ప్రసారమయ్యే కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి. 10:00 అఖిల భారత రవివాసరి సంగీత సభ కార్యక్రమం ఉంటుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. ఇవి ఈ రోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. సమయం 7:05 వస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. సకాల నిర్ణయాలు, వనరుల సమర్థ నిర్వహణ, దౌత్య సంబంధాల ద్వారా భారత్ పశ్చిమాసియా సంక్షోభాన్ని దాటగలిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ ఈ నెల 10వ తేదీ వరకు 6 దేశాల్లో పర్యటన జరుపుతారు. ఉల్లిపాయల కొనుగోలు ధరను ప్రభుత్వం 13% మేరకు పెంచింది. ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్, మొరాకో క్వార్టర్ ఫైనల్స్కి చేరుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్లో 105,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ది ప్రాజెక్టులకు నిన్న శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఇవి రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు, ఇంధనం, రవాణా, ఉపాధి కల్పనకు పెద్ద ఊపునిస్తాయి. తన ఒకరోజు పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి జోధ్పూర్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ ప్రమాణాన్ని కూడా ప్రారంభించారు. ఆ తర్వాత బలోత్రా జిల్లాలోని పాచిపద్రా వద్ద దేశంలోనే అత్యంత ఆధునికమైన గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ను ఆయన జాతికి అంకితం చేశారు. రిఫైనరీ అత్యాధునిక కంట్రోల్ రూమ్ ను కూడా ప్రధానమంత్రి పరిశీలించారు.
1: आज का ये कार्यक्रम इस बात का प्रमाण है कि भारत जो ठान लेता है वो करके दिखाता है. 5 साल पहले भारत ने संकल्प लिया था कि देश को सेमी कंडक्टर हब बनाएंगे. हम डिजाइन इन इंडिया, मेक इन इंडिया के मंत्र को लेकर आगे बढ़े और आज देश के तीसरे सेमीकंडक्टर प्लांट में भी चीप पैकेजिंग का कमर्शियल प्रोडक्शन शुरू हो रहा है.
0: గుజరాత్ లోని సనంద్ లో సీజీ సెమీ అవుట్సోర్స్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ కేంద్రాన్ని నిన్న ప్రధానమంత్రి ప్రారంభించారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ కు దీనివల్ల భారీగా ఊతం లభించింది. ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద 7,500 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో అభివృద్ది చేసిన ఈ కేంద్రం దేశ సాంకేతిక తయారీ ప్రయాణంలో ఒక ప్రధానమైన మైలురాయిగా నిలుస్తుంది. సనంద్ చేరుకున్న వెంటనే ప్రధానమంత్రి ఈ హైటెక్ ప్లాంట్ ను సందర్శించి ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. కేంద్రం పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరుకున్న తర్వాత ఏటా గరిష్టంగా 500 కోట్ల సెమీకండక్టర్ చిప్లు ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది మెమరీ స్టోరేజ్ సొల్యూషన్స్ కోసం అంతర్జాతీయంగా పెరుగుతున్న డిమాండ్ను తీర్చేందుకు కూడా సహాయపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఈ నెల 8వ తేదీ వరకు ఇండోనేషియాలో పర్యటిస్తారు. ఇండోనేషియా రిపబ్లిక్ అధ్యక్షుడు ప్రభువో సుబియాంతో ఆహ్వానం మేరకు ఈ పర్యటన జరుగుతోంది. ప్రధానమంత్రి మోదీ ఇండోనేషియాలో పర్యటించడం ఇది 4వ సారి కాగా 2018 మేలో భారత ఇండోనేషియా సంబంధాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెరిగిన తర్వాత ఆయన జరుపుతున్న మొదటి ద్వైపాక్షిక పర్యటన ఇది. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి అధ్యక్షుడు ప్రభువో సుబియాంతోతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వ్యూహాత్మక భాగస్వామ్యం కింద కీలక సహకార రంగాల్లో సాధించిన పురోగతిని వారు సమీక్షిస్తారు. జకర్తాలో ప్రధానమంత్రి భారతీయ సంతతికి చెందిన వారిని ఉద్దేశించి కూడా ప్రసంగిస్తారు. 2 దేశాల మధ్య ఉన్న సాంస్కృతిక చారిత్రక సంబంధాలకు ప్రతీకగా ఈ సభ నిర్వహిస్తారు. ఇండోనేషియాలోని భారతీయ సమాజం ప్రధానమంత్రి పర్యటన కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. జకర్తాలో ఇండియా క్లబ్ ప్రెసిడెంట్ సిద్ధార్థ పడి ఆకాశవాణితో మాట్లాడుతూ భారత ఇండోనేషియా మధ్య ఉన్న బలమైన స్నేహాన్ని ప్రశంసించారు. ఉన్నత స్థాయి పర్యటన ఇరు దేశాలు ఒకదానికొకటిస్తున్న ప్రాధాన్యతను ప్రతిఫలిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇండోనేషియా, భారత్ కలిసి ఒక శక్తివంతమైన మార్కెట్ను సృష్టిస్తాయని, మౌలిక సదుపాయాలు, వాణిజ్యం, రక్షణ, వ్యవసాయం, సహజ వనరులు ఇతర రంగాల్లో 2 దేశాలు తమ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకుంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ ఇవాళ నుంచి ఈ నెల 10వ తేదీ వరకు ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమాన్ దేశాల్లో అధికారిక పర్యటనలు చేపడుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా డాక్టర్ జయశంకర్ ఆయా దేశాల విదేశాంగ మంత్రుల అగ్రనాయకత్వంతో సమావేశమవుతారు. ఈ దేశాలతో భారత్ ద్వైపాక్షిక సంబంధాన్ని మరింత బలోపేతం చేయడంపై ఈ పర్యటన ప్రధానంగా దృష్టి సారిస్తుందని, అలాగే ప్రాంతీయ పరిణామాలు, పరస్పర ప్రయోజనకరమైన అంశాలపై అభిప్రాయాలు పంచుకోవడానికి ఇదొక మంచి అవకాశం ఇస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఒమాన్ పర్యటన ముగిసిన తర్వాత 2028-29 కాలానికి యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలి తాత్కాలిక సభ్యత్వం కోసం భారత్ అధికారిక ప్రచారాన్ని ప్రారంభించేందుకు డాక్టర్ జయశంకర్ జూలై

0: 13వ తేదీన న్యూయార్క్ సందర్శిస్తారు. ఆ తర్వాత ఆయన జూలై 14, 15 తేదీల్లో బ్రసెల్స్ లో జరిగే 3వ ఇండియా యూరోపియన్ యూనియన్ ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ సమావేశానికి హాజరవుతారు. అలాగే యూరోపియన్ యూనియన్ బెల్జియం దేశాల విదేశాంగ మంత్రులతో కూడా సమావేశమవుతారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ధరల స్థిరీకరణ బఫర్ కింద ప్రభుత్వం ఉల్లిపాయల కొనుగోలు ధరను క్వింటల్కు 1875 రూపాయల నుంచి 2125 రూపాయలకు పెంచింది. ఇది 13% పెంపుదల. ఈ సవరించిన సేకరణ ధర వల్ల ఉల్లి రైతులకు మెరుగైన ఆదాయం లభించడంతో పాటు బఫర్ స్టాక్ సేకరణ ప్రయత్నాలకు మద్దతు లభిస్తుందని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రభుత్వం ధరల స్థిరీకరణ బఫర్ కోసం నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నాఫెడ్ NCCF ద్వారా ఉల్లిపాయల సేకరణ ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ 2025-26 ద్వితీయ ముందస్తు అంచనాల ప్రకారం ఉల్లి ఉత్పత్తి 307 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. మహారాష్ట, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో ప్రస్తుతం తగినంత మొత్తంలో ఉల్లిపాయ నిల్వలు ఉన్నాయని, నిల్వ చేసిన ఉల్లిపాయల కొరత ఉన్నట్లు ప్రస్తుతం ఎలాంటి సంకేతాలు లేవని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉల్లిపాయ సగటు రిటైల్ ధర కిలోకు 31 రూపాయలుగా ఉంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభమవుతాయి. 13వ తేదీ వరకు కొనసాగుతాయి. 20వ తేదీ నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలియజేశారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు నిన్న సోషల్ మీడియాలో తెలియజేశారు. ఇథనాల్ అనేది కొత్త ఆలోచన కాదని, శతాబ్దానికి పైగా ఇది వాడకంలో ఉందని కేంద్ర పెట్రోలియం ఖనిజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి చెప్పారు. రాజస్థాన్ లో జరిగిన ఒక సభలో ప్రసంగిస్తూ ప్రభుత్వం బయోఫ్యూయల్ బ్లెండింగ్ కార్యక్రమంపై వచ్చే నిర్మాణాత్మకమైన విమర్శలను స్వాగతిస్తుందని, అందులోని మంచి సూచనలను తమ పనిలో చేర్చుకుని అవసరమైన సవరణలు చేయడానికి సిద్దంగా ఉందని పురి హామీ ఇచ్చారు.
1: एथेनॉल का काम ना हमने इन्वेंट किया, 100 साल से इस पे काम हो रहा है. भारत में अगर आ जाए तो इस पे पहली योजना बनाई थी कांग्रेस की सरकार ने, मैं बात कर रहा हूँ 2006 से लेकर 2008, और हमारा एक टारगेट था कि 5% हमें बायोफ्यूल ब्लेंडिंग करनी है 10 स्टेट्स और यूनियन टेरिटरी में, कर नहीं पाए. वो दूसरी बात है, 1.4% पे हमारी गाड़ी रुक गई.
0: ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ లో ఫిలడెల్ఫియాలో జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ లో పారాగ్వాపై 1-0 తేడాతో విజయం సాధించి ఫ్రాన్స్ క్వార్టర్ ఫైనల్స్ కి చేరుకుంది. క్వార్టర్ ఫైనల్స్ లో ఫ్రాన్స్ ఇప్పుడు మొరాకోతో తలపడింది. టెక్సాస్ లోని హ్యూస్టన్ లో జరిగిన మ్యాచ్ లో కెనడాపై 3-0 తేడాతో ఘన విజయం సాధించి మొరాకో కూడా క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశపరిచింది. నిన్న కాన్సాస్ సిటీ స్టేడియంలో జరిగిన చివరి రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్ లో కొలంబియా 1-0 తేడాతో ఘనాను నుంచి రౌండ్ ఆఫ్ 16 లో చోటు దక్కించుకుంది. క్వార్టర్ ఫైనల్స్ లో స్థానం కోసం కొలంబియా ఇప్పుడు స్విట్జర్లాండ్ ను ఎదుర్కొనుంది. వింబుల్డన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ పోటీలో నిన్న జరిగిన మహిళల సింగిల్స్ 3వ రౌండ్ లో బెల్జియం కు చెందిన ఎలిస్ మెర్టెన్స్ సంచలన విజయం సాధించారు. కజాక్స్థాన్ కు చెందిన సెకండ్ సీడ్ ఎలీనా రెబెకనను 7-6, 6-1 తేడాతో ఓడించి రౌండ్ ఆఫ్ 16 లోకి ప్రవేశించారు. ఈ రోజు జరిగే పురుషుల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 16 పోటీలో సెర్బియాకు చెందిన నోవాక్ జోకోవిచ్ రోమన్ సఫియాలోనితో తలపడనున్నారు. విశేషాలు మరొకసారి. సకాల నిర్ణయాలు, వనరుల సమర్థ నిర్వహణ, దౌత్య సంబంధాల ద్వారా పశ్చిమాసియా సంక్షోభాన్ని మన దేశం ఎదుర్కొందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ ఈ నెల 10వ తేదీ వరకు 6 దేశాల పర్యటన జరుపుతారు. ఉల్లిపాయల కొనుగోలు ధరను ప్రభుత్వం 13% మేరకు పెంచింది. ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ లో ఫ్రాన్స్, మొరాకో దేశాలు క్వార్టర్ ఫైనల్స్ కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

പ്രഭാത് ലഹരി. విభిన్నాంశాల సమాహారం ప్రభాత లహరి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం పలుకుతూ ఈరోజు భక్తి గీతం, ప్రబోధ గీతం, అలాగే 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో హెచ్పివి వ్యాక్సిన్ ఆవశ్యకత, ఉపయోగాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అలాగే 8:00 డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. ఇందులో గ్లాకోమా వ్యాధికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కాట్రాక్ట్ మరియు రిఫ్రాక్టో సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు అందించే వివరాలు కూడా మీరు వినవచ్చు. కార్యక్రమంలో ముందుగా విందాం ప్రబోధ గీతం.

0: దేశభక్తిని చాటే ప్రభూత గీతం విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.
1: ముఖాన్ మొటిమల
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
5: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
4: మరిన్ని వివరాలకు మీ సమీప ఎన్డీసీసీ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
6: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
7: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
6: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
7: సెల్ 9440004837.
8: మాతృత్వం ఒక మధురమైన వరం.
6: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
8: సంప్రదించండి
6: డాక్టర్ బండారి సుజాత,
8: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
6: ఖలీల్ వాడి, నిజామాబాద్.
7: ఫోన్ 08462253344.
9: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
7: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
9: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి
7: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలీల్వాడి, నిజామాబాద్. సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
9: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
7: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట.
9: 24 గంటలు అత్యవసర సేవలు.
7: NABH గుర్తింపు.
9: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
7: డాక్టర్ సీను నాయక్ 25వ వార్షికోత్సవం.
9: అడ్వాన్స్ టెక్నాలజీతో,
7: లేటెస్ట్ ఎక్విప్మెంట్ తో
9: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ ఇప్పుడు నిజామాబాద్ తో పాటు
7: డాక్టర్ సీనాస్ డెంటల్ హాస్పిటల్ గా కొంపల్లి మరియు పంజాగుట్ట హైదరాబాద్ లో ప్రారంభించబడింది. ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
10: ఆస్తమా, అలర్జీ, గ్లకోమా, రెటీనా కంటి సమస్యలు,
7: ఎముకలు, కీళ్లు, కిడ్నీ, వెన్నుముక, నరాల సమస్యలకు,
10: క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ కేసులకు
7: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
10: ద్వారకా నగర్, నిజామాబాద్.
7: సెల్ 9032323258.
0: శ్రోతలు ప్రభాత లహరి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి

0: శ్రోతలు ప్రభాతలహరి కార్యక్రమం వింటున్నారు.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఆకాశవాణి నిలయంలో సమయం 7:30. ప్రభాత లహరి కార్యక్రమంలో ఇప్పుడు వినండి. వైష్ణవి హాస్పిటల్ సరస్వతీ నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఇందులో HPV వ్యాక్సిన్ ఆవశ్యకత, ఉపయోగాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారితో పరిచయ కార్యక్రమం పరిచయం చేస్తున్నవారు శ్రీ ఎన్ లింగం వర్ధన్ గారు.
3: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ కె సవితారాణి, ప్రసూతి వైద్య నిపుణురాలు, వైష్ణవి హాస్పిటల్, సరస్వతీ నగర్, నిజామాబాద్. వైష్ణవి హాస్పిటల్ ప్రస్తుతం ప్రసూతి సేవలే కాకుండా హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే గర్భిణీగా ఉన్నప్పుడు ఉండే బీపీ, షుగర్, థైరాయిడ్, గుండె వ్యాధులకు వైద్య సేవలు అందిస్తుంది. అంతేకాదు వయాబిలిటీ స్కానింగ్, ఎన్టీ స్కానింగ్, టిఫా స్కానింగ్, గ్రోత్ స్కానింగ్, డాప్లర్ స్కానింగ్, ఇంకా పొలిక్యులర్ స్టడీ స్కానింగ్, IVF గర్భాలకు యాంటీ నిటల్ కేర్, డెలివరీలు కూడా చేయబడును. సంతానం

0: చింత లేకుండా సంతానం కొరకు దూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా సురక్షితమైన వైద్యాన్ని అందిస్తోంది వైష్ణవి హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ కె సవితారాణి, ప్రసూతి వైద్య నిపుణురాలు, వైష్ణవి హాస్పిటల్, సరస్వతి నగర్, నిజామాబాద్.
1: డాక్టర్ సవితారాణి గారు నమస్కారం అండి.
2: నమస్తే అండి.
1: డాక్టర్ గారు, ముఖ్యంగా నేను అడగబోయే ప్రశ్న ఏమిటంటే, పుట్టిన శిశువుకి పుట్టినప్పటి నుంచి ఒక వయసు వచ్చే వరకు రకరకాల వ్యాక్సిన్స్ ఇస్తూ ఉంటారు.
2: అవునండి.
1: అంటే ముందస్తు జాగ్రత్తగా.
2: అవునవును.
1: ఆ బిడ్డ పుట్టింది మొదలు ఒక వయసు వచ్చేదాకా ఎలాంటి వ్యాధికి లోను కాకుండా గురి కాకుండా ఉండడానికి రకరకాల వ్యాక్సిన్స్ ఇవ్వడం మనం గమనిస్తున్నాం, చూస్తున్నాం. ఇవి కాకుండా, ఈ రొటీన్ వ్యాక్సిన్స్ కాకుండా, ఇటీవలి కాలంలో, ఈ మధ్య కాలంలో HPV వ్యాక్సిన్ అనే మాట తరచుగా నేను వింటున్నాను, అందరూ వింటున్నారు, నేను కూడా విన్నాను.
2: అవును సార్. అవును.
1: అంటే ఈ రొటీన్ గా ఇచ్చే వ్యాక్సిన్ జాబితాలో ఈ వ్యాక్సిన్ లేదా, ఒక ప్రశ్న. ప్రత్యేకంగా ఈ వ్యాక్సిన్ యొక్క ఉద్దేశం ఏమిటి? ఈ వ్యాక్సిన్ ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? ఇది ఆడపిల్లల కోసమా, మగపిల్లల కోసమా? అదొకటి. మళ్ళీ ఏ వయసులో ఇస్తే బాగుంటుంది? ఈ వ్యాక్సిన్ యొక్క ప్రయోజనాలు ఎంతవరకు ఫలితాన్ని సాధిస్తున్నాయి?
2: సార్, చాలా ప్రశ్నలు అడిగారు, బట్ చాలా మంచి మంచి ప్రశ్నలు అడిగారు. ఇవి చాలా అందరికీ కామన్గా వచ్చే ప్రశ్నలే. సో ఇప్పుడు మీరు అడిగినట్టుగా HPV వ్యాక్సిన్ ఎందుకు తరచుగా వినిపిస్తుంది అంటే, ఇప్పుడు మన గవర్నమెంట్ ఈ వ్యాక్సిన్ అందరికీ ఇవ్వాలని సంకల్పించింది. సో దాని మూలంగా ఈ వ్యాక్సిన్ అనేది పాపులారిటీ వచ్చింది. లాస్ట్ 20 ఇయర్స్ నుంచి మనకి ఈ వ్యాక్సిన్ ఉంది, కానీ మనము ఇనీషియల్ డేస్లో ఈ వ్యాక్సిన్ అంటే మనం సర్వైకల్ క్యాన్సర్ని నివారించడానికి ఇది వ్యాక్సిన్ ఇస్తాం. HPV వైరస్ యాక్చువల్గా అంటే మనకు చాలా రకాల క్యాన్సర్స్ ఉంటాయి. మనకు తల నుంచి కాళ్ళ వరకు రకరకాల క్యాన్సర్స్ ఉంటాయి.
1: బట్
2: మనకి క్యాన్సర్కి వ్యాక్సిన్ అంటే ఈ సర్వైకల్ క్యాన్సర్కి మాత్రమే ఉంది. అంటే ఈ సర్వైకల్ క్యాన్సర్ మనకు HPV వైరస్తో వస్తుంది. సో ఈ వైరస్కి మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం ఈ HPV వ్యాక్సిన్ ఇస్తాము. సో లాస్ట్ 20 ఇయర్స్ నుంచి కూడా ఇది ఉంది.
1: గతంలో ఇది ఎప్పుడు విన్నట్టుగా నాకు అనిపించట్లేదు.
2: అయితే ఇది గత 20 సంవత్సరాల నుంచి ఉంది, కానీ మనకి ఇండియాలో ట్రయల్ వచ్చినప్పుడు అంటే వ్యాక్సిన్ ఇంట్రొడ్యూస్ చేసి ఇచ్చినప్పుడు కొన్ని మనకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఈ వ్యాక్సిన్ ద్వారానే వచ్చాయనే అపోహతోని అది ఆపేయడం జరిగింది. యాక్చువల్గా ఏవైతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఆ వ్యాక్సిన్ షెడ్యూల్లో వచ్చినాయో అవి ఈ వ్యాక్సిన్కి సంబంధించిన కావు, కానీ ఆ భయంతో ఆ వ్యాక్సిన్ అనేది మన ఇండియాలో పాపులర్ కాలేదు. కానీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో ఈ వ్యాక్సిన్ రొటీన్ గా ఇస్తారు. సో మన ప్రభుత్వం కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది మన ఇండియాలో సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్. అంటే మనం చూసుకున్నట్టు ప్రతి 8 నిమిషాలకు ఒక స్త్రీ ఈ సర్వైకల్ క్యాన్సర్ బారిన పడుతుంది. సో అంత కామన్ క్యాన్సర్. సో ఆ క్యాన్సర్కి మనకి వ్యాక్సిన్ అనేది ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా దాని యొక్క ఇంపార్టెన్స్ని తెలుసుకుని మన ఈవెన్ మన తెలంగాణ గవర్నమెంట్ కూడా అందరి పిల్లలకి ఇవ్వాలి అని సంకల్పించింది.
1: అంటే ఇది కేవలం బాలికలకు మాత్రమే ఉద్దేశించిందా, లేదా బాలు అంటే బాయ్స్ కూడా?
2: బాయ్స్కి కూడా ఇవ్వాలి, గర్ల్స్కి కూడా ఇవ్వాలి. ఇప్పుడు ఈ వ్యాక్సిన్ ఏంటంటే మనకి ఒక అనదర్ 10-20 ఇయర్స్లో మనకు ఈ సర్వైకల్ క్యాన్సర్ నుంచి మన అమ్మాయిలను ప్రొటెక్ట్ చేయడానికి మన గవర్నమెంట్ కూడా ఇనిషియేషన్ తీసుకుంది. ఇప్పుడు ప్రతి స్కూల్లో, ప్రతి PSCలో అందరి ఆడపిల్లల్ని మన ఎలిజిబుల్ గర్ల్స్ అంటే 14-15 ఇయర్స్ ఏజ్ ఉన్న వయసున్న ఆడపిల్లలందరినీ వాళ్ళు గుర్తించి వాళ్ళకు ఒక డోసు ఈ HPV వ్యాక్సిన్ మన గవర్నమెంట్ ఇస్తుంది. సో ఇప్పుడు ఒకవేళ వాళ్ళ స్కూల్లో కానీ ఎక్కడ అంగన్వాడీలో కానీ ఎవరైనా సరే వాళ్ళకి అమ్మాయిలకి ఇలాంటి వ్యాక్సిన్ ఇస్తున్నారు అని తెలిస్తే తప్పకుండా రిజిస్టర్ చేసుకుని వ్యాక్సిన్ తీసుకోవాల్సిందే.
1: ఉచితంగానే ఇవ్వబడుతుంది.
2: ఉచితంగానే ఇవ్వబడుతుంది. సో
1: మరో మాట, ఇక్కడ 15-16 అన్నారు, అంటే 15 లోపు వాళ్ళకి కానీ 16 పైన ఉన్న వయసు ఉన్న అమ్మాయిలకు కానీ ఇది వర్తించదా?
2: వెరీ గుడ్ క్వశ్చన్ సార్. యాక్చువల్గా ఈ వ్యాక్సిన్ అనేది 9 నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఉన్న స్త్రీలకు అందరికీ ఇవ్వచ్చు. 9 నుంచి 45 సంవత్సరాలు,
1: 9 ఇయర్స్ to 45 ఇయర్స్ మధ్య వయసులో
2: ఉన్న వాళ్ళందరికీ ఇవ్వచ్చు. 9 to 26 ఇయర్స్ మధ్యలో బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. 9 నుంచి 26 సంవత్సరాల మధ్యలో ఇస్తే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. అయితే మనకి ఏ వయసులో ఇస్తున్నాము అనే దాన్ని బట్టి ఎన్ని డోసులు ఇవ్వాలనేది నిర్ణయిస్తాం అన్నట్టు. సపోజ్ 9 నుంచి 14 సంవత్సరాల మధ్యలో గనక ఆ టీకా ఇచ్చినట్టయితే 2 డోసులు సరిపోతాయి. మొదటి డోస్ తీసుకున్నాక 6 నెలలకి 2 డోస్ తీసుకుంటే వాళ్ళకి ఆల్మోస్ట్ 90-100% ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నుంచి ఆ అమ్మాయిని మనం
1: 100%
2: కాపాడే అవకాశం ఉంటుంది. బెస్ట్ ఎప్పుడు అంటే మొదటి సెక్షువల్ ఇంటర్ కోర్స్ అంటే ఫస్ట్ ఈ సంభోగం కంటే కనుక ముందు కనుక వాళ్ళు ఆ వ్యాక్సిన్ తీసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 100% ప్రొటెక్షన్ ఉంటుంది. ఈ వ్యాక్సిన్ మన గవర్నమెంట్ ఎందుకు ఓన్లీ 14 నుంచి 15 మంది అంటే బడ్జెట్ దాంతో ఏంటంటే మన గవర్నమెంట్ ఇచ్చే వ్యాక్సిన్ ఏంటంటే సింగిల్ డోస్ ఇస్తుంది. యాక్చువల్గా షెడ్యూల్ ప్రకారము

0: 9 నుంచి 14 సంవత్సరాల పిల్లలకి మనం 2 డోసెస్ ఇవ్వాలి.
1: 2 డోసెస్ ఇవ్వాలి.
0: ఒకవేళ 15 సంవత్సరాలు దాటినట్టయితే 3 డోసెస్ ఇవ్వాలి. బట్ ఈ 14-15 సంవత్సరాల్లో వాళ్ళ పిల్లల ఇమ్యూన్ సిస్టమ్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది అన్నట్టు. ఈవెన్ 1 డోస్ ఇచ్చినా కూడా వాళ్ళు ప్రొటెక్ట్ చేయబడతారు. కాబట్టి మన గవర్నమెంట్ అయితే ఫస్ట్ ఒక సింగిల్ డోస్కి అయితే అందరు గర్ల్స్ని జాబితాలోకి తీసుకుని వాళ్ళకి ఇవ్వడానికి నిర్ణయించింది. అయితే ఇప్పుడు సపోజ్ 15 సంవత్సరాలు దాటిన పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి 3 డోసులు ఇవ్వాలి. మొదటి డోస్ తీసుకున్న తర్వాత 2 నెలలకి 2వ డోసు, మొదటి డోస్ తీసుకున్నాక 6 నెలలకి 3వ డోసు. ఈ విధంగా ఇచ్చినట్టయితే వాళ్ళకి ఆల్మోస్ట్ చిన్న ఏజ్లో ఇచ్చినట్టయితే ఆల్మోస్ట్ 100% ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే ఏజ్ ప్రకారము లేట్ తీసుకున్నట్టయితే మ్యాక్సిమం ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. అయితే కొంతమంది అడుగుతారు, మేడం మాది ఆల్రెడీ సెక్షువల్ ఇంటర్కోర్స్ అయిపోయింది, మ్యారేజ్ అయ్యింది, మరి మేము తీసుకోవచ్చా? ఇప్పుడు మీరు అన్నారు కదా ఫస్ట్ సెక్షువల్ ఇంటర్కోర్స్ బిఫోర్ తీసుకుంటే, లేకపోతే 15 సంవత్సరాల లోపల తీసుకుంటే, మేము ఏజ్ మాకు 21 ఇయర్స్ ఉన్నాయి, ఆల్రెడీ సెక్షువల్ ఇంటర్కోర్స్ అయిపోయింది, మేము తీసుకోవచ్చా? 100% తీసుకోవచ్చు. అంటే సెక్షువల్ ఇంటర్కోర్స్ అయినా సరే, మ్యారేజ్ అయినా సరే, డెలివరీ అయినా సరే ఈ వ్యాక్సిన్ అనేది తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు సపోజ్ ఈ సర్వైకల్ క్యాన్సర్ ఏ విధంగా వస్తుంది అంటే, సర్వైకల్ క్యాన్సర్ ఈ హెచ్పివి వైరస్ అనే వైరస్తో వస్తుంది. సో అంటే ఈ హెచ్పివి వైరస్ లో మనకి 100 రకాలు ఉంటాయి. దాంట్లో మనకి 16-18 అనే వెరైటీతో వచ్చే ఈ హెచ్పివి వెరైటీస్తో వచ్చేవి క్యాన్సర్ లాగా రూపాంతరం చెందుతాయి. సో మనకి వ్యాక్సిన్ కూడా మనకి 16-18-6-11 వాటి నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. సో మరి ఈ 6-11 వెరైటీతో ఏం ప్రొటెక్షన్ ఉంటుందంటే, జెనైటల్ వార్డ్స్ అంటే జననాంగల పైన చిన్న చిన్న కురుపులు వస్తాయి చూడండి, వాటి నుంచి ఈ 11 and 6 అనే వెరైటీస్ ప్రొటెక్ట్ చేస్తాయి.
1: డాక్టర్ ఒక మాట ఏంటంటే, ఇక్కడ ఈ వైరస్ వ్యాప్తి అన్నది పురుషుడి నుంచి ప్రారంభమవుతుందా లేక స్త్రీలో ఉత్పత్తి అవుతుందా ఈ వైరస్ అన్నది?
0: వెరీ గుడ్ క్వశ్చన్ సార్. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ వైరస్ అనేది సెక్షువల్ కాంటాక్ట్తోని ఒక అంటే స్త్రీ నుంచి పురుషునికి రావచ్చు, పురుషుడి నుంచి స్త్రీకి కూడా రావచ్చు. అండ్ అట్లా కాకుండా మామూలుగా లోదుస్తులతోని టచ్తోని కూడా ఈ వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఈ వైరస్ మన శరీరంలో వచ్చినంత మాత్రాన అది కంపల్సరీ జెనైటల్ వార్డ్స్ లాగానో లేకపోతే క్యాన్సర్ లాగానో రూపాంతరం చెందదు. చాలా మటుకు మన శరీరంలో ఉన్న ఇమ్యూన్ వ్యవస్థ ఏం చేస్తుందంటే ఈ హెచ్పివి వైరస్ని మన శరీరం నుంచి తొలగించేస్తుంది. సో రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు 16-18 అనేటివి కొంచెం ఎక్కువ వెరులెంట్ ఉంటాయి అన్నట్టు. వాటితో రికరెంట్గా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అంటే 3-5 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ వరకు అది శరీరంలో క్యాన్సర్ లాగా రూపాంతరం చెందే అవకాశం ఉంటుంది. సో అంటే ఆ హెచ్పివి వైరస్ మన శరీరంలో ఉన్నంత మాత్రం మనం క్యాన్సర్ బారిన పడతామని కాదు, మ్యాక్సిమం టైమ్స్ అది మన శరీరం నుంచి తొలగించబడుతుంది. బట్ రికరెంట్గా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు అవి మన శరీరంలో మార్పులను తీసుకొచ్చి అది క్యాన్సర్ లాగా రూపాంతరం చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైతే హెచ్పివి వ్యాక్సిన్ తీసుకుంటామో దానికి యాంటీబాడీస్ మన శరీరంలో ఉంటాయి, కాబట్టి ఎప్పుడైతే ఆ వైరస్ మన శరీరంలోకి వస్తుందో ఇమీడియట్ గా తొలగించేస్తుంది. అయితే ఇప్పుడు కొంతమంది అడుగుతారు, మేడం మరి ఇది సర్వైకల్ క్యాన్సర్ నుంచే ప్రొటెక్షన్, ఇంకేదైనా? సో హెచ్పివి వైరస్ తో వచ్చే క్యాన్సర్స్ అంటే ఈ యోని మార్గం క్యాన్సర్స్, ఓరోఫారింజియల్ క్యాన్సర్స్ అంటే నోటి క్యాన్సర్స్ కూడా కొన్నిటికి ఈ హెచ్పివి వైరస్తో వస్తుంది. జెనిటల్ వార్డ్స్ ఇవన్నిటి నుంచి కూడా ఈ వ్యాక్సిన్ అనేది ఆ స్త్రీని ప్రొటెక్ట్ చేస్తుంది.
1: ఈ వ్యాక్సిన్ తీసుకుంటే కనుక ఆ స్త్రీకి ఇతర వ్యాధుల నుంచి అరికట్టడం సంతోషమే, అది కాకుండా భవిష్యత్తులో దీని మూలంగా ఏదన్నా సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఏమైనా
0: లేదు? 100% లేదండి.
1: పూర్తి ప్రొటెక్షన్,
0: పూర్తి ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే సరైన మోతాదులో, సరైన వయసులో, సరైన షెడ్యూల్ ప్రకారం తీసుకున్నట్లయితే 100% ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే ఎప్పుడైతే స్త్రీ ఈ హెచ్పివి వ్యాక్సిన్ తీసుకుంటుందో తన బాడీలో ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. సో తనకి ఆ ఇమ్యూనిటీ డెవలప్ అవడం మూలంగా తన నుంచి ఇన్ఫెక్షన్ తన సెక్షువల్ పార్ట్నర్కి అంటే తన లైఫ్ పార్ట్నర్కి వచ్చే అవకాశం ఉండదు. సో ఒక స్త్రీ వ్యాక్సిన్ తీసుకున్నట్టయితే తన జీవిత భాగస్వామి కూడా ప్రొటెక్ట్ అవ్వబోతాడు, ఎందుకంటే ఈమె నుంచి ఇన్ఫెక్షన్ తనకు వచ్చే
1: అవకాశం లేదు.
0: ఆయన నుంచి ఈ అమ్మాయికి ఇన్ఫెక్షన్ వచ్చినా ఈమె బాడీలో
1: ఇమ్యూనిటీ.
0: సో ఈ విధంగా తనతో పాటు తన లైఫ్ పార్ట్నర్ కి కూడా ప్రొటెక్షన్ ఉంటుంది.
1: మరో విషయం ఏంటంటే, ఇక్కడ ఈ సందర్భంలో డాక్టర్ గారు, పుట్టబోయే బిడ్డ పైన ఏదైనా ప్రభావం ఉండే అవకాశం ఉంటుందా?
0: ఈ క్వశ్చన్ ఏంటంటే, కొంతమంది వ్యాక్సిన్ తీసేసుకుంటారు, కొంతమంది పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా ఉంటాయి, వాళ్ళు పీరియడ్స్ ఇర్రెగ్యులర్

0: లేకపోతే తనకి ఇన్ఫర్టిలిటీ ఏమైనా వస్తుందా ఫ్యూచర్లో అని భయపడుతుంటారు. ఎట్టి పరిస్థితుల్లో ఇన్ఫర్టిలిటీ కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ ఈ వ్యాక్సిన్తోనే రాదు.
1: అంటే వ్యాక్సిన్తో ఎలాంటి దుష్ప్రభావం
0: లేదు, ఉండవు.
1: తల్లికి కానీ ఆ పుట్టబోయే బిడ్డకి కానీ,
0: తీసుకున్న అమ్మాయి కానీ ఎటువంటివి ఉండవు. అయితే కొంతమంది కొంచెం, మేడం మరి ఇది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అంటున్నారు కదా, అంటే సెక్షువల్ కాంటాక్ట్తో వచ్చే ఇన్ఫెక్షన్ కదా, మరి ఇలాంటివి ఇవ్వడం అంటే కొంచెం స్టిగ్మా లాగా అనిపిస్తుంది కదా, మా పిల్లలు అలాంటి వాళ్ళు కాదు కదా అని కొంతమంది అడుగుతుంటారు. సో ఇది సెక్షువల్ కాంటాక్ట్తో కాదు, అంటే మిగతా మార్గాల ద్వారా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను సింగిల్ పార్ట్నరే ఉన్నాడు, సో నాకు అవసరమా అని అడుగుతారు. సో మనకి ఓన్లీ సెక్షువల్ కాంటాక్ట్తో కాదు, మన ఇతరత్ర మార్గాల ద్వారా కూడా వైరస్ మన శరీరంలోకి సోకే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ తీసుకోవాలి. అయితే ఇప్పుడు ఏంటంటే మనము ఇచ్చే సందేశం ఏంటంటే, ప్రతి అమ్మాయి 14 నుంచి 15 సంవత్సరాలు, ప్రైవేట్ స్కూల్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, స్కూల్ మానేసిన వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు రిజిస్టర్ చేసుకుని తప్పకుండా ఈ వ్యాక్సిన్ తీసుకున్నట్టయితే, మన గవర్నమెంట్ ఏదైతే పాలసీ చేసిందో అది దానికి ఒక సార్థకత ఉంటుందని నా ఉద్దేశం.
1: మంచి ఉద్దేశం మేడం, మంచి ఆలోచన. మరి మీ ఆలోచనను అందరు ఆచరించి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి ఆశిద్దాం. మీకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ అండి.
2: వైష్ణవి హాస్పిటల్, 2.5 దశాబ్దాల అనుభవం, అర్హత, నిపుణత కలిగిన ఇద్దరు గైనకాలజీ వైద్యులు 24/7 అందుబాటులో ఉంటూ, 2 పెద్ద ఆపరేషన్ థియేటర్లు, లాప్రోస్కోపీ, ఐసీయు సౌకర్యాలు కల్పిస్తూ, హై రిస్క్ మరియు ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలకు తరచుగా జరిగే గర్భస్రావాలకు, సంతానలేమికి నాణ్యమైన నమ్మకమైన చికిత్సలను అందిస్తోంది వైష్ణవి హాస్పిటల్. వైష్ణవి హాస్పిటల్, తల్లికి బిడ్డకి పూర్తి సంరక్షణ ఒకే చోట. మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ కె సవితారాణి ప్రసూతి వైద్య నిపుణురాలు, వైష్ణవి హాస్పిటల్, సరస్వతి నగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ కె సవితారాణి, ప్రసూతి వైద్య నిపుణురాలు, వైష్ణవి హాస్పిటల్, సరస్వతి నగర్, నిజామాబాద్.
3: మీరు ఇంతవరకు వైష్ణవి హాస్పిటల్, సరస్వతి నగర్, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. శ్రోతలు ప్రభాతలహరి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి సినీ గీతాలు.

0: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
1: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
0: మరిన్ని వివరాలకు మీ సమీప ఎన్డీసీసీ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
2: మేరా జూతా హై జపానీ ఎప్పటిలోనూ ఇంగ్లీస్తానీ సర్పే లాల్ టోపీ రూసి ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
3: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
4: శ్రోతలు ప్రభాత లహరి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి

0: శ్రోతలు ప్రభాతలహరి కార్యక్రమం వింటున్నారు.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.

0: శ్రోతలు ప్రభాతలహరి కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు వినండి, డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఈ కార్యక్రమంలో గ్లాకోమా వ్యాధికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కాటరాక్ట్ మరియు రిఫ్రాక్టో సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తెలియజేసే వివరాలు వింటారు.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462220066. నిజామాబాద్ మరియు సరిహద్దు జిల్లా ప్రజలకు శుభవార్త. మొట్టమొదటి 24/7 సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఇప్పుడు మన నిజామాబాద్ లో పనిచేస్తోంది. కేటరాక్ట్ ప్యాక్ ఆపరేషన్ అయినా, లాసిక్ సర్జరీ అయినా, రెటీనా ఆపరేషన్ అయినా, గ్లకోమా ఆపరేషన్ అయినా, ఎటువంటి కంటి ఆపరేషన్ కైనా ఇక హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదు. నాణ్యమైన కంటి వైద్య సేవలు అందిస్తోంది డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ టి శ్రీనివాస్ కేటరాక్ట్ ప్యాక్ రెటీనా లాసిక్ ఆర్ఓపీ మరియు యూవియా స్పెషలిస్ట్ డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: శ్రోతలకు నమస్కారం. గ్లకోమా అంటే తెలుగులో నీటి కాసులు అని అంటారు. గ్లకోమా అనేది ఆప్టిక్ నర్వ్ని డ్యామేజ్ చేస్తుంది కంట్లో. గ్లకోమా అంటే కంటి లోపల ప్రెజర్స్ పెరగడం. సో సాధారణంగా మనకు బ్లడ్ ప్రెజర్స్ బాడీలో పెరిగినట్లు కంటిలో కూడా ప్రెజర్స్ ఉంటాయి. నార్మల్గా కంట్లో ప్రెజర్స్ 10 నుంచి 21 వరకు MMHg ఉండాలి. సో దీనికి ఎక్కువ పెరిగినట్లయితే దాన్ని మనము గ్లకోమాగా చెప్పుకోవచ్చు. 10-21 ఉంటే దాన్ని నార్మల్ ప్రెజర్గా, కంటి ప్రెజర్గా చూస్తాము. ఎక్కువగా ఉంటే గ్లకోమా అని చెప్పవచ్చు. ఇది ఏ ఏజ్లో వస్తుందంటే ఎక్కువగా 40 ఏళ్ళ పైబడిన వాళ్ళలో గ్లకోమా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బట్ చిన్నపిల్లల్లో కూడా కంజనైటల్ గ్లకోమాస్, కూడా కంజనైటల్గా పుట్టిన వాళ్ళలో కూడా గ్లకోమాస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. స్పెషల్ రిస్క్ ఫ్యాక్టర్స్ మాత్రము ఎబో 40 ఇయర్స్ వాళ్ళకి ఉంటుంది. సో గ్లకోమా అనేది ఒక సైలెంట్ థీఫ్ ఆఫ్ సైట్ అంటారు. అంటే ఇది గ్లకోమా వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు మనకి ఉండవు, స్లోగా కంటి చూపుని అది దొంగిలిస్తుంది. సో 40 ఏళ్ళ పైబడిన వాళ్ళు ఖచ్చితంగా గ్లకోమా స్క్రీనింగ్ చేసుకోవాలి. కంటి హాస్పిటల్కి ఓపీడీకి వచ్చినప్పుడు ప్రెజర్స్ చెక్ చేస్తాం. ప్రెజర్ చెక్ చేసే మిషన్స్ ఉంటాయి, NCT అని, అప్లినేషన్ టోనోమీటర్ అని ఉంటుంది. దానిలో స్క్రీనింగ్లో మనకి గ్లకోమాలో ఉందా లేదా, ప్రెజర్ ఎలా ఉన్నాయని తెలుస్తుంది. ఇంకో స్పెషల్ ఏంటంటే గ్లకోమా అనేది కొంచెం ఫ్యామిలీస్లో కూడా రన్ అవుతుంది. ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు గ్లకోమా, ఆ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఖచ్చితంగా గ్లకోమా టెస్ట్ చేసుకోవాలి. కొన్ని రకాలు ఉంటాయి గ్లకోమాలో. సో ఓపెన్ యాంగిల్ గ్లకోమా, క్లోజ్డ్ యాంగిల్ గ్లకోమా, లెన్స్ ఇండ్యూస్డ్ గ్లకోమా అనే రకాలు ఉంటాయి గ్లకోమాలో. సో మేము పేషెంట్ వచ్చినప్పుడు కంటిలో యాంగిల్స్ ఎలా ఉన్నాయి, క్లోజ్ ఉన్నాయా, ఓపెన్ ఉన్నాయా అని దాని ప్రకారము మేము ఆయనకు ట్రీట్మెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. క్లోజ్డ్ ఉన్నప్పుడు ఒక విధమైనటువంటి ట్రీట్మెంటు, ఓపెన్ ఉన్నప్పుడు ఒక విధమైన ట్రీట్మెంట్ ఉంటుంది. సో లెన్స్ ఇండ్యూస్ గ్లకోమా అంటే మూత బిందుల వల్ల గ్లకోమా వస్తుంది. మూత బిందులు ముదిరినప్పుడు కూడా అది గ్లకోమాని కాజ్ చేస్తుంది. సో అప్పుడు మనం మూత బిందులు తీసేసినప్పుడు అప్పుడు హై ప్రెజర్స్ అనేవి తగ్గుతాయి. సో ట్రీట్మెంట్ వచ్చేసి డ్రాప్స్ ఉంటాయి, సర్జరీస్ ఉంటుంది, లేజర్స్ కూడా ఉంటాయి. క్లోజ్డ్ యాంగిల్స్ ఉన్నప్పుడు లేజర్ అనే ట్రీట్మెంట్ ఉంటుంది. లేజర్ చేసినప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ బాగుండి గ్లకోమాని మనం అరికట్టచ్చు. సర్జరీస్ అనేది ఎండ్ స్టేజ్లో మనం సర్జరీస్, డ్రైనేజ్ డివైజెస్ సర్జరీస్ అనేవి ఉంటాయి. అంతవరకు వెళ్ళకముందు మనం డ్రాప్స్ ఉంటాయి, డిపెండ్ ఆన్ పేషెంట్ ప్రాబ్లమ్ని బట్టి డ్రాప్స్ ఉంటాయి. హార్మోనిక్ హెనైడ్రేజ్ అని, బీటా బ్లాకర్స్, ఎడినర్జిక్ అవన్నీ సిమిలర్ ఉంటాయి. సో పేషెంట్ యొక్క లక్షణాలను బట్టి డ్రాప్స్ అనేవి ఉంటాయి. గ్లకోమా గురించి కొన్ని లక్షణాలు చెప్పాలండి. గ్లకోమా వచ్చినప్పుడు ఎలా కనుక్కోవచ్చు అనేది నేను కొన్ని చెప్తాను. సో గ్లకోమా అనేది నేను ముందు చెప్పినట్లు సైలెంట్ డిసీజ్. అది అడ్వాన్స్ స్టేజ్ అప్పుడు మనకి ట్యూబులర్ విజన్ అంటారు. సో పెరిఫెరల్ విజన్ తగ్గిపోయి ఓన్లీ మధ్యలోనే విజన్ వాళ్ళకి కనిపిస్తుంది. కానీ దీనికి ముందు కొన్ని లక్షణాలు ఉంటాయి. సో ఫ్రీక్వెంట్ చేంజ్ ఆఫ్ గ్లాసెస్, మామూలుగా మనము గ్లాసెస్ 6 మంత్స్కి ఒకసారి లేదంటే 1 ఇయర్కి ఒకసారి చేయాలి. బట్ వాళ్ళకి కంఫర్ట్ ఉండదు గ్లాసెస్. ఫ్రీక్వెంట్గా గ్లాసెస్ చేంజ్ చేస్తుంటారు, అప్పుడు గ్లకోమా సస్పెక్ట్ చేయొచ్చు ఎర్లీగా. సో ఇంకొకటి ఏంటంటే ఓపెన్ యాంగిల్ కాకుండా క్లోజ్డ్ యాంగిల్ గ్లకోమాలో సడన్ పెయిన్ ఉంటుంది ఐలో, రెడ్నెస్, చాలా రెడ్గా కన్ను చాలా రెడ్గా అయిపోతుంది. ఇవి సడన్గా వస్తుంటాయి, ఇది క్లోజ్డ్ యాంగిల్లో అలా ఉంటుంది. సో అట్లా అది ఎమర్జెన్సీ కండిషన్. యాక్చువల్గా యాంగిల్ క్లోజ్ అయినప్పుడు చాలా పెయిన్ ఉంటుంది, భరించలేని పెయిన్ ఉంటుంది. బట్ దానికి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది, కరెక్ట్ టైంలో వస్తే క్లోజ్డ్ యాంగిల్స్ కూడా ట్రీట్మెంట్ ఇచ్చి దాన్ని సెట్ చేయొచ్చు. ఇంకా కొన్ని టెస్ట్లు అంటే గ్లకోమా ఇంతకుముందు ట్రీట్మెంట్ అడ్వాన్స్ లేనప్పుడు, మనకి డిసీజ్ బాగా ముదిరిపోయినప్పుడు మాత్రమే మనము గ్లకోమాను కనిపెట్టేవారు. బట్ ఇప్పుడు చాలా టెస్ట్లు మనకి ముందుగానే గ్లకోమాను కనిపెట్టేలాగా టెస్ట్లు వచ్చాయి. ఎప్పుడైతే పేషెంటు చెకప్కి వచ్చినప్పుడు మనకి గ్లకోమా డౌట్ ఉందని తెలిస్తే ఒక 2-3 సంవత్సరాల ముందే మనం కొన్ని కనుక్కునేలాగా టెస్ట్లు వచ్చాయి. సో డౌట్ ఉన్నప్పుడు మనము కొన్ని టెస్ట్లు ఉంటాయి. సో గ్యాంగ్లియాన్ సెల్ లేయర్ టెస్ట్ కానీ, ఆర్ఎన్ఎఫ్ఎల్ కానీ, సో విజువల్ ఫీల్డ్స్, ఎంప్రీ విజువల్ ఫీల్డ్స్ అని ఒక టెస్ట్ ఉంటుంది. సో ఇట్లాంటి టెస్ట్ల వల్ల మనము ముందుగానే గ్లకోమాని పసిగట్టి వాళ్ళని అడ్వాన్స్ స్టేజెస్కి వెళ్లకుండా చేయొచ్చు. సో దీంతోపాటు బేసిక్గా నేను ముందు చెప్పినట్లు ప్రెషర్ చెకప్ చేయడానికి అప్లినేషన్ టోనోమెట్రీ అని ఒక టెస్ట్ ఉంటుంది. సో నాన్ కాంటాక్ట్ టోనోమెట్రీ అని ఒక టెస్ట్ ఉంటుంది. ఇవన్నీ మనము ప్రెషర్ ఉందా లేదా అని కనుక్కోవచ్చు. సో దాంట్లో కూడా మనకి డౌట్ వచ్చింది అంటే ఈ ప్రీ గ్లకోమా టెస్ట్లు అంట. సో గ్లకోమా డిసీజ్ వచ్చిందంటే మనము మందులు వాడి డ్యామేజ్ అయిన నర్వ్స్ని వెనక్కి తేలేము యాక్చువల్గా. అందుకంటే దానికి ముందే మనము ప్రెషర్లో మనకి డౌట్ ఉందన్నప్పుడు ఈ ప్రీ టెస్ట్ అంటే గ్లకోమా ముదరక ముందే మనం కొన్ని టెస్టులు చేసుకుంటే అవి ముందుగానే పసిగట్టి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. సో గ్లకోమా అనేది మనకి జనరల్గా బ్లడ్ ప్రెషర్ లాగా, యాక్చువల్గా బాడీలో మనకి జనరల్గా ప్రెషర్ ఎలా ఉంటుందో, బీపీ వచ్చినప్పుడు లైఫ్ లాంగ్ మందులు ఎలా వాడాలో, గ్లకోమాలో కూడా మనం మందులు అలాగా వాడుతుంటే మనము ఫ్యూచర్లో ఆప్టిక్ నర్వ్ని డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవచ్చు. సో ట్రీట్మెంట్లు మనము ముందుగా చెప్పినట్లు కొంచెం మనకి టిమోలాల్ అని బీటా బ్లాకర్స్ ఉంటాయి. సో పేషెంట్ హార్ట్ ప్రాబ్లం ఉందా, లంగ్స్ ప్రాబ్లం ఉందా లేదని దాని ప్రకారం మేము కొన్ని టెస్ట్లు మన డ్రగ్స్ ఇస్తాము. ఇంకా కొన్ని డార్జోలమైడ్, బ్రిమోనిడిన్, ఇంకా కొన్ని ప్రోస్టాగ్లాండ్స్, అట్లా పేషెంట్కి ఏది కంఫర్టబుల్లో, పేషెంట్ కాంట్రాఇండికేషన్స్ ఏమున్నాయి, పేషెంట్కి ఏ డ్రగ్ కరెక్ట్గా పనిచేస్తుందని ఆ డ్రగ్స్ మేము ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు రాకుండా ఉండడం అనేది మన చేతిలో ఉండదండి. అందుకే సస్పెక్ట్ అంటే ఇండికేషన్స్ ఉన్నప్పుడు, ఫ్యామిలీ హిస్టరీ కానీ లేదంటే ఏదన్నా డౌట్ వచ్చినప్పుడు, మేము చెప్పే లక్షణాలు కానీ అట్లా ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఒకరోజు చెకప్కి ఓపీడీకి వెళ్ళితే మీకు కన్ఫామ్గా ఆ రోజు తెలిసిపోతుంది ఉందా లేదా అనేది. లేదు అంటే మళ్ళీ ఒక 6 మంత్స్కి మళ్ళీ చెకప్ చేసుకోవాలి. సడన్గా ఇది చూపుబోయే డిసీజ్ కాదు, ఇట్ విల్ టేక్ ఇయర్స్ అంటే చాలా సంవత్సరాలు పడుతుంది ఈ డిసీజ్ చూపు పోగొట్టడానికి. సో మీకు డౌట్ ఉంటే మళ్ళీ ఒక 3 మంత్స్కి కానీ 6 మంత్స్కి కానీ మీ డాక్టర్ చెప్పిన టైంకి కరెక్ట్గా ఫాలో అప్ చేసి మళ్ళీ టెస్టులు చేయించుకుంటే, డాక్టర్ అడ్వైజ్ చేసిన టెస్టులు చేయించుకుంటే మీరు మనల్ని మళ్ళీ డౌట్ ఉంటే మళ్ళీ మనం దాన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ట్రీట్మెంట్ మొదలైన తర్వాత అంటే సర్జరీస్ కానీ ట్రీట్మెంట్ మొదలైన తర్వాత కంపల్సరీగా ఫాలోఅప్లో ఉండాలి. ఇది డయాబెటీస్, హైపర్ టెన్షన్ లాగా ఇది కూడా చాలా రోజులు ఉంటుంది డిసీజ్. సో పర్మనెంట్గా క్యూర్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో ఎవ్రీ టైం ఫాలోఅప్లో ఉండాలి. కొంచెం నెగ్లెక్ట్ చేస్తే డ్రాప్స్ వాడపోయినా కానీ, సో డాక్టర్ సలహాలు సరిగా పట్టించుకోకపోయినా కానీ డిసీజ్ కంపల్సరీగా అది ప్రోగ్రెస్ అయ్యి మీ కంటి చూపుని ఖచ్చితంగా అది చేస్తుంది. కొందరు పేషెంట్స్ ఏంటంటే డ్రాప్సే కదా అని ఒక 1 వీక్ వాడి, 1 మంత్ వాడి ఆపేస్తారు. ఈ గ్లకోమాల అలా కాదు. వేరే కేసెస్లో, వేరే ఇన్ఫెక్షన్ కానీ వేరే కేసెస్లో మనం 1 వారం వాడి, డాక్టర్ చెప్పినట్లు 2 వారాలు వాడి ఆపేయచ్చు, ప్రాబ్లం లేదు. కానీ గ్లకోమా అనే జబ్బులో మాత్రము ఖచ్చితంగా డాక్టర్ సలహాలు తీసుకుంటూ ఉండాలి. చాలా రోజులు ఈ గ్లకోమా మందులు వాడాల్సి ఉంటుంది. మందుల వల్ల అంటే చుక్కల మందుల వల్ల తగ్గపోతే దానికి సర్జరీస్ ఉంటాయి. సో డాక్టర్ ఎప్పుడు సర్జరీ చేయాలనేది డాక్టరే నిర్ణయిస్తాడు. సో సర్జరీ తర్వాత కూడా ఖచ్చితంగా మీరు లైఫ్ లాంగ్ ఆల్మోస్ట్ ఫాలోఅప్లో ఉండాలి గ్లకోమా జబ్బులు డౌట్ వచ్చినప్పుడు. సో మందులు ఏవి ఆపాలి, ఏది స్టార్ట్ చేయాలని కంటి డాక్టర్ చెప్పాలి, అప్పుడే మీరు నిర్ణయం తీసుకోవాలి. మీ సొంతగా మందులు ఆపేస్తే మాత్రము ఖచ్చితంగా మీకు ప్రాబ్లం వస్తుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మనకి క్యాట్రాక్ట్ అంటే మూతబిందు వల్ల గ్లకోమా వస్తుందా అంటే నార్మల్ స్టేజ్లో రాదండి క్యాట్రాక్ట్ ఉన్నప్పుడు. కానీ చాలామంది చూపంతా కోల్పోయే వరకు వెయిట్ చేస్తారంటే మూతబిందు ముదిరి మొత్తం చాలా తెల్లగా అయ్యే వరకు వెయిట్ చేస్తారు. అప్పుడు ఆ లెన్స్ సైజ్ పెరిగి లేదంటే లెన్స్ నుంచి పార్టికల్స్ బయటకు వచ్చి అది గ్లకోమాని కాజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు మనము ప్రెషర్ని తగ్గించి మూతబిందు ఆపరేషన్ను చేస్తే మళ్ళీ తిరిగి విజన్ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ అప్పుడు లేట్ చేయకూడదు. ప్రెషర్ హై ప్రెషర్స్ ఉన్నప్పుడు ఒకటి రోజు లేదు రెండు రోజులలో సర్జరీ చేయకపోతే ఆప్టిక్ నర్వు డ్యామేజ్ అయ్యి మళ్ళీ చూపు రాని స్టేజ్కి అంటే ఇర్రివర్సిబుల్ విజన్ లాస్కి ఆ స్టేజ్కి వెళ్ళిపోతుంది. సో మూతబిందుల్ని కూడా మీరు నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ చెప్పిన టైంలో సర్జరీ చేసుకుంటే ఆ గ్లకోమా వచ్చే స్టేజ్ వరకు వెళ్లకుండా ఉంటుంది. సో సర్వేంద్రియానం నయనం ప్రధానమని చెప్తారు కదండి. సో నేను చెప్పిన సూచనలన్నీ పాటిస్తూ మీ కళ్ళను కాపాడుకుంటారని ఆశిస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.
1: డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్. కళ్ళు మనకు ప్రపంచాన్ని పరిచయం చేసే అతి విలువైన ఇంద్రియాలు. ఇంతటి ప్రశస్తమైన కళ్ళకొచ్చే ఎలాంటి వ్యాధికైనా ఇప్పుడు మన నిజామాబాద్ లోనే అత్యంత అధునాతన వైద్య పరికరాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక మరియు మొట్టమొదటి హాస్పిటల్ ఇది. మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ టి శ్రీనివాస్ కేటరాక్ట్ ప్యాకో రెటీనా లాసిక్ ఆర్ఓపి.

0: యువియా స్పెషలిస్ట్ డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 9256925667. ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462220066.
1: మీరు ఇంతవరకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ప్రభాతలహరి కార్యక్రమంలో చివరిగా వినండి

இந்நாடி பிரபாதலஹரி காரியக்கிரமம் இந்தத்தோ சமாப்தம். ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:15 కావస్తోంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హుంజా గ్రామం బోధన్ మండలం విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమానికి సహకారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ముత్యాల నాగేష్ గారు. నా పేరు యునాగమణి, నేను 9వ తరగతి చదువుతున్నాను. నేటి రేడియో కార్యక్రమం దేశభక్తి గేయంతో మొదలు పెడదాం. దేశభక్తి గేయం వినిపించువారు వి వైశాలి, 10వ తరగతి.
1: ఈ దేశం నా ప్రాణమణి, ఈ దేశం నా సర్వమణి, ఈ దేశంలో ప్రతి అణువు నా రూపం.

ఒక్కటేనంటూ, భాషలు ఎన్నో ఉన్నా అందరి భావం ఒక్కటేనంటూ, భాషలు ఎన్నో ఉన్నా అందరి భావం ఒక్కటేనంటూ, జాతులు ఎన్నో

0: అవసరం.
1: అందుకే అన్నారు పెద్దలు, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపొందించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు సూక్తులు చెప్పడానికి జి హర్షవర్ధన్, 8వ తరగతి విద్యార్థి, మన ముందుకు రాబోతున్నారు.
2: నేటి సూక్తులు: పుస్తకాలు లేని ఇల్లు ఆత్మ లేని శరీరం వంటిది. ఎంతసేపు చదివామన్నది కాదు, ఎంత శ్రద్ధగా చదివామన్నదే ముఖ్యం. విద్య రెండు రకాలు: ఒకటి బతకడం నేర్పుతుంది, రెండోది బతుకంటే ఏమిటో తెలుపుతుంది. అందం అనేది నడవడిలో ఉంది, ఆడంబరాలు అలంకరణలో కాదు. నీ భయం నీ దగ్గరే ఉంచుకో, నీ ధైర్యాన్ని మాత్రం 10 మందికి పంచు. ఏ పనినైనా ఓర్పుతో చేస్తే విజయం లభిస్తుంది.
1: సు ప్లస్ ఉక్తి, సూక్తి. సు అంటే మంచి, ఉక్తి అంటే మాట. అందుకే మంచి మాటలను మనం ఆని ముత్తెల్లాగా భావించాలి. ఇప్పుడు పుస్తక పఠనం అనే వ్యాసాన్ని వినిపించడానికి కె నాగేశ్వరి, 9వ తరగతి విద్యార్థిని, ముందుకు రాబోతుంది.
3: పుస్తక పఠనం: నేటి సమాజంలో జ్ఞానం పొందడానికి అనేక మాధ్యమాలు, అనగా రేడియో, టీవీ, కంప్యూటర్ మొదలైన శాస్త్ర సాంకేతిక మాధ్యమాలు అందుబాటులో ఉన్నాయి. కానీ ఈ మాధ్యమాలు అందరికీ అందుబాటులో ఉండవు. పుస్తకాలు గ్రంథాలయాల్లో అందుబాటులో ఉంటాయి. చదవడం వచ్చి చదువుకునాలనే వారికి బుక్ స్టోర్లలో కూడా దొరుకుతాయి. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, కానీ ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కో అని కందుకూరి వీరేశలింగం గారు అన్నారు. ఒక పుస్తకం ఉంటే చాలు, మనకు జ్ఞానం, మనస్సుకు ఉత్సాహం, మెదడుకు మేతలాగా ఉపయోగపడుతుంది. ఏదో చదవడం కాదు, చదివిన దాన్ని అర్థం చేసుకుని చదివితే పుస్తకంలోని సారాన్ని గ్రహించవచ్చు. అందుకే అన్నారు పెద్దలు, పుస్తకాలు జీవితానికి వెలుగుబాటలు, మన మేధో వికాసానికి వెలుగుబాటలు. పుస్తక పఠనం వలన అనేక లాభాలున్నాయి. పుస్తకాలు మానసిక ఎదుగుదలకు తోడ్పడతాయి. పుస్తకాల వలన భాషా విజ్ఞానం పెరుగుతుంది. పుస్తకాలు మనస్సుకు ఒత్తిడిని తగ్గించి ప్రశాంతత పెరిగేలా తోడ్పడతాయి. జ్ఞానమే కాదు, మన అభివృద్ధికి కూడా తోడ్పడతాయి. పుస్తకం యొక్క గొప్పదనాన్ని తెలిపే పద్యాన్ని మన నిజామాబాద్ జిల్లాకు చెందిన కవి నంబి శ్రీధర్రావు గారు చెప్పిన పద్యం: పొత్తంబైకడు నేర్పుతో హితమునుద్బోధించు మిత్రుండు, సంవిత్తంబై ఒక కార్య సాధనమునన్ వెల్గొందు మిత్రుండు, స్వాయత్తంబైన కృపానమయ్యరుల నాహరించు మిత్రుండు, ప్రోచిత్తంబై సుఖమిచ్చు మిత్రుడు దగన్ శ్రీ లొంకరామేశ్వర. భావం: పుస్తకం మిత్రుడి మాదిరిగా మంచిని బోధిస్తుంది, కార్యసఫలతలో విలువైన ధనం వలె ఉపకరిస్తుంది, శత్రునాశనంలో కత్తి వలె సహాయపడుతుంది, నిండు మనస్సై సుఖాన్నిస్తుంది. అయితే పుస్తకంపై ప్రాథమిక అవగాహన, చదవాలనే ఆసక్తి కలగాలంటే ముందుగా పుస్తకం స్వరూప స్వభావాలను తెలియజేసే ముందు మాటను చదవాలి. ఈ ముందు మాటను భూమిక, పీఠిక, ప్రస్తావన, తొలిపలుకు, మున్నుడి అనే పేర్లతో పిలుస్తారు. ఈ పుస్తక పఠనం పట్ల విద్యార్థులకు అభిరుచి కలిగించుటకు తెలుగు భాషలో విషయ పరిజ్ఞానం కొరకు 6 నుండి 10వ తరగతి వరకు పుస్తక సమీక్ష చేయించడం కూడా జరుగుతున్నది. పుస్తక సమీక్ష అంటే పుస్తకం యొక్క సమగ్ర స్వరూపాలను పరిశీలించడమే. పుస్తకము హస్తభూషణము అన్నారు. పుస్తకం చేతికి అందాన్ని తెచ్చిపెడుతుంది. పుస్తకాలు తండ్రి వలె ఆదేశిస్తాయి, తల్లిలా లాలిస్తాయి, మిత్రునిలా ఆదుకుంటాయి, మరియు గురువులా ప్రబోధిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం అలవర్చుకోవాలని నా యొక్క ఉద్దేశం. ధన్యవాదములు.
1: పుస్తక పఠనం అనే వ్యాసం గురించి నాగేశ్వరి గారు చాలా చక్కగా వివరించారు కదూ. పిల్లలు పుస్తకాలు చదివే అభిరుచిని పెంచుకుంటారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మరో విద్యార్థిని, కె అమూల్య, 7వ తరగతి, ఒక చక్కని తాత మనవడు గాడిద అనే నీతి కథను వినిపించబోతున్నారు.
0: తాత మనవడు గాడిద. పూర్వం ఒక ఊరిలో ఒక తాత, ఆయనకు ఒక మనవడు ఉండేవారు. ఒకసారి వారిద్దరు పశువుల సంతలో ఓ గాడిదను కొనుక్కొని తమ ఊరికి బయలుదేరారు. వారిద్దరిని ఆ గాడిదను చూసి దారిలో జనం నవ్వుకుంటూ ఉంటారు. చూడు, వీరికి గాడిదను ఉపయోగించుకోవడం రాదు, గాడిదను ఉట్టిగా నడిపిస్తున్నారు అనుకుంటారు. నిజమే కదా అని భావించిన తాత గాడిద మీద తన మనవడిని కూర్చోబెట్టి నడిపిస్తూ ఉంటారు. అలా కొంత దూరం వెళ్ళాక ప్రజలు మళ్ళీ నవ్వుతారు. చూడు, ముసలాయన నడిపిస్తున్నాడు, గాడిదను నడిపించవలసిన మనవడు గాడిద మీద ఎక్కి హాయిగా కూర్చున్నాడు అని హేళన చేస్తారు. ఇది చూసి తాత మళ్ళీ మార్పు చేస్తాడు. తన మనవడిని దింపి తను గాడిద మీద కూర్చుంటాడు. మరికొంత దూరం వెళ్ళాక మళ్ళీ ప్రజలు నవ్వుతారు. ముసలాయనకు వయసు పెరిగింది కానీ బుద్ధి పెరిగినట్లు లేదు అని పిల్లాడిని నడిపిస్తూ తను హాయిగా గాడిద మీద ఎక్కి ఊరేగుతున్నాడు అని నిష్ఠూరంగా అన్నారు. ఇక లాభం లేదని ఆ గాడిద మీద ఇద్దరూ ఎక్కి కూర్చుంటారు. పైన బరువు పెరగడంతో గాడిద నెమ్మదిగా ఈడ్చుకుంటూ నడుస్తుంది. ఇది చూసి కొంతమంది ప్రజలు కోపగించుకుంటారు. చూడండి, ఇద్దరూ కలిసి గాడిదను చంపుతున్నారు అని. ఇది విని బాధపడిన తాత మనవళ్ళు గాడిదపై నుంచి దిగి ఒక పొడుగు కట్టెకు గాడిద కాళ్ళు కట్టి కావడి మోసినట్లు తమ భుజాల మీద గాడిదను మోసుకుపోతుంటే దారిలో వాగు వస్తుంది. వీరు ఆ వాగుపై ఉన్న వంతెన మీద నుండి వెళ్తుండగా కింద నీటిలో తన రూపాన్ని చూసిన గాడిద కింద ఏదో జంతువు ఉందని భావించి పెద్దగా అరుస్తూ కట్లు తెంచుకుంది. కింద ఉన్న వాగులో పడి కొట్టుకుపోతుంది. పిల్లలు, మనం ఏ పని చేస్తున్నప్పటికీ లోకంలో ప్రజలు దానిని ఎన్నో రకాలుగా విశ్లేషిస్తూ ఉంటారు. ప్రతి పనిని కొందరు మంచిది అంటే కొందరు చెడ్డది అంటారు. అందుకే వాస్తవంగా మనం చేసేది మంచి పని అయినప్పుడు ఇతరుల మాటలను పట్టించుకోకూడదు. అలా పట్టించుకుంటే చివరికి తాత మన వాళ్ళు గాడిదను కోల్పోయినట్టు మనము నష్టపోవాల్సి వస్తుంది.
1: కథలోని నీతిని విద్యార్థిని చాలా చక్కగా వివరించింది కదూ.

0: ప్రస్తుతం టి మంజుల 8వ తరగతి విద్యార్థిని. చక్కని జోక్స్ వినిపించడానికి రాబోతుంది.
1: జోక్స్. భార్య, ఎవండి మన పక్కింటి సుబ్బారావు నల్లగా ఉండేవాడు, ఈ మధ్యన తెల్లగా కనిపిస్తున్నాడు, ఎందుకంటారు? భర్త, ఏముందిలే, ఆ మధ్యలో ఆయిల్ మిల్లులో పనిచేశాడు, ఇప్పుడేమో పిండిగిరినిలో పనిచేస్తున్నాడు. తల్లి, ఒరేయ్ ఎందుకురా చెల్లైని ఏడిపిస్తున్నావు, అడిగింది ఇవ్వచ్చు కదా. కొడుకు, అడిగింది ఇస్తేనే ఏడుస్తుందమ్మా. తల్లి, ఏమిచ్చావు? కొడుకు, పచ్చిమిరపకాయ అడిగితే ఇచ్చాను. అమ్మ, ఏరా సుబ్బిగా చీమలు ఎటు వెళ్తే అటు వెళ్తున్నావు ఎందుకు? సుబ్బు, చాక్లెట్లను నువ్వు ఎక్కడ దాచావో తెలుసుకుందామని. ఏంట్రా మీ అమ్మ సైలెంట్గా ఉంది? కొడుకు, అమ్మ లిప్స్టిక్ అడిగితే నేను ఫెవిస్టిక్ ఇచ్చాను. నాన్న, కాకి అరిస్తే చుట్టాలొస్తారా? అడిగింది కూతురు. అవును బేబీ, సమాధానమిచ్చాడు తండ్రి. మరి వాళ్ళు వెళ్ళిపోవాలంటే? అడిగింది కూతురు. మీ మమ్మీ అరవాలి అన్నాడు తండ్రి. అలాగే ఇప్పుడు మరో జోకు. ఒక ఆయన టోపీలు దొరికే షాప్కి వెళ్తాడు. అక్కడ షాపు యజమానికి ఇలా అడుగుతాడు, ఈ టోపీ పాడవకుండా ఏం చేయాలి? అప్పుడు ఈ షాప్ యజమాని ఇలా అంటాడు, ఏముంది వర్షంలో తడవకుండా.

0: వ్యాసాన్ని వినిపించబోతున్నవారు ఎస్ ప్రణవి 10వ తరగతి.
1: సభీ ప్రేక్షకోంకో నమస్కార్. ఆజ్ కా విషయ జయ జవాన్ జయ కిసాన్. హమారా భారత్ ఎక్ కృషి ప్రధాన దేశ్ హై. ఇస్ దేశ్ మే రహనే వాలే సబ్ భారతీయ కహలాతే హై. జయ జవాన్ జయ కిసాన్ యహ ఎక్ భారతీయోం కే విజయ కా నారా హై. యహ నారా రాష్ట్రీయ ఏక్తా కా నారా హై. ఇస్ నారే కా దేశ్ మే బహుత్ మహత్వ హై, క్యూంకి ఎక్ తో దేశ్ కీ రక్షా కర్నే వాలే సైనిక్ ఔర్ దూసరే దేశ్ కో అన్నదాన్ కర్నే వాలే అన్నదాతా ఇన్ దోనో కా మహత్వ బతాతే హుయే ఉస్ సమయ లాల్ బహాదుర్ శాస్త్రీ జీ నే యహ నారా దియా థా. హమారే కిసాన్ హీ ధర్తీ కే భగవాన్ హై, క్యూంకి వో అథక్ పరిశ్రమ కర్కే అప్నా ఖూన్ పసీనా బహా కే ఖేతో మే అన్న ఉగా కర్ హమ్ సబ్ కీ భూఖ్ మిటాతే హై. హమారీ సేనా హమారా అభిమాన్ హై, జిస్ పర్ హర్ హిందుస్తానీ కో గర్వ హై. ఆజ్ హమ్ అప్నే ఘరో మే సురక్షిత్ హై తో వహ ఇస్లియే క్యూంకి సీమా పర్ హమారే దేశ్ కే జవాన్ దిన్ రాత్ తైనాత్ హై. హమారీ సేనా హమారీ సురక్షా కే లియే అప్నే ప్రాణో కో దావ్ పర్ లగా కర్ అప్నే ఘర్ పరివార్ సే దూర్ సీమా పర్ ఖడీ హమారీ ఔర్ హమారే దేశ్ కీ రక్షా కర్ రహీ హై. ఆజ్ హమారా దేశ్ వైజ్ఞానిక్ దృష్టి సే బడీ తేజీ సే ఆగే బఢ్ రహా హై. ఆజ్కల్ హర్ కామ్ మషీనో సే కీ జా రహీ హై, లేకిన్ ఏసా కోయి మషీన్ నహీ జో ధర్తీ కీ తరహ అన్న ఉగా సకే ఔర్ జో కిసాన్ కీ తరహ కామ్ కర్ సకే. మేరీ ఏక్ ఛోటీ సీ కవిత కిసానోం కే నామ్. ధర్తీ పర్ అనాజ్ ఉగానే వాలా ఓ దేశ్ కా హై అభిమాన్, ధర్తీ పర్ అనాజ్ ఉగానే వాలా ఓ దేశ్ కా హై అభిమాన్, కభీ హారనా మాన్నే వాలా కభీ హారనా మాన్నే వాలా ఓ హే భారతీయ కిసాన్, ఓ హే భారతీయ కిసాన్. కడీ ధూప్ హో యా బారిష్, కడీ ధూప్ హో యా బారిష్, హర్ దిన్ కర్తా రహతా హై వో కామ్, సబ్కీ భూఖ్ మిటానే వాలా ఓ హే భారత్ దేశ్ కీ శాన్, ఓ హే భారత్ దేశ్ కీ శాన్. ఏసే హే హమారే అన్నదాతా జో మెహనత్ సే డర్తే నహీ, మెహనత్ హీ ఉన్సే కహతీ హై బస్ కరో థోడా సా ఆరామ్ కరో. హమారా కర్తవ్య హై కీ హమ్ సబ్ కిసానోం కే ప్రతి ఆదర్ కీ భావనా రఖనీ చాహియే ఔర్ ఉన్హే సమ్మాన్ దేనా చాహియే. మేరీ ఏక్ చార్ పంక్తియా జవానోం కే శాన్ మే. ఖడే హై వో సర్హద్ పర్ వీర్ సిపాహీ, హమ్ ఘర్ మే ఆరామ్ ఫర్మాతే హై. ఖడే హై వో సర్హద్ పర్ వీర్ సిపాహీ, హమ్ ఘర్ మే ఆరామ్ ఫర్మాతే హై. ఓ రాత్ రాత్ భర్ సర్హద్ పర్ పహరా లగాతే హై, హమ్ ఘర్ మే చైన్ కీ నీంద్ సో జాతే హై. ఓ రాత్ రాత్ భర్ సర్హద్ పర్ పహరా లగాతే హై, హమ్ ఘరో మే చైన్ కీ నీంద్ సో జాతే హై. హమారే సిపాహీ సర్హద్ పర్ హర్ ప్రకార్ కే వాతావరణ కో ఝేల్తే హుయే అప్నే ప్రాణో కీ పర్వాహ న కర్తే హుయే హమారీ రక్షా కే లియే దేశ్ కీ రక్షా కే లియే అప్నే ఖుషియోం కో త్యాగ్ కర్ అప్నా జీవన్ భారత్ మాతా కీ సేవా మే నిచ్చావర్ కర్ దేతే హై. హమ్ ఛాత్రోం కో కిసానోం సే యహ సీఖనా చాహియే కీ జీవన్ మే మెహనత్ హీ సఫలతా కీ కుంజీ హై ఔర్ వీర్ జవానోం సే దేశభక్తి ఔర్ త్యాగ్ కీ భావనా సీఖనీ చాహియే ఔర్ ఇన్ దోనోం కా సమ్మాన్ కర్నా చాహియే. జై జవాన్ జై కిసాన్ బోలో భారత్ మాతా కీ జై. ధన్యవాద్.
0: మన భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు చెప్పిన జై జవాన్ జై కిసాన్ అనే ఈ నినాదాన్ని మన రైతులు సైనికులు అక్షరాల నిజం చేస్తున్నారు. అందుకే అంటారు రైతే దేశానికి వెన్నెముక. ఇప్పుడు వృక్షానికి సంబంధించిన ఒక గేయాన్ని వినిపించడానికి ఎస్బి వైష్ణవి బి శాలిని 6వ తరగతి విద్యార్థులు రాబోతున్నారు.
2: నాకే గనక రెండు చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే, నాకే గనక రెండు చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే.

మట్టి తల్లి ఏదైనా చీల్చుకొని మొలకనై పొడుపు పోసుకొని మట్టి తల్లి ఏదైనా చీల్చుకొని మొలకనై పొడుపు పోసుకొని మానవ జాతికి సేవ చేసి మహావృక్షానిగా పేరు మోసి పుట్టెడు కష్టాలు ఓర్చు.

చితులోనైనా మీతో కలిసిపోతి దేవుడు కల్పిన బంధానిరా జన్మంత మీతోడు నేనుంటిగా తాతల తండ్రుల నాటి నుంచి కంటికి రెప్పలే చూసుకుంటా.

0: ధన్యవాదాలు.
1: ఈ గేయాన్ని చక్కగా ఎంతో మధురంగా వినిపించిన ఈ చిరు విద్యార్థులకు ధన్యవాదములు. మళ్ళీ ఇప్పుడు ఈ నిత్య, ఈ రిషిత 4వ తరగతి విద్యార్థినులు తెలంగాణ మాండలికంలో కనుమరుగవుతున్న కొన్ని పదబంధాల గురించి వివరించడానికి మీ ముందుకు వస్తున్నారు. పిల్లలు, అవేమిటో తెలుసుకోవాలనుందా? మరి మీరు వినండి.
2: కంచం పల్లెం,
3: మంచం
4: పడుకునే పలంగి,
5: దంచం
6: కొట్టబోము,
7: దించం
8: తొలగించం,
9: ఎంచం
10: గింజలు కాల్చు మంగళం,
11: కొట్టం
12: దెబ్బలాడం,
13: తిట్టం
14: దూషించం,
15: ఉంచం
16: వెడలగొట్టుట,
17: కుంచం
18: కొలతల కుండ,
19: కట్టం
20: కష్టం,
21: నట్టం
22: నష్టం,
23: పెట్టం
24: ఇవ్వం,
25: ముట్టం
26: అంటుకోము,
27: తిట్టం
28: దూషించం,
29: సుట్టం
30: బంధువు,
31: కయ్యం
32: కొట్లాడటం,
33: ఇయ్యం
34: ఇవ్వము,
35: నయ్యం
36: మంచిది,
37: భయ్యం
38: భయం,
39: బుక్కం
40: నోట్లో పోసుకోము,
41: తగులం
42: ముట్టుకోము,
43: మూల్గం
44: అవస్థపడటం,
45: దూలం
46: ఇంటికి వాడే లావు కర్ర,
47: ఆల్గం
48: మాట్లాడక దూరముండం.
1: విన్నారు కదూ, ఇలాంటి పదాలు ఎన్నో కనుమరుగవుతున్నాయి. ఇలాంటి పదాలను కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. తెలంగాణ పదాలను చక్కగా వివరించిన ఈ చిన్నారులకు అభినందనలు. ఇప్పుడు మనకి తెలివైన కుందేళ్ళు నీతి కథను వినిపించడానికి వి సోనాలి 8వ తరగతి విద్యార్థిని వస్తున్నారు.
49: తెలివైన కుందేలు. ఒకరోజు చిన్న కుందేలు పిల్ల పులి కంటబడింది. పులి దాని వెంటబడి కుందేలు పిల్లను నోటకరుచుకొని తన గుహ వైపు నడుచుకుంటూ పోతున్నది. దారిలో పులికి కుందేలు పిల్ల తండ్రి కుందేలు కలిసింది. అది పులిని చూసి హాహా హిహి అంటూ గట్టిగా నవ్వడం ప్రారంభించింది. ఆ కుందేలు తల్లి పులికి ఎదురైంది. అది కూడా హాహా హిహి అంటూ గట్టిగా నవ్వడం ప్రారంభించింది. తమ బిడ్డను తినబోతున్నానని తెలిసి కూడా ఈ కుందేలు ఎందుకు నవ్వుతున్నాయా అని ఆలోచించింది. అర్థం కాలేదు. పులికి కోపం వచ్చింది. ఎందుకు నవ్వుతున్నారంటూ గద్దించింది. ఈ కొండకు ఆవలి వైపు నక్కలు ఒక ఆవుని చెంపి తింటున్నాయి. నువ్వు ఎంత తెలివి తక్కువ దానివి, పెద్ద ఆవును వదిలి ఈ చిన్న కుందేళ్ళును పట్టావని మాకు నవ్వు వస్తున్నది అంటూ బదులిచ్చాయి. పులి వెంటనే తన నోట ఉన్న కుందేలు పిల్లను వదిలి ఆవు మాంసం కొరకై పరిగెత్తింది. తమ ఉపాయం ఫలించి తమ బిడ్డ ప్రాణాలు దక్కినందుకు కుందేలు సంతోషించాయి. నీతి. ఉపాయం ఉంటే ఎంతటి అపాయం నుండైనా బయటపడవచ్చు.
1: పిల్లలు, మంచి కథను విన్నారు కదా. ఇప్పుడు పొడుపు కథలు వినిపించడానికి మన ముందుకు వస్తున్నారు పి వేదిక, బి శాలిని 9వ తరగతి విద్యార్థులు.
50: పొడుపు కథలు. అదిగో పండు, అన్నోడు తెంపడు, తెంపినోడు తినడు, తెంపనోడు తింటాడు, తిన్నోన్ని కొట్టరు, తిననోన్ని కొడతారు, తన్నులు తిన్నోడు ఏడువడు, ఏమిటది ఏమిటది?
51: నోరు చేతులు వీపు.
50: నడుస్తూ నడుస్తూ ఆగిపోతాడు, వాని పీక మీద కత్తి గీరితే కాని నడువడు, ఏమిటది ఏమిటది?
51: పెన్సిల్.
50: ఆకాశంలో ఎగురుతాను పక్షిని కాను, తోక ఉంది కాని కోతిని కాను, గాలి బోంచేసి ఆకాశంలో విహరిస్తా, నేను ఎవరినో చెప్పుకోండి చూద్దాం.
51: గాలిపటం.
50: అరచేయి అంత ఇంటిలో 60 మంది టోపీల సిపాయిలు దాక్కున్నారు, ఏమిటది ఏమిటది?
51: అగ్గిపెట్ట.
50: 3 కండ్లవాడు ముక్కంటి కాడు, తలక పిలుకయుండు తాతకాడు, వాడు గుడికి పోవ తలకాయ పగిలెరా, దీనికర్థమేమి తిరుమలేశ.
51: కొబ్బరికాయ.
50: ముత్యాలున్న పెట్టె మూసుకుంటుంది తెరుచుకుంటుంది, ముత్యాలు రాలి పడవు, ఏమిటది ఏమిటది?
51: నోరు.
1: పిల్లలు, పొడుపు కథలు విన్నారు కదూ. పొడుపు కథలు మెదడుకు మేత లాంటివి.

0: దురాశ దుఃఖానికి మూలం అనే నీతిని నాటిక ద్వారా వినిపించడానికి విచ్చేస్తున్న 9వ తరగతి విద్యార్థులు రామ్గా కె శివప్రసాద్, శ్యామ్గా ఎన్ లక్ష్మణ్, సర్పంచ్గా జె సంగమేశ్వర్ విచ్చేస్తున్నారు.
1: హలో శ్యామ్, ఎలా ఉన్నావు?
2: బాగున్నారా, నువ్వు ఎలా ఉన్నావు?
1: నేను కూడా బాగున్నానరా.
2: ఎరా, ఎటొచ్చావు?
1: నేను నా వ్యాపార నిమిత్తం విదేశాలకు వెళ్ళవలసి వచ్చిందిరా, అందుకని నా దగ్గర ఉన్న ఇనుప జ్వాలను నీ దగ్గర పెట్టుకుంటావా?
2: అది ఎంత మాటరా, పెట్టుకో. ఎన్ని రోజుల తర్వాత వస్తావు?
1: నెల రోజులు పడుతుందిరా.
3: నెల రోజుల తరువాత.
2: ఓ రామ్, ఎప్పుడొచ్చావు? నెల రోజులు అప్పుడే అయిపోయిందా?
1: అవును శ్యామ్, నిన్నే వచ్చాను. నా పని పూర్తయిపోయింది, అందుకని నీ దగ్గర ఉన్న ఇన్పచ్చువాలను తీసుకువెళ్దామని వచ్చాను.
2: ఓ స్వారీరా, నువ్వు గోడౌన్లో పెట్టిన ఇన్పచ్చువాలని ఎలుకలు మొత్తం తినేశాయిరా.
1: ఓహో, నన్ను మోసం చేయాలనుకున్నాడు. ఇతనికి ఎలాగైనా గుణపాఠం చెప్పాలి. పర్వాలేదురా, నేను నీ కొడుకు కోసం దుబాయ్ నుండి కొత్త కొత్త ఆట బొమ్మలు తీసుకువచ్చాను. నీ కొడుకును పంపిస్తే అవి ఇచ్చి పంపిస్తాను.
4: ఇన్పచ్చువాలను తీసేసుకున్న బొమ్మలు కూడా తీసేసుకుంటే మా బాబుకి ఆడడానికి అవుతుంది.
2: సరేరా, తీసుకువెళ్ళు. చిన్ను చిన్ను, ఇట్రా ఈ అంకుల్తోని పో. సరేనా, బొమ్మలు ఇస్తే పంపిస్తారంట.
3: సరే డాడీ. 2 గంటల తరువాత.
2: చిన్ను చిన్ను, ఇగో చిన్ను ఇంటిగా కనబడకచ్చిండు. ఎటుపోయిండు? రాముడి ఇంటికి పోయి కనుక్కోవాలా? రామ్ రామ్, నా కొడుకు ఏడి?
1: అయ్యో సారీ శ్యామ్, వచ్చేటప్పుడు దారిలో నీ కొడుకును గద్ద తన్నుకపోయింది.
2: ఏంటి, నా కొడుకుని గద్ద తన్నుకుపోయిందా? ఆశ్చర్యమే, నన్ను అబద్ధమా చెప్తున్నావు? నడు, సర్పంచ్ దగ్గర పోదాం.
1: పదా వెళ్దాం.
2: సర్పంచ్ గారు, సర్పంచ్ గారు, నమస్కారం.
3: నమస్కారం, నమస్కారం. ఏంటి రామ్, శ్యామ్ ఇలా వచ్చారు, ఏమి సంగతి?
2: ఏం లే సర్పంచ్ గారు, రామ్ నా కొడుకుని తీసుకుపోయిండు బొమ్మలిస్తా అని. 2 గంటలైంది, ఇంకా రాలే. అటు ఇంటికి పోయి కనుక్కోవాలంటే గద్ద తన్నుకుపోయిండు అంటున్నారు సర్పంచ్ గారు.
3: ఏమయ్యా రామయ్య, శ్యామ్ కొడుకును గద్ద తన్నుకుపోయిందా? ఇది ఎలా ఆశ్చర్యంగా ఉందే.
1: సర్పంచ్ గారు, నేను 1 నెల రోజుల క్రితం నా ఇనుప చువాలను తన గోదాంలో పెట్టుకుంటామని ఇచ్చాను. వచ్చేసరికి ఇవ్వమంటే ఎలుక చువాలను ఎలుకలు తిన్నాయంటున్నాడు. ఎలుకల చివాలను ఎనుపలు తిన్నప్పుడు తన కొడుకును గద్ద తన్నుకపోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదు కదా?
3: అవును కదా శ్యామ్, ఇనుప చువాలను ఎలుకలు తిన్నప్పుడు నీ కొడుకును గద్ద తన్నుకుపోవడంలో ఏమీ ఆశ్చర్యం లేదు కదా?
2: క్షమించండి సర్పంచ్ గారు, నా కొడుకుని ఎట్లయినా ఇప్పించండి సర్పంచ్ గారు. నేను ఇనుప చువాలను ఇప్పేస్తా సర్పంచ్ గారు.
3: సరే శ్యామ్, నువ్వు రామ్ ఇనుప చువాలను ఇచ్చేస్తే అతను నీ కొడుకును ఇచ్చేస్తాడు. నువ్వు రామ్కు మోసం చేయాలనుకున్నావు, కాబట్టి అతను కూడా నిన్ను మోసం చేయాలని అనుకున్నాడు. నీవే తెలివైన వాడివి అని ఎప్పుడు కూడా అనుకోకు.
0: అందుకే అంటారు, దురాశ దుఃఖానికి మూలం. ఈ సందేశాన్ని నాటిక ద్వారా ఎంతో చక్కగా వినిపించారు కదూ. ఇప్పుడు సంఘటనం ఒక యజ్ఞం దేశభక్తి గేయంతో మీ ముందుకు వస్తున్నారు కె మౌనిక, 9వ తరగతి విద్యార్థిని.
5: సంఘటనం

సంఘటనం ఒక యజ్ఞం సమిదగ మన జీవనం భరతమాత పాదాలకు మూవలం ఆమె మోము పైన చిరునవ్వులం భరతమా

ఘటనం ఒక యజ్ఞం సమిదగమన జీవనం భరతమాత పాదాలకు మూవలం ఆమె మోము పైన చిరునవ్వులం భరతమాత పాదాలకు మూవలం ఆమె మోము పైన చిరునవ్వులం మమతల సిరులై తన్మయ జరులై మనం సాగాలి సమరమున సాగిన శరమై

విన్న శ్రోతలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కదంబ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాము. మీరు ఇంతవరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హుంచా గ్రామం బోధన్ మండలం విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమానికి సహకారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ముత్యాల నాగేష్ గారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రము. హృదయ రాగాలు. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాల కార్యక్రమంలో మొదటగా విందాం ప్రేమ్నగర్ ఈ చిత్రంలో నుంచి పాట. ఈ పాటను ప్రసారం చేయండి అంటూ శ్రోతలు రిక్వెస్ట్ పంపించారు. వారి పేర్లు ఇప్పుడు చూసేద్దాం. ఆర్మూర్ చేనేత కాలనీ రంగాచార్య నగర్ నుంచి జిందం నరహరి, లక్ష్మి, జిందం భానుతేజ, మృదుల, ఉదయ్ కిరణ్, అంగుర్ భానుతేజ, ఉదయ్ రేఖ, రియాన్స్, హన్మహిత్, చాకలి నారాయణ, ముత్యమ్మ, మంత్రి గంగామణి, ఇంకా వీరి కుటుంబ సభ్యులు రాస్తున్న కోరుతున్న పాట. ఇది ప్రేమిక చిత్రం నుంచి, ఆత్రేయ రచన, కెవి మహదన్ సంగీత సారథ్యులు సాగిన పాట, ఘంటసాల పాడింది.

0: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మాతృత్వం ఒక మధురమైన వరం.
3: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
2: సంప్రదించండి
3: డాక్టర్ బండారి సుజాత,
2: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
3: ఖలీల్ వాడి, నిజామాబాద్.
4: ఫోన్ 0846225333.
5: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్స్, క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి
3: డాక్టర్ వినోద్ పవార్, కపిలా హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
5: సెల్ 9440004837.
6: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC, హర్ పల్ ఆప్కే సాథ్.
3: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
5: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
3: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి
5: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలీల్వాడి, నిజామాబాద్. సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
3: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
5: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
3: 24 గంటలు అత్యవసర సేవలు.
5: NABH గుర్తింపు.
3: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
5: డాక్టర్ సీను నాయక్ 25వ వార్షికోత్సవం.
3: అడ్వాన్స్ టెక్నాలజీతో,
5: లేటెస్ట్ ఎక్విప్మెంట్ తో
3: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ ఇప్పుడు నిజామాబాద్ తో పాటు
5: డాక్టర్ సీనాస్ డెంటల్ హాస్పిటల్ గా కొంపల్లి మరియు పంజాగుట్ట హైదరాబాద్ లో ప్రారంభించబడింది. ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
3: ఆస్తమా, అలర్జీ, గ్లకోమా, రెటీనా కంటి సమస్యలు,
5: ఎముకలు, కీళ్లు, కిడ్నీ, వెన్నుముక, నరాల సమస్యలకు,
3: క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ కేసులకు
5: ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
3: ద్వారకా నగర్, నిజామాబాద్.
5: సెల్ 9032323258.
0: ప్రకటన నిరంతరం హృదయ రాగాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం మరో చరిత్ర. ఈ చిత్రం నుంచి పాటను ప్రసారం చేయండి అంటూ టాంగ్రా నుంచి రవి, లావణ్య, నవ్య, శ్రీకర్ రిక్వెస్ట్ పంపించారు. మీరు అడిగిన పాటని ఇప్పుడు వినేద్దాం.

0: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
1: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
0: మరిన్ని వివరాలకు మీ సమీప ఎన్డీసీసీ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
2: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
3: ఆ చిహ్నం లేకపోతేనో?
2: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
4: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
5: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
6: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
7: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
8: శ్రోతలు వింటున్నారు హృదయ రాగాలు. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమాలు ఇప్పుడు వినండి. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, ఈ సినిమాలో నుంచి పాటను ప్రసారం చేయండి మా కోసం అంటూ నిజామాబాద్ నందిపేట మండలం వన్నెల్కే నుంచి నందిని నరేష్ స్నేహిత స్నేహాన్షి రిక్వెస్ట్ పంపించారు. తప్పకుండానండి, పాట వచ్చేస్తుంది, వినండి.

ఒక ప్రకటన. ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణకు అందరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఇలా త్రిపాఠి గారు సూచించారు. పారదర్శక ఓటరు జాబితా రూపకల్పన కోసం ఎన్నికల సంఘం అమలు చేస్తున్న ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ ప్రక్రియకు అందరూ సహకరించాలని కలెక్టర్ గారు సూచించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్ని అనుసరిస్తూ ఎస్ఏఆర్ ప్రక్రియ అమల్లో భాగంగా బూత్ లెవెల్ అధికారులు బీఎల్ఓ గురువారం నుంచి ఇంటింటి సందర్శనకు శ్రీకారం చుట్టారు. జూలై 24 తేదీ వరకు ఈ ఇంటింటి సర్వే కొనసాగుతుంది. ఇందులో భాగంగా బీఎల్ఓ రుక్మిణి గారు, సూపర్వైజర్ హరీష్ రెడ్డిలు గారు గురువారం కలెక్టర్ క్యాంప్ ఆఫీసులో జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠి గారిని కలిసి ఎనిమినేషన్ ఫారంను అందించారు. వీటిని పూరించి ఒక ఫారంను తిరిగి ఇవ్వాల్సిందిగా కోరారు. కలెక్టర్ గారి నివాసాన్ని సందర్శించి ఎనిమినేషన్ ఫారం అందించినట్లుగా ఆన్లైన్ ద్వారా బీఐఓ మొబైల్ యాప్లో అప్డేట్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ గారు మాట్లాడుతూ ఎస్ఏఆర్ ప్రక్రియకు అందరూ సహకరించాలని కోరారు. ఓటర్లు ఎనిమినేషన్ ఫారం కరెక్టుగా నింపే విధంగా చూడాలని బీఎల్ఓలకు సూచించారు. ఈ ప్రక్రియలో తహసీల్దార్ వినయసాగర్ గారు పాల్గొన్నారు. ఈ ప్రకటన నిజామాబాద్ జిల్లా పౌర సంబంధాల అధికారి గారిచే జారీ చేయబడింది. ప్రకటన విన్నారు. శ్రోతలు వింటున్నారు హృదయ రాగాలు. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి కుర్రాడు ఈ చిత్రం నుంచి పాటను ప్రసారం చేయండి మా కోసం అంటూ కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు గ్రామం నుంచి మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ ఇంకా వీరి కుటుంబ సభ్యులు రిక్వెస్ట్ పంపించారు. తప్పకుండానండి ఈ పాట మీకోసం.

0: శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 8వ తేదీ బుధవారం ఉదయం 8 గంటలకు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో రకరకాల క్యాన్సర్ వ్యాధులకు కారణాలు, వాటి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్యాన్సర్ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఎం రోహిత్ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమం ఈ నెల 8వ తేదీ బుధవారం ఉదయం 8 గంటలకు మీరు వినవచ్చు. గమనిక విన్నారు.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియనా?
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 8వ తేదీ బుధవారం ఉదయం 7:30 మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సరస్వతీనగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలను ఎదురయ్యే అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ డి రామాదేవి గారు తెలియజేస్తారు. ఈ కార్యక్రమాన్ని శ్రోతలు ఈ నెల 8వ తేదీ బుధవారం ఉదయం 7:30 వినవచ్చు. గమనిక విన్నారు.
6: ముద్దు, కొత్త కర్గల చికెన్ అవకాశమా? వావ్, నానకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా, నింపుల్స్ ఉంది.
7: ఆగు ముద్దు.
6: ఏంటి?
7: ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
8: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
6: కానీ కార్గిల్ చికెన్ ఉంటే నానా హోంవర్క్ చేయమని వరు కాదు.
7: ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి,
6: కూల్ గా ఉండండి.
0: శ్రోతలు వింటున్నారు హృదయ రాగాలు. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి అభినందన. ఈ చిత్రంలో నుంచి పాటను ప్రసారం చేయరా మాకోసం అంటూ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి తమ్మూజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధికా, త్రిలోక్, ఇంకా నేహాన్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి, వర్షిత్, సాయి రిక్విత్ వీరంతా కోరుతున్న పాట ఇప్పుడు వినేద్దాం.

0: మాతృత్వం ఒక మధురమైన వరం.
1: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
0: సంప్రదించండి
1: డాక్టర్ బండారి సుజాత,
0: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
1: ఖలీల్ వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 08462253344.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 7వ తేదీ మంగళవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి, ఖలీల్ వాడి, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో రెటీనా, మోతిబింబు, గ్లాకోమా వంటి కంటి సమస్యలకు నేత్రవైద్య నిపుణులు, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ మూకల్ గారు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమం ఈ నెల 7వ తేదీ మంగళవారం ఉదయం 7:30 శ్రోతలు వినవచ్చు. గమనిక విన్నారు. హృదయ రాగాలు కార్యక్రమంలో ఇప్పుడు వినండి పెళ్లి. ఈ చిత్రంలో నుంచి పాటని ప్రసారం చేయండి అంటూ చౌటుప్పు నుంచి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్ర, గణేష్ రిక్వెస్ట్ పంపించారు. తప్పకుండా నండి, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినంజా చేయండి.

0: శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 7వ తేదీ మంగళవారం సాయంత్రం 6:30 తేజ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో వివిధ రకాల మానసిక సమస్యలకు ప్రముఖ మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ రవితేజ గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమాన్ని శ్రోతలు ఈ నెల 7వ తేదీ మంగళవారం సాయంత్రం 6:30 వినవచ్చు. గమనిక విన్నారు.
1: ముఖాన్ మొటిమలా, సై బాల్, గజ్జా బొబ్బలా, సై బాల్, నడుగుల తామరా, సై బాల్, బురద పుల్లా, సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి, సై బాల్.
0: శ్రోతలు వింటున్నారు హృదయ రాగాలు. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాల కార్యక్రమం. ఇక కార్యక్రమంలో తరువాతి పాట ఆకాశమంతా. ఈ చిత్రం నుంచి పాటను మాకోసం ప్రసారం చేయండి అంటూ నిజామాబాద్ జిల్లా కోటగల్లి నుంచి లోకం పాండు, సునీత, శ్రీవల్లి, ఆరాధ్య, గంగమాణి ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరంతా కోరుతున్న పాటని ఇప్పుడు వినేద్దాం.

శ్రోతలకు రేపు ఉదయం ప్రసారమయ్యే ప్రాయోజిత కార్యక్రమాల వివరాలు రేపు ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్ వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో బీపీ, షుగర్, థైరాయిడ్, హార్మోనల్ సమస్యల గురించి ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ వినయ్ ధన్పాల్ గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 8:30 మీరు వినవచ్చు. గమనిక విన్నారు. అలాగే రేపు ఉదయం 8:00 బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు తెలియజేస్తారు. ఈ కార్యక్రమాన్ని శ్రోతలు రేపు ఉదయం 8:00 వినవచ్చు.

శ్రోతలు వింటున్నారు హృదయ రాగాలు. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఎప్పుడు వినండి, తొలి ప్రేమ ఈ చిత్రంలో నుంచి పాటను ప్రసారం చేయమంటూ వీరు నిర్మల్ జిల్లా నర్సాపూర్ నుంచి ప్రవీణ్ కుమార్, శ్రీలత, శ్రీలేఖ రిక్వెస్ట్ పంపించారు. ఆ పాట ఇప్పుడు వస్తుంది.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటరు ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో షుగర్ వ్యాధి రావడానికి గల కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తెలియజేస్తారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 7:30 ప్రసారమవుతుంది. గమనిక విన్నారు. హృదయ రాగాలు కార్యక్రమంలో ఇప్పుడు వినండి పెళ్లిపీటలు. ఈ చిత్రం నుంచి పాటను ప్రసారం చేయండి మా కోసం అంటూ ఇబ్రహీంపట్నం నుంచి అరుణ రిక్వెస్ట్ పంపించారు. మరి పాట వచ్చేసింది, వినేద్దామా?

హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాల కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 10 గంటలకు వస్తుంది. కొద్ది క్షణాల్లో వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిరులు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఈ నెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా పర్యటనకు రానున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రధానమంత్రి యాంటనీ ఆల్బనీస్ భారతదేశాన్ని ఒక కీలక ఆర్థిక భాగస్వామిగా అభివర్ణించారు. ప్రపంచంలో 4వ అతిపెద్ద అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆస్ట్రేలియాకు ఒక కీలకమైన ఆర్థిక భాగస్వామి అని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది. రాష్ట్రంలో వ్యవసాయం, ప్రజారోగ్యం, తాగునీరు, విద్యా రంగాలపై జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఆరోగ్యం, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల సమన్వయంతో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని స్పష్టం చేశారు. ధరల స్థిరీకరణ బఫర్ కోసం ప్రభుత్వం ఉల్లిపాయల సేకరణ ధరను క్వింటల్కు 1875 రూపాయల నుంచి 13% పెంచి 2125 రూపాయలకు చేర్చింది. ఈ సవరించిన సేకరణ ధర వల్ల ఉల్లి రైతులకు మెరుగైన ఆదాయం లభించడంతో పాటు బఫర్ స్టాక్ సేకరణ ప్రయత్నాలకు మద్దతు లభిస్తుందని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఇథనాల్ అనేది కొత్త ఆలోచనది కాదని, శతాబ్దానికి పైగా ఇది వాడుకలో ఉందని కేంద్ర పెట్రోలియం, ఖనిజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి చెప్పారు. ప్రభుత్వ బయోఫ్యూయల్ బ్లెండింగ్ కార్యక్రమంపై వచ్చే నిర్మాణాత్మక విమర్శలను ప్రభుత్వం స్వాగతిస్తుందని, అవసరమైన సవరణలు చేయడానికి సిద్ధంగా ఉందని ఆయన హామీ ఇచ్చారు. రాబోయే కొద్ది రోజుల్లో దేశంలోని చాలా ప్రాంతాల్లో భారీ ఋతుపవన వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలియజేసింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన స్పష్టమైన అల్పపీడన ప్రాంతం కారణంగా రాబోయే 4 నుంచి 5 రోజుల పాటు మధ్య భారతదేశం అంతటా ఋతుపవనాలు చురుగ్గా ఉంటాయని అంచనా వేసింది. వింబుల్డన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ పోటీలో నిన్న జరిగిన మహిళల సింగిల్స్ 3 రౌండ్లో బెల్జియంకు చెందిన ఎలిన్ మర్టిన్స్ సంచలన విజయం సాధించారు. ఆమె కజాక్స్థాన్కు చెందిన సెకండ్ సీడ్ ఎలినా రెబకినా

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తెరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం స్టూడియో క్లాక్ లో టైం 10:03 దాటి 20 సెకండ్లైంది.

ఇష్టమైన పాట, కమ్మని పాట, మధురమైన పాట, ఎప్పుడు వినాలనే పాట, ఎవర్ గ్రీన్ హిట్ పాట. మరి వివిధ భారతిలో 10 గంటల నుండి 11 గంటల వరకు ఎవర్ గ్రీన్ హిట్స్ వచ్చే టైం కాబట్టి 2000 సంవత్సరం నుండి 2026 వరకు మంచి ఎవర్ గ్రీన్ హిట్ ఏదైనా వినాలి అనిపిస్తే కనుక నాకు మెసేజ్ చేసేయండి. నేనైతే ఇప్పుడు మంచి పాటను ప్లే చేస్తున్నాను, వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. స్టే విత్ అస్. బావ నచ్చాడు చిత్రం కోసం హరిహరన్ సుజాత ఆలపించిన గీతం, చంద్రబోస్ రచన, ఎంఎం కీరవాణి సంగీతం.

0: ఈ పాటను రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూర్ మోతి సంతోష్, సంతోష్ స్పందన, కృష్ణ, శివసాయి రాములు, రాములమ్మ, అలాగే నిజామాబాద్ నెహ్రూ పార్క్ శ్రోతలు అజీజ్బాయ్, మతీన్బాయ్, షేక్ చాంద్, ఫరూక్, సయ్యద్ ఖలీల్, ముబీన్ బాయ్, యాసీన్, మోసా కరీం, షేక్ చాంద్ ఫరూక్ అందరి కోసం, అలాగే సునంద గారి కోసం, ఊరి పేరు జానకంపేట నుంచి మెసేజ్ చేశారు. ఇంకా ఎం వెంకటేష్ నందిపేట శ్రోత కోసం ఈ పాటను వినిపించాం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
0: 10:11 దాటి 6 సెకండ్ అయింది. ఎవర్ గ్రీన్ హిట్స్ వినేస్తున్నాం. ఫులాంగ్ నిజామాబాద్ శ్రోతలు వహీద్ రుమానీ, మహమ్మద్ జమీర్, ఫసీజ్ ఉనేద్, జుబేర్ ముక్రామ్, నొమాన్ ఫరూక్, జకీర్ ఫకీల్, ఇంకా నిర్మల్ డిస్టిక్ శ్రోతలు ప్రవీణ్ కుమార్, శ్రీలత, శ్రీలేఖ, ఇంకా ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, మహబూబ్ నగర్ డిస్టిక్ శ్రోతలు, అలాగే ఇల్లంతకుంట మండలం గంగు మహేందర్, నాగలక్ష్మి, గన్విత్, హర్షవర్ధన్, అశోక్, సమత, వైష్ణవి, సాన్విక, చాణిక్య, అలాగే సహస్ర, వర్షశ్రీ, అంకిత్, హర్షిత్, ఎద్దువైలారం శ్రోతల కోసం, అలాగే కరీంనగర్ జిల్లా అమ్మనుగుర్తి నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్ వీళ్ళందరి కోసం వచ్చేస్తుంది. ప్రేమించు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించిన గీతం, సిరివెన్నెల రచన, ఎంఎం కీరవాణి సంగీతం, క్షమించండి, ఎంఎం శ్రీలేఖ సంగీత సారథ్యంలో.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్.

102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు. హైదరాబాద్ నల్లకుంట శ్రోతలు, మీనా అనిల్ గౌడ్, నితిన్ గౌడ్, స్కందా గౌడ్, సాయి కిరణ్ గౌడ్, ఇంకా హేమలత, విశ్వనాథ్ చోటుప్పల్ నుండి, అలాగే రంగారెడ్డి జిల్లా బండి రావిరాల గ్రామం శ్రోతలు లక్ష్మి, వరలక్ష్మి, జయలక్ష్మి, మహాలక్ష్మి, విజయలక్ష్మి, బంగారు లక్ష్మి, అలాగే రాములు గౌడ్ రాములమ్మ కోసం, అలాగే సాగర్, వ్యాన్షి, శ్రేయాన్షి, హారిక, జలజ, బ్రాహ్మణపల్లి నుండి, అలాగే మాకోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో కంపెనీ పాట వినిపించగలరు అంటూ పాపిరెడ్డి కాలనీ హైదరాబాద్ నుంచి హనుమంతరావు గారు, అలాగే శ్రీ హెచ్ విజయ్ కుమార్ గారు చందానగర్ హైదరాబాద్ నుంచి, ఇంకా ఆర్మూర్ చేనేత కాలనీ శ్రోతలు జింతం నరహరి, లక్ష్మి, జింతం భానుతేజ, మృదుల, ఉదయ్ కిరణ్, ఉదయరేఖ, భాను, రియాన్స్, హన్విత్ అందరి కోసం వచ్చేస్తుంది. అలా వైకుంఠపురంలో చిత్రం కోసం సి శ్రీరామ్ ఆలపించిన గీతం, సిరివెన్నెల రచన ఎస్ఎస్ థామన్ సంగీతం.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి.
1: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: పది గంటల 23 నిమిషాలు దాటి 56 సెకండ్లు అయింది విబి క్లాక్లు. నిజామాబాద్ శ్రోతలు శ్రీరామ్ హనుమాన్లు, ఇంకా సౌదీ నుంచి మహేష్ గారి కోసం, ఇంకా తోటుప్పల్ నుండి కొస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీ నారాయణ, అలాగే మోహన్, శోభన్ బాబు, ఇంకా రాణి, అరుణ్ కుమార్, శ్రీజ, శివాన్ష్ కుమార్, నిఖిల్ కుమార్, రుతిక, పెద్ద లిస్ట్ పంపించేశారండి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కోసం. ఇంకా హర్షిణి ఆదిలాబాద్ నుంచి, ఇంకా ఎవర్ గ్రీన్ హిట్స్లో మంచి ఎవర్ గ్రీన్ హిట్ వినాలనుకుంటున్నాము అంటూ సంగారెడ్డి జిల్లా దుర్గేష్, లావణ్య, లక్ష్మణ్, లోకేష్, మీనా, విక్రాంత్, ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులందరి కోసం వచ్చేస్తుంది తండే మూవీ నుండి వండర్ఫుల్ సాంగ్, జావేద్ అలీ పాడిన పాట, శ్రీమణి రచన, దేవిశ్రీప్రసాద్ సంగీత సారథ్యంలో.

కోరుట్ల రామ్నగర్ నుండి బింగి గణేష్, రజని, జయ, కీర్తన, విష్ణువర్ధన్, హర్షవర్ధన్, బింగి సత్యనారాయణ, రమ్య, ఇంకా నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి, యశోద, జానకీరాజు, ఇంకా జాన్కప్పేట నుండి ఎం శ్యామ్లాల్, జగన్మోహన్, రాజేష్, ఆరాధ్య, సాయి, సోను, ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం ఆదిపట్ల అకరాది, గోపికిషన్, ఉమామవతి వాళ్ళ కోసం, అలాగే పుట్టపాక నుండి భవానీ వెంకట్, మాస్టర్ మిథున్, మహాదేవ్ కోసం వచ్చేస్తుంది.

0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: పది గంటల 35 నిమిషాలు దాటి 4 సెకండ్లైంది బీబీ క్లాక్ లో ఎవర్ గ్రీన్ హిట్స్ లో మా కోసం పాట కావాలి అంటూ రంగర్ హౌస్ నుంచి సంగీత, శ్రవణ్ కుమార్ యాదవ్, అలాగే ఆర్ఆర్ చౌరస్తా నుండి మమతామూర్తి, ఇంకా జీడిమెట్ల నుండి కరీముల్లా, నస్రీన్ రుహీనా, పార్సిగుట్ట సికింద్రాబాద్ నుంచి స్వర్ణలత శ్రీనివాస్, అలాగే పార్సిగుట్ట సికింద్రాబాద్ నుండి నోముల భాగ్యమ్మ వెంకటేష్, ఇంకా అనంతపురం జరకుడిమి గ్రామం అఖిల్, అరుణ, సద్దానప్ప, లింగరాజు, యశ్వంత్ సుధీర్, ఇంకా వినాయక్ నగర్ కాలనీ కామారెడ్డి నుండి చంద్రకళ, కిషన్, సాయి, రాము, సిద్ధు, ఇంకా వాళ్ళ స్నేహ బృందం కోసం, అలాగే రాయగిరి దాసరి రవి గారి కోసం వచ్చేస్తుంది. పెళ్లి చేసుకుందాం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతం, సాయి శ్రీహర్ష గేయ రచన, కోటి సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
2: యాదాద్రి మలుగొండ మండలం గొన్నేపల్లి గ్రామం శ్రోతలు, ఇది నిర్లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్ కుమార్, నిహారిక, పూర్ణ, తేజశ్రీ, తనుజశ్రీ, హరిదీక్షిత్ కోసం, అలాగే పుట్టపాక నుండి భవానీ వెంకట్, మాస్టర్ మిథున్ కోసం, అలాగే ఎద్దుమలరం శ్రోతలు బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ, అలాగే రఘునాథపురం గ్రామం శ్రోతలు హేమంత్ కుమార్, రిషి తేజ్, అశ్విత్, సాక్షత్, అవంతిక, ప్రియాంశి, గీతిక, ప్రణీత్, వెంకన్న, వీళ్ళందరి కోసం వచ్చేస్తుంది కలుసుకోవాలనే చిత్రం కోసం. దేవిశ్రీ ప్రసాద్ కల్పన పాడిన ఈ పాట కురుశేఖర్ గేయ రచన, డిఎస్పీ కంపోజిషన్లో.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

సండే డే అలా అలా మూవ్ అయ్యేసరికి మార్నింగ్ ఫస్ట్ ఒక మంచి మెలడీ విందాం అనిపిస్తుంది. మరి కాసేపు అయ్యాక కొంచెం ఫాస్ట్ బీట్ పాట వినాలనిపిస్తుంది. మరి కాసేపు అయ్యాక కొంచెం స్లో డౌన్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది. ఇట్స్ అగైన్ బేస్డ్ ఆన్ ఆర్ మూడ్ అనుకోండి.

బట్ స్టిల్ కానీ సండే రోజు మాత్రం 11 గంటల నుంచి 12 గంటల వరకు చక్కటి మధురమైన పాటలు వస్తాయి. అసలు మీరు వేరే ఛానల్కి ట్యూన్ చేసుకోవాలనుకోరు. ఎందుకు అనంటే 1970s నుంచి 2000 వరకు ఉన్న ఆ పీరియడ్లో ఉన్న పాటలు చూసారా, ఎప్పుడు విన్నా, అలా నిద్ర వస్తున్నప్పుడు విన్నా, అలా టక్కువ నిద్ర లేచినప్పుడు విన్నా, లేదు అలా మూడ్ ఆఫ్ అయిపోయినా, అసలు ఒక ఇన్స్టెన్స్ అనేది లేకుండా వినాలి అంటే ఖచ్చితంగా 1970 నుంచి 2000 వరకు ఉన్న పాటలు వినాలి. మరి అటువంటి పాటలు ఎప్పుడు వస్తాయి? ఇవాళ 11 గంటలకి గుర్తుకొస్తున్నాలే వస్తాయి. సో ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం స్టూడియో క్లాక్లో. టైం 10:49 దాటి 2 సెకండ్లు మాత్రమే అయింది. ఇంకో 10 నిమిషాలు మాత్రమే ఎవర్ గ్రీన్ హిట్లు మంచి పాటలు వస్తాయి. సో వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి మెసేజ్ చేశారు విష్ణు యాదవ్. సునీల్ రాజ్ రంగస్థలం మూవీ నుండి పాటను వినాలనుకుంటున్నామంటూ, అలాగే అంకుశాపురం నుండి దొన్నాల సుదర్శన్, అవేష్ విద్బాబు, రాఘ్వి బాస్, విభు, కుక్కట్పల్లి నుంచి సాహితి, సంగీత, హేమంత్ మెసేజ్ చేశారు. అందరి కోసం వచ్చేస్తుంది రంగస్థలం మూవీ నుండి ఎంఎం మాన్సీ పాడిన పాట, చంద్రబోస్ రచన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: 10:55 దాటి 38 సెకండ్లు. మరి నెక్స్ట్ ఆర్జీ వచ్చేసారు, ఏంటి సంగతులు మరి?
1: హలో
0: హలో
1: శ్రోతలందరికీ, హలో హలో,
0: హ్యాపీ సండే సనేస్తావా మరి?
1: మరి అంతే కదా.
0: సరే మరి 11 నుంచి 12 గంటల వరకు ఎటువంటి పాటలు ఉంటున్నాయి మరి? సండే కదా,
1: అసలు ఛానళ్ళు తిప్పకుండా శ్రోతలందరూ వింటూనే ఉండేలా మంచి పాటలతో వచ్చాను.
0: సండే స్పెషల్ మ్యూజిక్ ఘుమఘుమల
1: అంతే
0: అంతేనా? సరే మరి ఇంకొక 4 నిమిషాలు అయితే నేను మైక్ తీసేసుకుంటా, దాని తర్వాత 3 గంటల వరకు నీకోసమే మైక్ ఇచ్చేస్తాను. కాబట్టి మా శ్రోతలు, అశేష అభిమాన శ్రోతలందరి కోసం వచ్చేస్తుంది ప్రేమికుడు చిత్రం నుండి ఈ కమ్మని పాట. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. బియ్యం ఎగుమతుల్లో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. బియ్యం ఎగుమతి చేసే మిల్లులకు ప్రభుత్వం త్వరలోనే ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తుందని వెల్లడించారు. తెలంగాణ రైస్ బ్రాండ్ పేరిట మన బియ్యానికి అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకురావాలన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరుగుతున్న అధునాతన పునరాభివృద్ది పనులను రైల్వే బోర్డు చైర్మన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సతీష్ కుమార్ తనిఖీ చేశారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవతో కలిసి కొత్తగా ఏర్పాటు చేసిన భూగర్భ పార్కింగ్ సదుపాయాన్ని, వివిధ అంతస్తుల్లో పూర్తయిన నిర్మాణాలను తనిఖీ చేశారు. జోర్డన్లో జరగనున్న ఏషియన్ క్యాడెట్ జూడో ఛాంపియన్షిప్కు ఆదిలాబాద్ స్పోర్ట్స్ స్కూల్ పూర్వ విద్యార్థి హర్షవర్ధన్ భారత జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. జూడో క్రీడలో తెలంగాణ నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎంపికైన మొట్టమొదటి క్రీడాకారుడిగా ఆయన ఘనత సాధించారు. ఈ అరుదైన మైలురాయిని సాధించిన హర్షవర్ధన్ను క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ క్రీడల సలహాదారు జితేందర్ రెడ్డి అభినందించారు. ఈ నెల 13వ తేదీ నిర్వహించనున్న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని రంగారెడ్డి జిల్లాలో విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ స్వర్ణకుమారి ఆదేశించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే ప్రయాణికుల కోసం తెలంగాణ రాష్ట రోడ్డు రవాణా సంస్థ ఉచిత ఫీడర్ సేవల పేరిట సరికొత్త సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. శంషాబాద్ నుంచి టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు తమ ప్రయాణ తేదీన రిజర్వేషన్ టికెట్ చూపించి ఏసీ, ఏజే లేదా ఏకే పుష్పక్ ఎయిర్పోర్ట్ లైనర్ బస్సుల ద్వారా శంషాబాద్ వరకు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఫామ్ హౌస్లు, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్లు నేరాల నివారణ చేయంగా పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రతి ఫామ్ హౌస్లో నాణ్యమైన సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి 30 రోజుల ఫుటేజ్ను భద్రపరచాలని ఆదేశించారు. అతిథుల వివరాల నమోదును సులభతరం చేసేందుకు సేఫ్ అతిథి యాప్ను ఆయన ఈ సందర్భంగా ప్రారంభించారు. టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్ వేదికగా జరుగుతున్న డిజిటల్ పైరసీని అరికట్టేందుకు ప్లాట్ఫామ్ స్థాయిలో పకడ్బందీ చర్యలు చేపట్టాలని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్లాట్ఫామ్ స్థాయి పైరసీ నిరోధక చర్యలన్నింటినీ రాబోయే 15 రోజుల్లో పూర్తి చేయాలని కూడా ప్రభుత్వం గడువు విధించింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్ మొరక్

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ ల సమయం 11:03 దాటి 40 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి వింటున్నారు మీ రేడియో నేస్తం పద్మినితో. శ్రోతలందరికీ శుభోదయం. ఎలా సాగుతోంది మీ ఆదివారం? వారాంతం అంటేనే కాస్త ఆటవిడుపు, కొంచెం లీజర్గా పనులు చేసుకోవడం. మరి మీ ఆదివారాన్ని మరింత ఆనందంగా, మరింత ఆహ్లాదంగా ఉంచడానికి నేను వచ్చేసాను ఈరోజు 11 గంటల నుంచి 3 గంటల వరకు. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: మరి ఈరోజు ఆదివారం ప్రత్యేకం గుర్తుకొస్తున్నాయిలో 80వ 90వ దశకంలో వచ్చిన కొన్ని అత్యద్భుతమైన పాటలు, మరుపురాని గీతాలు విందాం. ఒక రాగం పేరుతో సాగే పల్లవి కీరవాణి అనే పాట. కీరవాణి అంటే చిలకల మధురమైన గొంతు కలదానివి అనే అర్థం అన్నమాట. అసలు ఈ పాటలో వేటూరు సుందరరామూర్తి గారి వర్ణన, పూలలో అందంలా, గాలిలో గంధపు సువాసనలా, నా జీవితంలోకి రావా అని ఆహ్వానిస్తూ సాగే ఆ పాట, అబ్బా ఎంత బాగుంటుందో కదా. సరళమైన తెలుగు పదాల్లో గ్రాంధిక పదాలను చక్కగా ఇమడ్చి అక్షర రూపంలో అందించిన వేటూరు గారి సాహిత్యం అజరామరమని చెప్పాలి. ఇళయరాజా గారి స్వరకల్పన చేసిన ఆ పాటని మన బాలసుబ్రహ్మణ్యం గారు జానకమ్మ స్వరంలో వింటే ఇంకా సుమధురం. మరి ఆ పాట వినిద్దామా?

అద్భుతమైన స్టార్ట్ అంటూ శ్రోతలు అప్పుడే సందేశాలు పంపిస్తున్నారు. అన్వేషణ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకమ్మ ఆలపించిన ఆ పాట విన్నారు. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. స్టూడియో క్లాక్ల సమయం 11:10 దాటి 35 సెకండ్లు. అసలు ప్రేమ అంటేనే ఎంతో అందమైన అనుభూతి కదా. తన మనసునే మందిరంగా చేసి తను ఆరాధించే ప్రేయసిని దేవతలా ఆరాధిస్తున్నాడు ఆ ప్రేమికుడు. ఆయన పాడుకునే ఒక అద్భుతమైన ప్రేమగీతం. నీరాజనం చిత్రంలో ప్రేమ వెలసింది అంటూ సాగే ఈ పాట ప్రేమగీతాల్లో ఒక ఎవర్గ్రీన్ పాటనే చెప్పుకోవాలి. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించిన ఈ పాటకి సంగీతం ఓపీ నయ్యర్, ఆలపించిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, జానకమ్మ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు. స్టూడియోలో సమయం 11:16. అసలు ప్రేమ పాటలు వింటుంటే ఎంత బాగున్నాయి అంటున్నారు శ్రోతలందరూ. మరి మనసులో ప్రేమ ఉన్నా దానిని బయట పెట్టలేని తడబాటును ఎంతో సున్నితంగా రాశారు వేటూరి సుందరామూర్తి గారు. హిమమే కురిసే చందమామ కౌగిట, సుమమే విరిసే వెన్నెలమ్మ వాకిట అంటూ సాగే పాటలో ప్రకృతిని, సున్నితమైన ప్రేమికుల భావాలను లలితంగా కవిత్వంలో వర్ణించారు వేటూరి గారు. అద్భుతమైన సంగీతం, సాహిత్యం, కమల్ హాసన్, జయప్రదల అభినయం ఈ పాటను ఎప్పటికీ మరుపురాని గీతంగా నిలబెట్టింది. మనం ఇప్పుడు ఆ పాట వినబోతున్నాం.

0: మరపురాని పాటలు వినిపిస్తున్నారంటూ చాలామంది శ్రోతలు సందేశాలు పంపిస్తున్నారు. మీ ఆత్మీయ అభిమానాలకి ఎన్నో కృతజ్ఞతలు. గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు సాగర సంగమం చిత్రం నుండి ఆ పాట విన్నారు. స్టూడియోలో సమయం 11:21 దాటి 17 సెకండ్లు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు స్టూడియోల సమయం 11:22. అయితే ప్రేమ మధురమైంది, ప్రేమకు సంబంధించిన ఎన్నో మంచి మనసు పాటలు వింటున్నాం కదా. ఈ నేపథ్యంలో పాటలు చాలా బాగున్నాయంటూ గోపాలరావు గారు సందేశం పంపించారు. మంచి పాటలు వినిపిస్తున్నారంటూ నాగనాథ్ గుప్తా గారు, అలాగే మహమ్మద్ జైనుద్దీన్ గారు కూడా మనకు సందేశం పంపించారు. నీ స్నేహం అనే ఒక వాన చినుకు బీడువారిపోయినా నా మనసులో ఒక ఆశని చిగురింపజేసింది అంటున్నాడు ఆ ప్రేమికుడు. కానీ అవి మాటల్లో ఎలా చెప్పాలో తెలియని ఆ ప్రేమికుడితో మనసు ఉంటే చాలు, మాటలు అవే వస్తాయి, మాటలు పాటలుగా మారుతాయంటోంది ఆ ప్రేయసి. ఒక్క లైన్తో సినిమాలో ఉన్న అర్థాన్నన్నింటినీ చెప్పేశారు మనసుక వ్యాత్రేయ గారు. నువ్వు మారిస్తే మనిషిలా మారిపోతాను అనే అర్థాన్ని చెప్పే ఈ పాట ఆరాధన చిత్రం నుంచి.

0: ఆరాధన చిత్రం నుండి ఆ పాట విన్నారు. భారతీ రాజాగారి వైవిధ్యమైన చిత్రీకరణలో ఇళయరాజా సంగీతం అందించిన ఒక ఆణిముత్యం లాంటి పాట అది. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. స్టూడియోల సమయం 11:27 దాటి 33 సెకండ్లు. నేను మీ రేడియో నేస్తం పద్మిని.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: గుర్తుకొస్తున్నాయి.

0: గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: గుడ్ మార్నింగ్ మేడం గారు. కార్యక్రమంలో పాటలు బాగున్నాయి, పొలంలో పని చేసుకుంటూ పాటలు వింటుంటే మాకు అసలు శ్రమే తెలియటం లేదు అంటూ మనకి ఒక సందేశం పంపించారు రాజ్ గోపాల్ గారు. చాలా సంతోషం అండి. మరి అసలు అలాంటి మంచి మంచి మరపురాని పాటలు వింటుంటే 80వ 90వ దశకంలో వచ్చిన పాటలు మనసుకి ఎంత హాయిగా ఉంటుంది కదా. అందులోనూ సండే ఇలాంటి రోజున. మరి ఇంకొక పాట గురించి మనం చెప్పుకోవాలంటే భాగవతాన్ని. ఏంటి సడన్గా ప్రేమ నుంచి భాగవతం వైపు వెళ్ళింది పద్మిని అనుకుంటున్నారా? లేదు, అక్కడ కూడా బోలెడంత ప్రేమ ఉంది. అయితే భాగవతాన్ని క్లుప్తంగా ఒక్క పాటలో వర్ణించారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. అవును, ఆపద్బాంధవుడు చిత్రంలో ఈ పాటలోని సాహిత్యాన్ని మనం గమనిస్తే రాయిలాంటి కండలున్న వెన్నెలాంటి మనసుతో గీతా పాఠాలు చెప్పిన అల్లరి గోపాలుడి గురించి గోపికలు ఎంతో ప్రేమగా పాడుకునే పాట ఈ పాట.

ఆపద్ బాంధవుడు చిత్రం నుండి ఆ పాట విన్నారు. సంగీతం ఎంఎం కీరవాణి. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 11:35 దాటి 10 సెకండ్లు. దర్శకులు వంశీ చిత్రాలంటే తెలుగుతనాన్ని అందంగా చూపెడతాయి. అందున గోదావరి నదిపై గూటి పడవలో పండు వెన్నెల్లో చిత్రీకరించిన ఈ యుగళగీతం, దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఎప్పుడు విన్నా ప్రత్యేకంగా ఉంటుంది ఈ పాట. భార్యాభర్తల అనుబంధాన్ని తేలికైన పదాల్లో గంభీరంగా చెప్పారు సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు. ఆహా, అసలు ఇవన్నీ చెప్పుకునే కన్నా ఒకసారి ఆ పాట వింటే ఇంకా బాగుంటుంది కదా. మరి మనందరి కోసం ఆ పాట.

0: జల్లుల్ లాంటి పాటలు వినిపిస్తున్నారు అంటూ మనకు సందేశం పంపించారు మహమ్మద్ ఇనాయతుల్లా గారు, భవానీపేట్ కామారెడ్డి జిల్లా నుండి. చాలా ధన్యవాదాలండి మీ సందేశానికి. మీరు విన్న ఆ పాట శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ చిత్రం నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు జానకం ఆలపించారు. సంగీతం ఇళయరాజా.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: ప్రేమ అంటే ఇద్దరు ప్రేయసీ ప్రియుల మధ్య ఉండేదే కాదు, భార్యాభర్తల మధ్య ఉండే వీటన్నిటికన్నా ఎంతో అత్యుత్తమైనది అమ్మ ప్రేమ. అవునా? అమ్మ మాట, అమ్మ పాట ఎప్పటికీ మధురమే, వెలకట్టలేంది. అసలు మనం భూమి మీదకి వచ్చాక మొట్టమొదటిసారిగా వినే గొంతే అమ్మది. అమ్మ జోలపాట, లాలిపాట వింటూ పెరిగిన వాళ్ళమే మనందరం దాదాపు. జోలపాటల్లో ఒక ఆణిముత్యం లాంటి పాట ఇప్పుడు మనం విందాం. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాసిన ఈ పాట, అసలు ఈ పాటలో ఎంత అద్భుతంగా వర్ణించారో వారు. కళ్యాణరామునికి కౌసల్యలాలి, యదువంశ విభునికి యశోదలాలి. స్వాతిముత్యం చిత్రం నుండి సుశీలమ్మ ఆలపించిన ఆ పాట.

0: నడుస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: మా ఆదివారం ఆనందంగా సాగుతోంది అంటూ భువనగిరి అర్బల్ కాలనీ నుండి కొండ యాదగిరి గారు మనకు సందేశం పంపించారు. మంచి మంచి పాటలు వినిపిస్తున్నారు, హాయిగా ఉంది అంటున్నారు. మరి గుర్తుకొస్తున్నాయిలో తర్వాత మనం వినబోయే పాట గురించి చెప్పాలంటే, మనసులో ఎన్నో పదాలు చెప్పాలని ఉంది కానీ చెప్పడానికి సమయం లేదు. ఉన్న అన్ని పదాలు సంగీత స్వరాలై పాటల్లా మారాయి. ఎంతో సాధిద్దామనుకున్న నాకు కొన్ని క్షణాల్లో ఈ జీవితం అని తెలిసినా ఎంతో హాయిగా ఈ పాట పాడుకుంటున్నానంటున్నారు ఆ హీరో. మరి ఆ పాట ఏంటో, ఆ విశేషాలేంటో ఈ పాట తర్వాత మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

గీతాంజలి చిత్రం నుండి ఇళయరాజా గారి సంగీత సారథ్యంలో వచ్చిన పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించారు. అసలు ఈ పాట వింటుంటే ఒక మ్యూజిక్ థెరపీలా ఉంటుంది కదా, ఎలాంటి మనసులో ఉన్న ఒక చిన్న అలజడైనా సరే ఇలాంటి పాటలు వింటుంటే హాయిగా అలా సాగిపోతూ ఉంటుంది. మళ్ళీ రీజువనేట్ అయిపోతాం వెంట వెంటనే, ఎలాంటివైనా పక్కన పెట్టేసి సిద్ధమైపోతాం, మనం మనం సిద్ధం చేసుకుంటాం. హృదయానందం పంచడమే పరమావధిగా వినిపిస్తున్నారు, పాటలు చాలా బాగున్నాయంటూ వేముల నరసింహరావు గారు నిజామాబాద్ నుండి మనకి సందేశం పంపించారు. మరి ఇప్పుడు విన్న అన్ని పాటలకి కాస్త భిన్నంగా ఉండబోతోంది నేను వినిపించబోయే పాట, ఎందుకంటే ఈ పాట ఖచ్చితంగా విభిన్నమే. సంగీత దర్శకులు మాధవపేది సురేష్ గారు చేసినవి తక్కువ చిత్రాలైనా ఆణిముత్యాల లాంటి పాటలు అందించారు. అద్భుతమైన ఆర్కెస్ట్రేషన్తో సాగే ఈ పాట ఎంత బాగుంటుందో. చందమామ విజయ కంబైన్స్ పతాకంపై 1996 వచ్చిన సినిమా శ్రీకృష్ణార్జున విజయం. చాలామంది ఈ సినిమాని ఎక్కువ చూసి ఉండరేమో అనిపిస్తుంది, కానీ దీంట్లో పాటలన్నీ చాలా బాగుంటాయి. మరి ఆ సినిమాలోంచి ఒక మంచి పాట మనందరి కోసం. ఇంకొక విషయం చెప్పాలంటే ఈ సినిమాలో పాటలు ఎంత బాగుంటాయంటే ఈ సినిమాకి మాధవపేది సురేష్ గారికి నంది పురస్కారం కూడా వచ్చింది ఉత్తమ సంగీత దర్శకులుగా. మరి ఆ పాట ఇప్పుడు

சரி சண்டாம் சரி சரிமபா

ఎంత బాగుంది కదా పాట. ఈ పాట వీడియోలో మీరు గమనిస్తే కృష్ణుడు అర్జునుడు పక్కపక్కన జుగల్బందీగా సాగుతూ ఉంటుంది, మధ్యలో నాట్యం చేస్తూ అద్భుతంగా ఉంటుంది ఈ పాట. మరి అందుకనే వారికి నంది పురస్కారం వచ్చింది మాధవపతి సురేష్ గారికి. మరి ఇది ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో వినిపించాలనున్న సమయమేమో 11:59 అవుతుంది. ఇది ఈనాటి గుర్తుకొస్తున్నాయి మీ

0: అందరికీ నచ్చిందని ఆశిస్తూ మీ రేడియోని ఇస్తాం పద్మిని.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఆనంద్ చిత్రం నుండి హరిహరన్ చిత్ర ఆలపించిన పాట విన్నారు. సంగీతం కెఎం రాధాకృష్ణన్, రచన వేటూరి సుందరామూర్తి గారు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:15.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: డాక్టర్ రావూరి భరద్వాజ గారి గురించి మాట్లాడుకుంటున్నాం ఈనాటి మన కార్యక్రమంలో. అయితే పుస్తకాలంటే ఎంతో ఇష్టం, మరి గుడి దగ్గర ఉన్న దీపం వెలుతురులో లైబ్రరీ నుంచి అడిగి పుస్తకాలు తెచ్చుకొని చదివేసేవారని అనుకున్నాం కదా. ప్రపంచంలో ఉన్న అన్ని రకాల సాహిత్యాన్ని పఠనం చేసిన ఆయనకి ఆకలి నా రచనలకు ప్రేరణ అనేవారు రావూరి భరద్వాజ గారు. 130కి పైగా గ్రంథాలు రాశారు. కథనాలు, నవలలు, నాటకాలు, వ్యాసాలు, విజ్ఞాన శాస్త్రం, బాల సాహిత్యం, కథా సంపుటాలు, 5 రేడియో కథానికలు కూడా రాశారు. ఇదంతా ఎలా సాధ్యమైంది మిమ్మల్ని అంటే కేవలం ఒక చిరునవ్వే సమాధానంగా చెప్పేసేవారట. ఎందుకంటే మనం చెప్పుకున్నాం, వారు చదువుకున్నది కేవలం 7 నుండి 8 తరగతి వరకు, మధ్యలోనే వారు చదువు ఆపేశారు. కానీ ఇంత సాహిత్య ప్రస్థానం ఎలా సాగింది అంటే ఒక్క నవ్వు. ఎంతో సాధారణంగా జీవితాన్ని గడిపారు రావూరి భరద్వాజ గారు. కొన్ని పత్రికల్లో పనిచేసి ఆ తర్వాత మన ఆకాశవాణితో ఎంతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. మరి ఆ విషయాలని మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత.

0: షోక్ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రం ఆలపించిన పాట విన్నారు. సంగీతం అజయ్ అతుల్, రచన వేటూరి సుందరామూర్తి గారు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. డాక్టర్ రావూరి భరద్వాజ గారి జయంతిని పురస్కరించుకుని వారి గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే భరద్వాజ గారికి మన ఆల్ ఇండియా రేడియోతో ఆత్మీయ అనుబంధం ఉంది, మాట్లాడుకుందాం అన్నాను కదా. డాక్టర్ భరద్వాజ్ గారు 1959 నుండి 1987 సంవత్సరం వరకు, అంటే పదవీ విరమణ చేసే వరకు, ఆకాశవాణి ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ కేంద్రంతో ఆత్మీయ అనుబంధాన్ని పంచుకున్నారు. అవును, వారు కూడా ఇక్కడే పనిచేశారు. ఆయన ఏప్రిల్ 1959 ఆకాశవాణి హైదరాబాద్లో జూనియర్ స్క్రిప్ట్ రైటర్గా చేరారు. ఎన్నో వినూత్న కార్యక్రమాలు, ఫీచర్లు, చిన్న కథలు, రేడియో నాటకాలు, రైతుల కార్యక్రమాల ద్వారా ఎంతో గుర్తింపు పొందారు భరద్వాజ్ గారు. అయితే ఆకాశవాణిలో ఉద్యోగిగా మాత్రమే కాదు, నిర్మాతగా, కొన్ని ప్రోగ్రామ్స్ని ప్రొడ్యూసర్గా కూడా వ్యవహరించారు భరద్వాజ్ గారు. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, రవ్వ శ్రీహరి గారు లాంటి ఎందరో గొప్ప సాహితీవేత్తలను ప్రోత్సహించి మార్గదర్శిగా నిలిచారు భరద్వాజ్ గారు. దిగ్గజ నటులైన అక్కినేని నాగేశ్వరరావు గారి వంటి సినీ ప్రముఖుల ఇంటర్వ్యూస్ను నిర్వహించారు. ఈ రోజుకి కూడా ఆ ఇంటర్వ్యూలు ఏఆర్ హైదరాబాద్ ఆర్కైవ్స్లో భద్రంగా ఆ నిధిలో పొందుపరచబడి ఉన్నాయి. మీకు వీలుంటే మీరు కూడా వినొచ్చు. అవి సామాజిక మాధ్యమంలో కూడా వీలుగా ఉన్నాయి. భరద్వాజ గారిది మరియు అక్కినేని నాగేశ్వరరావు గారి ఇంటర్వ్యూ ఎంత బాగుంటుందో మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750 ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
4: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.

0: రాజా చిత్రం నుండి చిత్రమాలపించిన పాట విన్నారు. సంగీతం ఎస్ఏ రాజ్కుమార్, సాహిత్యం అందించింది సామవేదం షణ్ముఖ శర్మ గారు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. డాక్టర్ రావూరి భరద్వాజ్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. తెలుగు సినీ ప్రపంచంలో వ్యక్తుల అంతరంగాలను ప్రతిభావంతంగా చిత్రీకరించిన తొలి తెలుగు నవలగా పాకుడురాళ్లు ప్రశంసలు, ఎన్నో పురస్కారాలని అందుకుంది. మానవ భావోద్వేగాలే ప్రధాన అంశాలుగా కథలుగా రాసే భరద్వాజ గారి శైలి చాలా సరళమైంది. వీరి రచనల మీద 4 విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు కూడా జరిగాయంటే ఎంత అద్భుతం వారి సాహిత్యం. మరణించడానికి వారం రోజుల ముందే ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆయన స్వయంగా వెళ్లి, అంటే ఒక చేతిలో సెలైన్ బాటిల్ పట్టుకుని వీల్ చైర్ మీద వెళ్లి తన జ్ఞానపీఠ పురస్కారాన్ని అందుకున్నారు భరద్వాజ్ గారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు.

0: గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చదువు లేకపోయినా సమాజమే విశ్వవిద్యాలయంగా మలుచుకొని నాటి సామాజిక స్థితిగతులను, వాస్తవ పరిస్థితులను తన రచనల ద్వారా ప్రపంచానికి ప్రత్యక్షంగా చూపించిన మహోన్నత వ్యక్తి భరద్వాజ గారు. తెలుగు సాహితీ ప్రపంచంలో ఒక కాంతిపుంజం డాక్టర్ రావూరి భరద్వాజ గారు. మరొకసారి వారిని ఆత్మీయంగా స్మరించుకుంటోంది ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఇండోనేషియాలో పర్యటిస్తారు. బీబీజీ రామ్జీ చట్టం కింద రానున్న 5 ఏళ్లలో 2,86,000 పంచాయతీల్లో 7,5 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెడతారని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. వార్షిక అమర్నాథ్ యాత్రలో మొదటి 2 రోజుల్లో 32,000 మందికి పైగా భక్తులు మనసులింగం దర్శనం చేసుకున్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్ లో ఫ్రాన్స్ మొరకో క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకున్నాయి. ఇండోనేషియా రిపబ్లిక్ అధ్యకుడు ప్రబోవో సుబియాంతో ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు నుంచి 8వ తేదీ వరకు ఇండోనేషియాలో పర్యటిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియాలో పర్యటించడం ఇది 4వ సారి కాగా 2018 మేలో భారత ఇండోనేషియా సంబంధాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెరిగిన తర్వాత మోదీ జరుపుతున్న మొదటి ద్వైపాక్షిక పర్యటన. ఈ పర్యటన భాగంగా మోదీ అధ్యకుడు ప్రబోవో సుబియాంతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వ్యూహాత్మక భాగస్వామ్యం కింద కీలక సహకార రంగాల్లో సాధించిన పురోగతిని వారు సమీక్షిస్తారు. జకార్తాలో ప్రధానమంత్రి భారతీయ సంతతికి చెందిన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇది ఇరు దేశాల మధ్య ఉన్న సాంస్కృతిక చారిత్రక సంబంధాలను ప్రతిఫలిస్తోంది. ఇండోనేషియాలోని భారతీయ సమాజం ఈ పర్యటన కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. జకార్తాలోని ఇండియా క్లబ్ ప్రెసిడెంట్ సిద్ధార్థ్ తపాడియా ఆకాశవాణితో మాట్లాడుతూ భారత్ ఇండోనేషియా మధ్య ఉన్న బలమైన స్నేహాన్ని ప్రశంసించారు. ప్రధానమంత్రి మోదీ ఉన్నత స్థాయి పర్యటన ఇరు దేశాలు ఒకదానికొకటి ఇస్తున్న ప్రాధాన్యతను ప్రతిఫలిస్తుందని ఆయన పేర్కొన్నారు.
1: पूरे इंडोनेशिया में ना केवल जकार्ता में एक उत्साह की लहर बढ़ रही है. हमारे प्यारे प्रधानमंत्री आ रहे हैं इंडोनेशिया, तैयारी पूरे जोर शोर से चल रही है. 200 वॉलंटियर हमारे इस कार्यक्रम में सहयोग कर रहे हैं जो बिन कम्युनिटी से आ रहे हैं अपना कल्चर डाइवर्सिटी दिखाने के लिए. इसके अलावा जकार्ता से बाहर से बहुत सारे सैकड़ों लोग आ रहे हैं, चाहे वो मेडान हो, बाली हो, सुराबाया हो या समारांग हो.
0: భారత్ ఇండోనేషియా కలిసి ఒక శక్తివంతమైన ప్రపంచ మార్కెట్ను సృష్టిస్తాయని తపడియా చెప్పారు. మౌలిక సదుపాయాలు, వాణిజ్యం, రక్షణ, వ్యవసాయం, సహజ వనరులు, ఇతర రంగాల్లో ఇరు దేశాలు తమ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకుంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ బీబీజీ రామ్జీ చట్టం 2025 ఈ నెల 1వ తేదీ నుంచి విజయవంతంగా అమల్లోకి రావడం పట్ల కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మిషన్ కింద రాష్ట్రాలకు 25,000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని మంత్రి ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంజూరు చేసి విడుదల చేశారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి బీపీజీ రామ్జీ చట్టంలోకి విజయవంతమైన మార్పు జరిగిందని ఈ సందర్భంగా చౌహాన్ చెప్పారు. నరేగా అమలుకు 3 సంవత్సరాలకు పైగా సమయం పట్టగా బీబీజీ రామ్జీ చట్టాన్ని మాత్రం కేవలం 1 రోజులోనే దేశవ్యాప్తంగా అమలు చేశామని ఆయన చెప్పారు. వికసిత్ భారత్ సంకల్పాన్ని వేగవంతం చేయడానికి ఈ కొత్త చట్టం కింద రాబోయే 5 ఏళ్లలో 2,86,000 పంచాయతీల్లో 7.5 లక్షల కోట్ల రూపాయలకు పైగా

పెట్టుబడి పెట్టనున్నట్లు శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈవేళ నుంచి నెల 10వ తేదీ వరకు ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమాన్ దేశాల్లో అధికారిక పర్యటన నిర్వహిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డాక్టర్ జయశంకర్ ఆయా దేశాల విదేశాంగ మంత్రులతోనూ అగ్రనాయకత్వంతోనూ సమావేశమవుతారు. ఆ దేశాల్లో భారతదేశ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై ఈ పర్యటన ప్రధానంగా దృష్టి సారిస్తుందని, ప్రాంతీయ పరిణామాలు ఇతర అంశాలపై కూడా అభిప్రాయాలు పంచుకునేందుకు ఇది ఒక మంచి అవకాశమని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఉమెన్ పర్యటన ముగిసిన తర్వాత 2028-29 కాలానికి యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలి తాత్కాలిక సభ్యత్వం కోసం భారత్ అధికారిక ప్రచారాన్ని ప్రారంభించేందుకు డాక్టర్ జయశంకర్ ఈ నెల 13వ తేదీన న్యూయార్క్ సందర్శిస్తారు. జూలై 14-15 తేదీల్లో బ్రసల్స్ లో జరిగే 3వ ఇండియా యూరోపియన్ యూనియన్ ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ సమావేశానికి కూడా ఆయన హాజరవుతారు.

యునైటెడ్ నేషన్స్ ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహిస్తున్న గ్లోబల్ డైలాగ్ ఆన్ ఏఐ గవర్నెన్స్ లో పాల్గొనేందుకు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ నేతృత్వంలో భారత ప్రతినిధి బృందం రేపటి నుంచి స్విట్జర్లాండ్లోని జెనీవాలో పర్యటిస్తుంది. 2024 సెప్టెంబర్లో జరిగిన ప్యాక్ట్ ఆఫ్ ద ఫ్యూచర్ లో భాగంగా ఆమోదించిన గ్లోబల్ డిజిటల్ కాంపాక్ట్ ఆధారంగా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ తీర్మానం 79/325 కింద ఈ గ్లోబల్ డైలాగ్ ఆన్ ఏఐ గవర్నెన్స్ ఫోరం ఏర్పాటు చేసినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ధరల స్థిరీకరణ బఫర్ కోసం ప్రభుత్వం ఉల్లిపాయల కొనుగోలు ధరను క్వింటల్కు 1875 రూపాయల నుంచి 13% పెంచి 2125 రూపాయలకు చేర్చింది. ఈ సవరించిన కొనుగోలు ధర వల్ల ఉల్లి రైతులకు మెరుగైన ఆదాయం లభించడంతో పాటు బఫర్ స్టాక్ సేకరణ ప్రయత్నాలకు మద్దతు లభిస్తుందని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. నాఫెడ్ ఎన్సీసీఎఫ్ల ద్వారా ఉల్లిపాయల సేకరణ ప్రస్తుతం కొనసాగుతోంది. వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ 2025-26 ద్వితీయ ముందస్తు అంచనాల ప్రకారం ఉల్లి ఉత్పత్తి 307 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభమవుతాయి. ఈ 13వ తేదీ వరకు కొనసాగుతాయి. జూలై 20వ తేదీ నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలియజేశారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలియజేశారు. వార్షిక శ్రీ అమర్నాథ్జీ యాత్ర ఈ ఏడాది ఎంతో ఉత్తేజంతో ప్రారంభమైంది. యాత్ర ప్రారంభమైన మొదటి 2 రోజుల్లోనే 32313 మంది భక్తులు పవిత్ర గుహాలయంలోని మంచు శివలింగాన్ని దర్శించుకుని పూజలు చేశారు. యాత్ర 2 రోజున 20145 మంది యాత్రికులు పవిత్ర గుహాలయంలో దర్శనం చేసుకున్నారు. గత ఏడాది ఇదే 2 రోజున దర్శనం చేసుకున్న 14515 మంది భక్తులతో పోలిస్తే ఈసారి ఈ సంఖ్య ఎక్కువగా నమోదైంది. 2 రోజు దర్శనం చేసుకున్న యాత్రికుల్లో 14611 మంది పురుషులు, 4480 మంది మహిళలు, 379 మంది పిల్లలు, 142 మంది సాధువులు, 35 మంది సాధ్వీలు, 17 మంది ట్రాన్స్జెండర్ భక్తులు, 481 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. మొత్తం భక్తుల సంఖ్య 32113కు చేరుకుంది. మరోవైపు వార్షిక యాత్రలో భాగంగా 4వ విడత యాత్రికుల బృందం గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ తెల్లవారుజామున జమ్మూలోని భగవతీ నగర్ యాత్రి నివాస్ నుంచి బయలుదేరింది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో తాజా ఇబోలా వ్యాప్తి కొనసాగుతున్నందువల్ల ఇంతవరకు 492 మరణాలు సంభవించాయని, మొత్తం 1528 ధృవీకరించిన ఇబోలా కేసులు నమోదయ్యాయని అధికారులు చెప్పారు. ప్రజారోగ్య అధికారులు విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం 239 మంది రోగులు కోలుకోగా 628 మందిని ఐసోలేషన్లో ఉంచారు లేదా చికిత్స అందిస్తున్నారు. మరో 185 అనుమానిత కేసులను కూడా గుర్తించారు. ఇబోలా వ్యాధిని అరికట్టడంలో ఎదురవుతున్న పలు సవాళ్ల గురించి అధికారులు నివేదికలో పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని ఇప్పటికే తీవ్రమైన మహమ్మారి వ్యాధిగా ప్రకటించింది. ఛత్తీస్గఢ్కు చెందిన ప్రముఖ పాండువాణి గాయని పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత తీజన్ బాయ్ కన్నుమూశారు. తన శక్తివంతమైన స్వరం, అద్భుతమైన

0: పుష్పస్థల ప్రదర్శన, విలక్షణమైన కథన శైలితో తీజన్బాయ్ పాండవాణి కళకు భారత్లోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా కొత్త గుర్తింపు తీసుకొచ్చారు. మహాభారత కథను వేదికపై సజీవంగా ప్రదర్శించడంలో ఆమెకున్న అసాధారణ ప్రతిభ ఆమెను భారతీయ జానపద సంస్కృతిలో అత్యంత ప్రసిద్ధ కళాకారిణిగా నిలబెట్టింది. రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీజన్బాయ్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఫీఫా ప్రపంచకప్లో ఫిలడెల్ఫియాలో జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో పారాగ్వేపై 1-0 గోల్స్ తేడాతో విజయం సాధించి ఫ్రాన్స్ క్వార్టర్ ఫైనల్స్కి చేరుకుంది. టెక్సస్లోని హ్యూస్టన్లో జరిగిన మరొక మ్యాచ్లో మొరాకో కెనడాపై 3-0 గోల్స్ తేడాతో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్కి చేరుకుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఇండోనేషియాలో పర్యటిస్తారు. పీబీజీ రామ్జీ చట్టం కింద రానున్న 5 ఏళ్లలో 7.5 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెడతారని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. వార్షిక అమర్నాథ్ యాత్రలో మొదటి 2 రోజుల్లో 32,000 మందికి పైగా భక్తులు మన్సులింగం దర్శనం చేసుకున్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్ మొరాకో క్వార్టర్ ఫైనల్స్కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 12:40 దాటి 25 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో ఈట్ ఫిట్
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఈట్ ఫిట్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ రేడియో నేస్తం పద్మిని. ఇక ఎండలు తగ్గిపోయినట్టే, వర్షాలు వచ్చేసినట్టే అనే చెప్పుకోవాలి. చాలా చోట్ల విరివిగా వర్షం పడుతుంది. మరి వర్షాలు పడుతున్నప్పుడు ఆరోగ్యంలో కూడా ఎన్నో మార్పులు వస్తాయి ఈ వాతావరణ మార్పుల వల్ల. కాస్త శ్రద్ధ వహిస్తే ఎలాంటి అనారోగ్యాలు కూడా రాకుండా ఉంటాం, అనారోగ్యాల పాలవకుండా ఉంటాం. మరి ఈరోజు వర్షాకాలంలో వాడాల్సిన ఒక సూపర్ ఫుడ్, ఒక ఆహారం గురించి మాట్లాడుకుందాం మన ఈనాటి ఫిట్లో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

డ్రీమ్స్ చిత్రం నుండి రేవంత్ చిత్ర ఆలపించిన పాట విన్నారు. సంగీతం సాయి కార్తీక్, రచన వేటూరి సుందరామూర్తి గారు. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. మరి వర్షాకాలంలో వాడవలసిన ఒక సూపర్ ఫుడ్ గురించి మాట్లాడుకుందాం అన్నాను కదా, మరి మీరే ఊహించాలి ఎప్పట్లాగానే. ఈ సూపర్ ఫుడ్ గురించి కొన్ని క్లూస్ ఇస్తాను మీకు, ఊహించే ప్రయత్నం చేయండి. ఇది భూమిలో పండుతుంది. అసలు మనం రోజు దీన్ని వాడకుండా ఉండనే ఉండం. మనం రోజు తాగే అందరికీ ఇష్టమైన ఒక లిక్విడ్ ద్రవ పదార్థంలో తప్పకుండా వేసుకుంటాం, మరింత రుచినిస్తుంది. అలాగే మన తెలుగువారింటి వంటకాల్లో అన్నిట్లోనూ కూడా ఇది వాడతారు. కానీ దీనివల్ల ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు వైద్యులు, పోషకాహార నిపుణులు. మరి ఇంతకీ ఏంటి ఆ సూపర్ ఫుడ్? మీరు గుర్తుపడితే నాకు 0402-23-24-08 ఈ నంబర్కు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: బాహుబలి చిత్రం నుండి రమ్య బెహ్రా దీపు ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎంఎం కీరవాణి, రచన రామజోగయ్య శాస్త్రి. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. మరి ఆ సూపర్ ఫుడ్ ఏంటో గుర్తుపట్టండి అంటే శ్రోతలు ఇదిగో మేము గుర్తుపట్టేశామంటూ చాలామంది స్పందించారు. నిజామాబాద్ నుండి జనగామ చంద్రశేఖర శర్మ గారు, బల్కంపేట నుండి రాము గారు, కేఎస్ఆర్ ఆంజనేయులు, రాజలక్ష్మి ప్రగతినగర్ నుండి, న్యావనంది నుండి శ్రీరామ్ నరేందర్ గారు, రేణుకా గోపరాజు కడప నుండి, జగదీష్ యూసఫ్గూడ నుండి, గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్, అలాగే పోలేపల్లి శ్రీనివాస్ గారు రాజన్నపేట సిరిసిల్ల జిల్లా నుండి కూడా మనకి గుర్తుపట్టి సందేశం పంపించారు. ఎస్, ఆ సూపర్ ఫుడ్ అల్లం. అల్లం గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు మాట్లాడుకుందాం ఈనాటి మన ఈట్ ఫిట్లో. అసలు అల్లం అంటేనే ముందుగా గుర్తొచ్చేది ఛాయ్, అల్లం ఛాయ్. అదే అదిరక్క ఛాయ్. అబ్బా, వర్షం పడుతూ ఉంటే వేడివేడిగా తాగితే ఎంత బాగుంటుందో కదా. మరి టీలో మాత్రమే కాదు, అల్లం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు పోషకాహార నిపుణులు. అవి ఏంటో చెప్తాను, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:53 దాటి 22 సెకండ్లు. మరి అల్లం అందరికీ అందుబాటులో ఉండే వస్తువే. చిన్నప్పటి నుంచి మనం చిన్నతనం నుంచి కూడా వాడుతూనే ఉన్నాం. వీటిలో ఎన్నో ఆయుర్వేదిక లక్షణాలు కూడా ఉన్నాయి. అయితే అల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ జలుబు దగ్గు నుండి మంచి ఉపశమనం కలిగిస్తాయి. అదే వేడి నీటిలో అల్లం కషాయం చేసుకొని తాగితే ఇంకా బాగుంటుంది. ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అంటున్నారు వైద్యులు. మరి తప్పకుండా అల్లం వాడకాన్ని ముఖ్యంగా ఈ వానాకాలంలో మనం ఇంక్లూడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మీరేమంటారు?

0: దసరా చిత్రం నుండి రామ్ మిరియాలది ఆలపించిన పాట విన్నారు. రచన కాసర్ల శ్యామ్, సంగీతం సంతోష్ నారాయణ్. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:57 దాటి 30 సెకండ్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9:00 నుండి 10:00 వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 MHz.

ಮನೋಜನರಂಜನೆ. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. మేము రోజు తినే ఆహారంలో తప్పకుండా అల్లం వాడతాం. జీర్ణం కావడానికి జలుబు దగ్గు దగ్గరికి రాకుండా ఉంటుంది అంటున్నారు. నిజామాబాద్ నుండి చంద్రశేఖర్ శర్మ గారు మనకి సందేశం పంపించారు. అలాగే వరంగల్ కాశీబుగ్గ నుండి దాసి రామచంద్రం సుమతి గారు సందేశం పంపించారు. ఏంటంటున్నారంటే, మేము రోజు అల్లం చాయ తాగుతామండి, మాకు చాలా ఇష్టం. అల్లం ఎంతో ఆరోగ్యప్రదాత, మరి అందుకనే కదా అల్లం అంటే ఒక సూపర్ ఫుడ్. దాని గురించి మన ఈట్ ఫిట్లో మనం మాట్లాడుకుంటున్నాం. ముఖ్యంగా వర్షాకాలం శీతాకాలం అంటే తప్పకుండా అందరూ తాగాల్సిందే అల్లం చాయే. చాలామంది శ్రోతలు స్పందిస్తున్నారు, వారు ఏ విధంగా ఈ అల్లాన్ని వాడుతున్నారు, అల్లం చాయ్ ఇష్టపడుతున్నారని చాలా సంతోషం అండి. చాలా థ్యాంక్ యూ మీ సందేశాలన్నిటికీ. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు చిత్రానికి హరిహరన్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం గోపీ సుందర్, రచన సాహితి. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 1:04 దాటి 30 సెకండ్లు. మరి అల్లంలో జింజరాల్ అనే ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది, అందుకనే అది ఎలాంటి మనకి

రక్తంలో ఉబ్బరాన్నైనా అజీర్తినైనా తగ్గిస్తుంది. ప్రయాణంలో ముఖ్యంగా బాగా అలసటగా అనిపించినప్పుడు ఒక అల్లం చాయ్ తాగండి. తాగితే ఎంత బాగుంటుంది కదా, రిలాక్సింగ్గా అనిపిస్తుంది, గుండె జబ్బులను కూడా తగ్గిస్తుంది అంటున్నారు మన వైద్యులు. కనుక తప్పకుండా మనకు అందుబాటులో ఉన్న ఈ సూపర్ ఫుడ్ని మర్చిపోకుండా వాడండి. బరువు తగ్గడంలో కూడా ఉపయోగపడుతుంది అంటున్నారు పోషకాహార నిపుణులు. ఆకలిని నియంత్రిస్తుందిట, కానీ తగిన మోతాదులోనే తీసుకోవాలి. ఎప్పుడైనా ఏం తిన్నా ఒకటే సూత్రం, మితం హితం. ఏదైనా ఆరోగ్యం తగిన పాళ్ళలో తీసుకుంటే అందరికీ ఆరోగ్యం. సో ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. స్టే హెల్దీ, స్టే ఫిట్.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 1:10 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. తిరిగి 1:20 మనందరికీ ఇష్టమైన షో టైంలో కలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నాంపల్లి నియోజకవర్గంలోని పలు బస్తీల్లో ఈ ఉదయం విస్తృతంగా పర్యటించారు. స్థానికులు తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాగా వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఆషాఢ బోనాల సందర్భంగా జూలై 16 నుంచి హైదరాబాద్లోని హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో రాష్టస్థాయి చేతివృత్తి కళాకారుల వస్తు ప్రదర్శన అమ్మకాల మేళా నిర్వహిస్తున్నట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన ఈరోజు జరిగిన ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్ లో తెలంగాణ రాష్ట గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్క రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను లేవనెత్తారు. రాష్ట్రంలో ఈరోజు 9 జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నాంపల్లి నియోజకవర్గంలోని పలు బస్తీల్లో ఈ ఉదయం విస్తృతంగా పర్యటించారు. స్థానికులు తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాగా వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో భాగంగా కిషన్ రెడ్డి మొదట మెహదీపట్నం డివిజన్లోని అయోధ్యానగర్ బస్తీని సందర్శించారు. అక్కడ కొత్తగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ను ప్రారంభించారు. అనంతరం మల్లేపల్లి డివిజన్ పరిధిలోని సీతారాంబాగ్ బస్తీలో పర్యటించి రామ్లీలా గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన మరో ఓపెన్ జిమ్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే ఆసిఫ్ నగర్ డివిజన్లోని ఇందిరానగర్ బస్తీలో పర్యటించి స్థానికులతో మాట్లాడారు. ఆషాఢ బోనాల సందర్భంగా జూలై 16 నుంచి హైదరాబాద్లోని హెచ్ఎండిఏ గ్రౌండ్స్లో రాష్టస్థాయి చేతివృత్తి కళాకారుల వస్తు ప్రదర్శన అమ్మకాల మేళా నిర్వహిస్తున్నట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగకు అవసరమైన అన్ని రకాల ఉత్పత్తులను ఒకే వేదికపైకి తీసుకురావాలనే లక్ష్యంతో గ్రామీణాభివృద్ది శాఖ సెర్ఫ్ ఆధ్వర్యంలో ఈ మేళాను ఏర్పాటు చేస్తున్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన ఈరోజు జరిగిన ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్ లో తెలంగాణ రాష్ట గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు. కేంద్ర నిధుల మంజూరు, వివిధ అభివృద్ది కార్యక్రమాల అమలు తీరుపై నిర్వహించిన ఈ సమీక్షా సమావేశంలో మంత్రి సీతక్క రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను లేవనెత్తారు. ఉపాధి హామీ పథకం కింద తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన పెండింగ్ నిధులను తక్షణమే విడుదల చేయాలని కోరారు. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముంబైలోని శ్రీ సిద్ది వినాయక గణపతి దేవాలయాన్ని సందర్శించారు. ఈ ఉదయం తన సతీమణి జానకి శుక్లాతో కలిసి దాదర్లో ఉన్న ఈ ప్రసిద్ద ఆలయానికి వెళ్లిన గవర్నర్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీలకు అవకాశం కల్పించడంతో పాటు 33% రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు అల్కా లాంబా డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆమె ఈ నెల 25న ఢిల్లీలో భారీ ధర్నా చేపట్టనున్నట్టు, అలాగే జూలై 20 నుండి ఆగస్టు వరకు దేశవ్యాప్తంగా పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మార్గదర్శకాల ప్రకారమే రాష్ట్రంలోని బ్యారేజీల నిర్వహణ కొనసాగుతుందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. శాస్త్రీయ పరీక్షల అనంతరం అవసరమైన పునరుద్దరణ చర్యలు తీసుకుంటామన్నారు. నల్గొండ జిల్లా నెల్లికల్లు ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించిన అనంతరం విజయ్ విహార్లో ఆయన మాట్లాడారు. మేడిగడ్డ బ్యారేజీలో నాణ్యతా లోపాల వల్లనే ప్రస్తుత పరిస్థితి ఏర్పడిందని, అక్కడ నీటిని నిల్వ చేయలేకపోవడం వల్లే కన్నెపల్లి పంపింగ్ సాధ్యం కావడం లేదన్నారు.

0: జోర్ధాన్లో జరగనున్న ఆసియాన్ క్యాడెట్ జూడో ఛాంపియన్షిప్కు ఆదిలాబాద్ స్పోర్ట్స్ స్కూల్ పూర్వ విద్యార్థి హర్షవర్ధన్ భారత జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. జూడో క్రీడల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎంపికైన మొట్టమొదటి క్రీడాకారుడుగా ఆయన రికార్డు సృష్టించారు. ఈ అరుదైన మైలురాయిని సాధించిన హర్షవర్ధన్ను రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ క్రీడల సలహాదారులు జితేందర్ రెడ్డి అభినందించారు. వరి పంట సాగు కంటే ఆయిల్ పామ్ పంట సాగు ద్వారా లాభాలుంటాయని రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం రంగంపేట గ్రామానికి చెందిన రైతు లకావత్ రాములు నాయక్ చెప్పారు. ఆకాశవాణితో మాట్లాడుతూ ఆయన,
1: మేము ఆయిల్ ఫామ్ సాగు చేస్తా ఉన్నాం. మొత్తం 6 ఎకరాలు నాటుకున్నాం, 300 చెట్లు. వరి పొలానికి ఆ తర్వాత ఆయిల్ ఫామ్ కు సంబంధాలు చూసుకున్నట్టయితే మనకు వరి కంటే లాభాలు దీంట్లో ఉన్నాయి. మొదటి క్రాప్ కు మాకు 3 క్వింటల్ 15 కిలోలు వచ్చింది. దీనికి తుఫాన్ వచ్చిన ఏం కాదు, చీడపీడ రాదు, ఖర్చులు తక్కువ, ఆదాయం ఎక్కువ, ఇది చాలా బాగుంది.
0: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఫామ్ హౌస్లు, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్లలో నేరాల నివారణే ధ్యేయంగా పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి పలు కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. చేవెళ్ల జోన్ పరిధిలోని యజమానులతో నిర్వహించిన అవగాహన సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ, ప్రతి ఫామ్ హౌస్లో నాణ్యమైన సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి 30 రోజుల ఫిటోజీని భద్రపరచాలని ఆదేశించారు. అతిథుల వివరాల నమోదును సులభతరం చేసేందుకు సేఫ్ అతిథి యాప్ను ఆయన ఈ సందర్భంగా ప్రారంభించారు. రాష్ట్రంలో ఈరోజు ఆదిలాబాద్, కుమరభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా ఒక మోస్తరుగా కురుస్తాయని తెలిపింది. తొలకరి వర్షాలకే ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. పెన్గంగ, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తుండగా బెజ్జూరు మండలంలోని సుస్మిర్ వాగు ఉరకలెత్తడంతో తాత్కాలిక రహదారి కొట్టుకుపోయి 12 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే పలు గ్రామాలకు ఆర్టీసీ బస్సు సర్వీసులను రద్దు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2 రోజులుగా విస్తారంగా వర్షాలు కురిసినట్టు సిపిఓ శ్రీనివాసాచారి తెలిపారు. జిల్లా అంతటా సగటున 25.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉపాధి హామీ పథకం కింద పెంచిన 125 పని దినాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు. పథకం కింద చేపట్టే పనుల్లో వేగం పెంచాలని అధికారులకు సూచించారు. వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటడం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, పాఠశాలల్లో టాయిలెట్ల నిర్వహణతో పాటు ఇంకుడు గుంతల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలన్నారు. ఈ నెల 8వ తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 4వ జిల్లా స్థాయి మిడిల్ అండ్ లాంగ్ డిస్టెన్స్ బాలబాలికల అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించనున్నట్టు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొజ్జా చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఖమ్మం జిల్లాలో ఓటర్ల ప్రత్యేక సవరణ కార్యక్రమం పారదర్శకంగా, చురుగ్గా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 1460 మంది బీఎల్ఓలు విధులు నిర్వహిస్తున్నారని, ఇప్పటికే 98.82% 8 రేషన్ ఫారాల పంపిణీ, 11.85% డిజిటలైజేషన్ పూర్తయిందని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 7 తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ఫేజ్ 2 మిగిలిపోయిన సీట్ల భర్తీకి ఈ నెల 6వ తేదీన స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. ఈ నెల 18వ తేదీన ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్టు ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయాధికారి మేడబోయిన నాగరాజు తెలిపారు. వివిధ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు, చిట్ ఫండ్ కంపెనీలలో పెండింగ్లో ఉన్న చెక్ బౌన్స్ కేసులను పరస్పర రాజీ మార్గంలో పరిష్కరించుకోవడానికి ఇదొక మంచి అవకాశమని చెప్పారు. కరీంనగర్ తీగలగుట్టపల్లిలో కొత్తగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ను మేయర్ కొలగాని శ్రీనివాస్ ప్రారంభించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సహకారంతో మలయప్ప ఫౌండేషన్ సిఎస్ఆర్ నిధులతో ఈ జిమ్ను ఏర్పాటు చేశారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు స్త్రీనిధి రుణాల పంపిణీ వాయిదాల

0: చెల్లింపుల్లో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం మన స్త్రీనిధి అనే కొత్త యాప్ను అందుబాటులోకి తెచ్చిందని వరంగల్ జిల్లా స్త్రీనిధి ప్రాంతీయ మేనేజర్ సైదిరెడ్డి తెలిపారు. ఈ యాప్ ద్వారా స్త్రీనిధి సేవల్లో పారదర్శకత మరింత పెరుగుతుందని, రుణాల పంపిణీ ప్రక్రియ సులభతరం అవుతుందని ఆయన పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నాంపల్లి నియోజకవర్గంలోని పలు బస్తీల్లో ఈ ఉదయం విస్తృతంగా పర్యటించారు. స్థానికులు తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాగా వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఆషాఢ బోనాల సందర్భంగా జూలై 16 నుంచి హైదరాబాద్లోని HMDA గ్రౌండ్స్లో రాష్టస్థాయి చేతివృత్తి కళాకారుల వస్తు ప్రదర్శన అమ్మకాల మేళా నిర్వహిస్తున్నట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 1:20 దాటి 50 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన షో టైం.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం షో టైం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని. మరి షో టైంలో పాల్గొనాలంటే ఏం చేయాలి? నేను అడిగే ప్రశ్నలకి మీకు తెలిసిన సమాధానాలు మీ పేరు 0402324852 0402324082 ఈ నంబర్కు సందేశం పంపించడమే. మరి ఈరోజు ఆదివారం అంటే ఎప్పటిలాగా రెగ్యులర్గా కాకుండా ఈరోజు షో టైం కాస్త భిన్నంగా ఉండబోతోంది. అప్పుడే శ్రోతలందరూ మేము షో టైంకి సిద్ధం మేడం గారు అంటూ చాలా సందేశాలు వచ్చేసాయి. మరి అస్సలు ఆలస్యం చేయకుండా షో టైంని ప్రారంభించేసుకుందాం. ఈరోజు షో టైంలో నేను రోజు అడిగేలాగా కొన్ని సినిమా ప్రశ్నలు, జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు ఇలాంటివి అడగబోవటం లేదు. కాస్త సరదాగా, కాస్త మరింత ఫన్గా కొన్ని సరదైన ప్రశ్నలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. మరి ఆలస్యం ఎందుకు, మొదలుపెట్టేసుకుందాం మన షో టైం. మరి షో టైంలో మొదటిగా వస్తున్న ప్రశ్ననే కన్నా ఒక సరదైన విషయం అనే చెప్పచ్చు. ఏంటంటే, మిమ్మల్ని ఒకరోజు ఆర్జేగా రేడియో కార్యక్రమం, ఏదైనా మీకు నచ్చిన రేడియో కార్యక్రమం చేయమని అడిగితే మీరు ఏ కార్యక్రమం చేస్తారు? ప్రశ్న ఏంటంటే, మళ్ళీ మరొకసారి చెప్తాను, మిమ్మల్ని ఒకరోజు ఆర్జేగా ఏదైనా సరదాగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించమంటే మీకు ఇష్టమైన రేడియో కార్యక్రమం ఏం చేస్తారు? నాకు మెసేజ్ చేయండి 0402324852 వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఈ పాట ఎంత స్పీడ్గా ఉందో, శ్రోతలు అంత స్పీడ్గా నాకు సందేశాలు పంపించారు. కొదమ సింహం చిత్రం నుండి మనో చిత్ర ఆలపించిన పాట విన్నారు. సంగీతం రాజ్ కోటి, రచన వేటూరి సుందరరామూర్తి గారు. మరి అసలు ఈ ప్రశ్న అడగడానికి వెనుక ఒక చిన్న గమ్మత్తైన అర్థం కూడా ఉంది. శ్రోతలు ఎవరెవరు ఏ కార్యక్రమాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు, ఫాలో అవుతున్నారో కూడా తెలిసిపోతుంది ఈ ప్రశ్న. మరి మీరు ఒక్కరోజు ఆర్జేగా మీకు ఏదైనా కార్యక్రమం చేసే అవకాశం వస్తే మీరు ఏ ప్రోగ్రామ్ చేస్తాను అని అడిగాను. అబ్బా ఎన్ని సమాధానాలు, ఎంత వైవిధ్యంగా పంపించారో. జయలక్ష్మి గారు ఖైరతాబాద్ నుండి, నేను అన్ని పాత పాటలే ప్లే చేస్తాను మేడం అంటున్నారు. మరి సమాధానం చైతన్య స్ఫూర్తి, ఈ కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం వస్తే నేను చేస్తానంటున్నారు. నిజామాబాద్ నుండి జనగామ చంద్రశేఖర్ శర్మ గారు, నేనైతే షో టైం చేస్తానంటున్నారు. యావనంది నుండి శ్రీరామ్ నరేందర్ గారు, అసలు ఒక విషయం తెలుసా, ఎంతమంది షో టైంని ఇష్టపడుతున్నారు, షో టైం కార్యక్రమం నిర్వహిస్తామంటూ చాలా సందేశాలు వచ్చాయి. మరి చింత శ్రీనివాస్ షాపల నుండి నేను వార్తలు చదువుతానంటున్నారు. ఇక పద్మావతి కిస్మత్పూర్ నుండి నేను కూడా షో టైం నిర్వహిస్తాను మేడం అంటున్నారు. జగదీష్ యూసఫ్ కూడా నుంచి షో టైం అంటున్నారు. నాకు తెలిసిన మంచి విషయాలు చెప్తాను నేను నిర్వహించే కార్యక్రమంలో అంటున్నారు దొండంరాజు. సూర్యశ్రీ మహాలక్ష్మి కౌకూర్ నుండి ఇక మనకి పోలేపల్లి శ్రీనివాస్ గారు రాస్తున్నారు, నాకు కూడా షో టైం అంటే ఇష్టం, మంచి మంచి పాటలు వినిపిస్తూ షో టైం నిర్వహిస్తానంటున్నారు. ఎవరైనా ఒక స్వతంత్ర సమరయోధ గురించి చెప్తానంటున్నారు. గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్ సుగుణ మరియు వారి కుటుంబ సభ్యులు నాకు అవకాశం వస్తాయి. బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి, నాకు బాతాకాని అంటే చాలా ఇష్టం, నేను బాతాకాని నిర్వహిస్తానంటున్నారు. సూపర్ అండి. మరి నాగ్నాథ్ గుప్తా గారేమో ఒక గమ్మత్తైన సందేశం రాశారు, మా వల్ల కాదమ్మా, మైక్ ముందు మాట్లాడడం అంటే సాధ్యమైన పని కాదు, ధారాళంగా మాట్లాడే సత్తా ఉండాలి అంటున్నారు. అలా ఏం కాదండి, సరదాగా ఇది ఒక సరదా అయిన ప్రశ్న కాబట్టి. షో టైం నిర్వహిస్తానంటున్నారు మాధురి మునగపాటి, ఎక్కడి నుంచో రాయలేదు. ఇక కల్వకుర్తి నుండి నేదునూరి కళ్యాణాచారి గారు రాస్తున్నారు, ఒకరోజు ఆర్జేగా పనిచేసే అవకాశం వస్తే నేను షో టైం నిర్వహిస్తానంటున్నారు. అదే మా సమాధానం అంటున్నారు ఎవరు, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప నుండి. జనరంజని మీరు కోరిన పాటలు, అలనాటి మధురాలను వినిపిస్తానంటున్నారు పానుగండి రవిగౌడ్ మరియు వారి కుటుంబ సభ్యులు. బీహెచ్ఎల్ నల్లగండ నుండి రాస్తున్నారు, నాకు గుర్తుకొస్తున్నాయంటే చాలా ఇష్టం, నేను ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తానంటున్నారు. యలగందులు మార్కండేయ లక్ష్మి భూదాన్ పోచంపల్లి నుండి. ఇక షో టైం నాకు చాలా ఇష్టం, అదే నిర్వహిస్తానంటున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా నుండి ఆనందరావు గారు. మరి నెమ్మా నుండి పున్నా వెంకటేశం గారు కూడా ఏం రాశారంటే, షో టైం చేయాలని ఉంది కానీ కాంపిటీషన్ ఎక్కువగా ఉంది మేడం, గుర్తుకొస్తున్నాయి నిర్వహిస్తానంటున్నారు. మరి ఇంకా పోలుడని సందేశాలు ఉన్నాయి, అన్నీ చూద్దాం, మాట్లాడుకుందాం. దయచేసి పంపించిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ సందేశం పంపించకండి, అలా పంపిస్తే మీ సందేశం కిందకు వెళ్ళిపోతుంది. మరిన్ని ఎవరెవరు ఏ కార్యక్రమాలను ఇష్టపడుతున్నారు, ఏ కార్యక్రమం చేస్తారో మరిన్ని మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

లారీ డ్రైవర్ చిత్రం నుండి ఎస్ జానకి బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించిన పాట విన్నారు. సంగీతం చక్రవర్తి, రచన జొన్నవిత్తుల. షో టైం కార్యక్రమం వింటున్నారు. ప్రశ్న చాలా బాగుంది మేడం అంటున్నారు. మరి సండే ఫండే కదండి, రోజు కన్నా కాస్త డిఫరెంట్గా ఉంటే ఎంత బాగుంటుంది. అందుకే అసలు మీరు ఏ కార్యక్రమాలు వింటున్నారు, మీకు ఏవి ఇష్టమో తెలుసుకోవడానికి కూడా ఈ ప్రశ్న మాకు ఎంత బాగుంటుంది అనిపించింది. మరి ఇక్కడ భువనగిరి అర్బన్ కాలనీ నుండి కూడా

యూనివర్సిటీ శివగంగా నగర్ నుండి ధనరాజ్ సునీత, ఇక జక్రాన్పల్లి నుండి అరుణ రాజేందర్ గారు రాస్తున్నారు, మాకు షో టైం అంటే చాలా ఇష్టం, మంచి మంచి ప్రశ్నలు అడుగుతాను అంటున్నారు. ఇక షో టైమే అడుగుతాం మేడం అంటున్నారు. జయరాం రాధా కొడుమూర్ కర్నూలు జిల్లా నుండి మనకు సందేశం పంపించారు. మేము కూడా షో టైమే మాకు ఇష్టం అంటున్నారు. రాము బల్కంపేట నుండి హలో ఎఫ్ఎం ప్రోగ్రామ్ చేస్తానంటున్నారు. కానుగులు గోపాల్ గారు భారత్ ఫ్యూచర్ సిటీ కడతాల్ నుండి మనకు సందేశం పంపించారు. ఇంకా చాలామంది సందేశాలు పంపించారు. ఇది ఆ ప్రశ్నకు సంబంధించి. మరి రెండవ ప్రశ్న, ఇది కూడా కొంచెం సరదా అయిన ప్రశ్నే, మీరు కూడా సరదాగానే సమాధానం చెప్పండి. మాయాబజార్ సినిమా గుర్తుంది కదా అందరికీ, ఘటోత్కచుడిగా రంగారావు గారు వస్తువులన్నింటినీ మాయం చేసేస్తూ ఉంటారు. అయితే ప్రశ్న ఏంటంటే, చిలిపిగా ఒకవేళ మీకు అలాంటి పవర్ వస్తే మీ ఇంట్లో ఏ వస్తువుని మాయం చేస్తారు? మరి నేను ముందుగా నేను చెప్తాను, ఒకవేళ నేను ఘటోత్కచుడు, నాకు అలాంటి అవకాశం వచ్చి వస్తువు మాయం చేయాలి అంటే నేను మాయం చేసేది టెలిఫోన్, ఫోన్ని మాయం చేస్తాను. ఎందుకంటే ఫోన్ వల్ల చాలా ఇబ్బందులు, అంటే ఎన్నో యూజెస్ ఉన్నాయి, కానీ ఫోన్ని కాసేపు పక్కన పెట్టేస్తాను మాయం చేసి, అప్పుడు మళ్ళీ నా అవసరానికి తీసుకుంటాను. మరి మీరు ఇలాగ ఏదైనా మీకు అలాంటి మాయ చేసే అవకాశం వస్తే మీరు అలాంటిది ఏం చేస్తారు? నాకు సందేశం పంపించండి 0402324085252 ఈ నంబర్కి.

శివ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఇళయరాజా, రచన వేటూరి సుందరరామూర్తి గారు. షో టైం వింటున్నారు. మరి షో టైంలో నేను సరదాగా ఒక ప్రశ్న అడిగాను, మీకు ఇంట్లో వస్తువులు మాయం చేసే అవకాశం వస్తే ఏం చేస్తారంటే, నేను ఊహించాను మీరు ఇలాంటి సమాధానాలు పంపిస్తారని. అసలు ఎంతమంది రాశారు తెలుసా? రమణి సుబ్బారావు గారు రాస్తున్నారు, నేను టీవీని మాయం చేసేస్తాను, ఇల్లు ప్రశాంతంగా ఉంటుందంటున్నారు సికింద్రాబాద్ నుండి. ఇక నేనైతే ఛానల్ మార్చకుండా రిమోట్ కంట్రోల్ని మాయం చేస్తానంటున్నారు న్యావనంది నుండి శ్రీరామ్ నరేందర్ వెంకట నర్సయ్య గారు. వీలున్నంతగా సోషల్ మీడియాని మాయం చేస్తానండి, ప్రశాంతంగా ఉంటుందంటున్నారు జయలక్ష్మి గారు హైదరాబాద్ నుండి. అలాంటి అవకాశం రావాలే కానీ నేను ఏం చేస్తాను, ఏమైనా చేయొచ్చు అంటున్నారు జోగులాంబ గద్వాల జిల్లా నుండి ఆనందరావు గారు. ఇక నార్కెట్పల్లి మండలం నిమ్మాని నుండి మనకి పునా వెంకటేశం గారు పంపించారు. అయ్యో బాబోయ్, నేనైతే టెలివిజన్ మాయం చేసేస్తానండి, సీరియల్స్ తోటి మా లేడీస్తో తలకాయ నొప్పి వస్తుంది అంటున్నారు. హేమలత గారు వింటున్నారు మరి మీ సందేశాన్ని. నాలోని ఈర్ష ద్వేషం మొత్తం స్వార్థం అంతా మాయం చేస్తానంటున్నారు పానుగంటి రవి గౌడ్ గారు బిహెచ్ఎల్ నల్లగండ్ల నుండి. ముందుగా స్మార్ట్ ఫోన్ కనిపించకుండా ఉంచేస్తానంటున్నారు మహమ్మద్ జైనుద్దీన్ గారు. నమస్కారం అంటున్నారు, మీకు కూడా నమస్కారం అండి. ఉమ్మడి నుండి మనకు సందేశం పంపించారు. టీవీని మాయం చేస్తానంటున్నారు దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుండి. నేను కూడా టీవీని మాయం చేస్తానంటున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్ గారు, సుమలత గారు. ఇక టీవీని చాలామంది మాయం చేస్తానంటున్నారు, మరి అవినీతిని మాయం చేస్తానంటున్నారు కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుండి. టీవీని మాయం చేస్తానని మనకు సందేశం పంపించారు పెద్దంబరపేట నుండి గుండు అమ్మదాస్ గారు. అలాగే యలగందులు మార్కండేయ, లక్ష్మీ, భూదవన్ పోచంపల్లి నుండి. ఇదే సందేశాన్ని మన కాళ్ళగడ్డ నుండి పాలెం పోలయ్య గారు పంపించారు. అంటే మీ అందరూ టీవీ చూడరా, ఇంట్లో టీవీని టీవీ మీకు అంత ఇబ్బంది పెడుతుందా, ఇవన్నీ సందేశాలు చూస్తూ ఉంటే నాకు అనుమానం వస్తుంది. ఇక చక్కెరను మాయం చేస్తానంటున్నారు గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్ గారు. అమ్మో, చక్కెర మాయం చేస్తే ఎలా అండి, స్వీట్లు ఎలా తింటారు ఇష్టపడిన ఇష్టమైన వాళ్ళందరూ. జక్రాన్పల్లి నుండి అరుణ రాజేందర్ గారు ఏం చేస్తారు, ఏదో సందేశం పంపించారు క్లియర్గా లేదు. ఇక మా అబ్బాయి కూడా ఎప్పుడు ఫోన్లో గేమ్ ఆడుతూ ఉంటాడు, నేను ఫోన్ లాక్కొని ఫోన్ మాయం చేస్తానంటున్నారు అప్పలరాజ్ గారు పెడన్ నుండి. మరి వరంగల్ కాశీబుక్ నుండి దాసి రామచంద్రం గారు కూడా టీవీని మాయం చేస్తానండి, పిల్లలకి టీవీ అందకుండా కొన్ని రోజులు దూరంగా పెడతానంటున్నారు. నేను కూడా టీవీనే మాయం చేస్తాను మేడం, ఎందుకంటే రేడియోయే బాగుంటుంది కదా, టీవీలో ఏముంటుంది, రేడియో వింటే హాయిగా ఉంటుంది అంటున్నారు. వా, ఎంత బాగుందండి మీ సందేశం. భూదాన్ పొచ్చంపల్లి నుండి భోగ మార్కండేయ గారు అంత గారు సందేశం పంపించారు. అలాగే నాకు మాయం చేసే శక్తి వస్తే ప్లాస్టిక్ కాలుష్యాన్ని మాయం చేస్తానంటున్నారు మోహన్ గారు.

0: Sikh's reply in 7 days. Renowned Pandwani singer of Chhattisgarh, Tijan Bhai, passes away. President, Vice President and Prime Minister express grief over her demise. IMD issues red alert for very heavy rainfall over Gujarat, Konkan, Goa, Central Maharashtra and Odisha today. And in ICC Women's T20 World Cup Finals, England to face Australia in London this evening. And with that, we end the midday news.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 2:15 దాటి 18 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో శక్తిశీలి.
2: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
3: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
2: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
3: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. మీ రేడియో నస్తం పద్మినితో శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం. ఎలా సాగుతోంది మీ ఆదివారం? హాయిగా ఆనందంగా సాగుతోంది అనుకుంటున్నాను. మరి శక్తిశీలి కార్యక్రమంలో ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నాం అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారా? ఇందాక చెప్పాను కదా ఒక ధీశాలి గురించి ఈనాటి మన శక్తిశీలి అని. కొంతమంది కష్టమైన పరిస్థితులను చూసి వెనుకడుగు వేస్తారు, మరి కొంతమంది మాత్రం ఎలాంటి పరిస్థితులనైనా తమకు అనుకూలంగా మార్చుకొని మనం ఏం చేయవచ్చు, ఏం సాధించవచ్చు అలాంటి పరిస్థితుల నుండి కూడా అని ఆలోచిస్తారు. సరిగ్గా ఇలాగే ఆత్మవిశ్వాసాన్నే ఆయుధంగా మార్చుకొని శివంగిలా ముందుకు దూకిన ఒక ధీశాలి, ఒక షీరో కథ మన శక్తిశీల్లో. మరి ఎవరు, ఆ విశేషాలేంటో తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: సీతారామం చిత్రం నుండి ఎస్పి చరణ్ రమ్య బెహ్రా ఆలపించిన పాట విన్నారు. సంగీతం విశాల్ చంద్రశేఖర్, రచన అనంత్ శ్రీరామ్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:21. మరి ఎవరో ఆ షీరో, ఎవరో ఆ ధీశాలి, ఆ కథ ఏంటి చెప్తానన్నాను కదా. గజని సినిమా గుర్తుందా? గజని సినిమాలో హీరోయిన్ పిల్లల్ని అక్రమ రవాణా చేస్తుంటే కాపాడుతుంది. ఆ గుర్తొచ్చింది పద్మిని. కానీ ఇప్పుడెందుకు ఆ విషయం అంటారా? చెప్తాను, దాని గురించి కాస్త వివరంగా చెప్తాను. ఎందుకంటే మన శక్తిశీలి కూడా అలాంటి ధీశాలి, అలాంటి శివంగే కాబట్టి.
1: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
0: శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. మరి ఆ ధీశాలి ఎందుకు, ఎవరిని ఎలా కాపాడింది చెప్తానన్నాను కదా. ప్రపంచంలో వేలాది లక్షలాది పిల్లలు మాయమైపోతున్నారు ప్రతిరోజు. ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఈ బాధాకరమైన విషయం ఉంది. అక్రమ రవాణా, హ్యూమన్ ట్రాఫికింగ్కి గురి అవుతున్నారు ఈ పిల్లలు. అలాంటి వందల మంది పిల్లల్ని శక్తిగా, కాళికలా కాపాడిన ధీర వనిత రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ శ్రీమతి చందనా సిన్హా. వారి ధీశాలి, వారి ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఆ విషయాలన్నీ మాట్లాడుకుందాం ఈనాటి మన శక్తిశీలిలో.

నల్ల నల్ల కట్టుకబెట్టి మమ్ముదయ చూడగ వచ్చే గంగోరలు కా.

0: ఇక్కడ పడేస్తున్నా, నీ పారిపోతున్నా.
1: అదే, అలా పారిపోయి బతికిపోయావు. ఇంకోసారి వచ్చావంటే నాతో పాటు నిన్ను ట్యాంకులో దింపుతా. ఇంతకీ లెటర్ ఎవరి దగ్గర నుంచి? చూస్తే పోలా, ఇదో వెధవ సస్పెన్స్.
2: ఆగండి ఆగండి, ఆ కంపు చేతులతో అది ముట్టుకోక.
1: సరే పార్వతి, ముట్టుకోను. నువ్వే చూడు అసలు అది ఎవరు రాశారో, ఎక్కడి నుంచి వచ్చిందో దిక్కుమాలిన లెటర్.
2: ముందు వెళ్ళి మీరు స్నానం చేసిరండి, తల తిరుగుతోంది.
1: పార్వతి, పార్వతి,
2: ఏంటండి అలా గుడ్లప్పగించి చూస్తున్నారు?
1: పార్వతి,
2: ఏంటో చెప్పండి.
1: నీ వయసు ఎంత?
2: 55.
1: నా వయసు
2: 60.
1: మనకెంతమంది పిల్లలు?
2: ఇద్దరు. ఇద్దరికి పెళ్ళిళ్ళయి విదేశాల్లో ఉద్యోగాల్లో ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు.
1: మరిప్పుడు సడన్ గా ఈ వాంతులేంటి? కొంపదీసి
2: కొంప కాదు, కంపు. మీ పిసినారితనంతో మీరు ఒంటికి పట్టించుకున్న కంపు తాలూకు వచ్చిన వాంతి. ముందు వెళ్ళి స్నానం చేసిరండి.
1: సర్లే ఓయ్, అర్థమైతే వచ్చింది. నీళ్లు చల్లటివి పోసుకుంటా, వేడి నీళ్ళంటూ గ్యాస్ మీద పెట్టకు. గ్యాస్ బొక్క ఏ నీళ్ళో పోసుకుని తెస్తా.
2: చీచీ, నోరు తెరిస్తే ఒక్క మంచి మాట కూడా రాదు కదా. మీ పిసినారి తనం తట్టుకోలేక కొడుకు కూతురు మాత్రమే కాదు, మన బంధువులు కూడా మన ఇంటికి రావడం మానుకున్నారు. పాపం కొరియర్ ఇచ్చే వ్యక్తి కాబట్టి మీ వాలకం తెలియక వచ్చుంటాడు.
1: మరిక రాలే. ఇదిగో మొన్న వర్షానికి పడ్డ ఈ కుంటలో నీళ్లు పోసుకుంటున్నా.
2: అయ్యో,
1: నువ్వేం ఫీల్ అవ్వకు. నీళ్లను డబ్బును ఎలా ఉపయోగించుకోవాలో నాకు తెలిసినట్టు ఎవ్వరికి తెలీదు.
2: అవునవును, అసలు మీ గురించే ఎవరికీ తెలీదు. అలా తెలియకే మా నాన్న మీకిచ్చి నా గొంతు కోశాడు.
1: నీ గొంతు కాదే, నా గొంతు కోశాడు. లక్షణంగా ఏ లక్షలిచ్చే పిల్లనో చేసుకుంటే లక్షణంగా కాలు కింద పెట్టకుండా కదలకుండా హాయిగా బతికేవాణ్ణి.
2: మీకు నన్నివ్వడమే గొప్ప. జాగ్రత్త పరుడు అర్ధాన్ని అర్ధాంగిని జాగ్రత్తగా చూసుకుంటాడని వాళ్ళు వీళ్ళు చెప్తే మా నాన్న నమ్మాడు పాపం. మా నాన్న మాట మీద నమ్మకంతో కనీసం మీ మొహం కూడా చూడకుండా నేను పెళ్లి చేసుకున్నాను. నేనెంత గ్రేటో తెలుసా?
1: నిన్ను చూసి కూడా నేను పెళ్లి చేసుకున్నా. మరి నేనెంత గ్రేటో తెలుసా? నేనేంటో నా విలువేంటో నీకు ఇన్నేళ్ల బట్టి తెలీదు.
2: అబ్బో, మీరు మీకు ఒక విలువ. అలా బయటకెళ్ళి మీ గురించి మీరే ఎంక్వైరీ చేసి చూడండి, మీకున్న విలువ ఏ పాటిదో మీకే తెలుస్తుంది.
1: అంటే అంటే ఏంటి నీ ఉద్దేశం? బొత్తిగా నాకు విలువంటూ ఎక్కడ ఏడ్చిందనేగా. చూడు, ఎవరైనా సరే నా గురించి ఎంత బ్యాడ్గా అనుకున్నా సరే అది నేను గర్వంగానే ఫీల్ అవుతా. అసలు ఒకరి గురించి చర్చించుకుంటున్నారంటే వాళ్ళు నాలాగా గొప్పవాళ్ళు అయి ఉంటారు. ఎందుకంటే మన గురించి వాళ్ళంతట వాళ్ళు అంత ఫ్రీగా పబ్లిసిటీ చేస్తున్నారంటే ఏమని అర్థం? వాళ్ళ సెంట్రల్ ఆఫ్ అట్రాక్షన్ నేనే అన్నమాట. డబ్బులిచ్చి చేయమన్నా ఇంత పబ్లిసిటీ ఈ రోజుల్లో ఎవ్వడూ చెయ్యడు. కాబట్టి బయట వాళ్ళు నా గురించి నా పిసినారితనాన్ని ఎన్ని తిట్టుకున్నా సరే నేను ఫీల్ అవుతానని నువ్వు మాత్రం ఏం ఫీల్ అవ్వకు పార్వతి. అది నాకు ప్లస్సే గాని మైనస్ ఎంత మాత్రం కాదు. సరేనా?
2: సరేలేండి, మొగుడన్నాక ఏది చెప్పినా అదే పాటించాలి కదా. నేను అదే పాటిస్తున్నా. మీకులే నవమానం, నాకెందుకులేండి. మీకేది ఇష్టమైతే నాకు అదే ఇష్టం. కాకపోతే మనం ఉన్న సొసైటీలో మన గురించి కనీసం నలుగురైనా కాస్త మంచిగా అనుకుంటే మంచిదని నా అభిప్రాయం. మీ అభిప్రాయం దానికన్నా భిన్నంగా ఉంది, అంతే తేడా.
1: ఆ తేడా ఏముందిలే, అయినా ఎవడేమనుకుంటే మనకేంటి, మనకి నచ్చిన పద్ధతిలో మనం నడుచుకుంటాం అంతే. నువ్వేమంటావు?
2: అంతేలేండి, మీరు మాత్రం అస్సలు మారకండి. ఫ్రీగా వచ్చేదేది వదిలిపెట్టకండి. దాన ధర్మాలని అస్సలు చేయకండి. పొరపాటును కూడా ఎవ్వరికీ ఎలాంటి సహాయం చేయకండి. అంతెందుకు? మన బ్యాంకులో వాళ్ళెవరో మిమ్మల్ని పెన్ను అడిగితే మీరివ్వలేదు. పైగా ఏమన్నారు, బ్యాంకుకు వచ్చేటప్పుడు పెన్ను కూడా తెచ్చుకోవాలి, ఎవరినీ అడగకూడదు అని బాగా క్లాసు పీకి మరీ చెప్పారట. కనీసం మీ ఆయన ఆ మాత్రం కూడా సహాయం చేయలేని పరమ లోభి అని నన్నే అడిగారండి.
1: అప్పుడు నువ్వేమన్నావు?
2: ఏమంటాను? మీరైతే ఏమంటారో నేను అదే అన్నాను. ఎంతైనా మీ భార్యని కదండి.
1: సరే గాని ఇవాళ గురువారం కదా, నేను అలా సాయిబాబా గుడికి వెళ్ళొస్తాను అన్నట్టు నువ్వు కూడా రాదు?
2: నాకు చాలా పనుందండి. బట్టలు ఉతకాలి, ఇల్లు శుభ్రం చేయాలి, మొక్కలకు నీళ్లు కూడా పెట్టాలి.
1: అన్నీ చేయి,

0: కానీ భోజనం మాత్రం వండకు.
1: ఓ, గురువారం ఉపవాసం కదూ?
0: అదేం కాదు, గుళ్ళో భోజనాలు ఉచితంగా పెడుతున్నారు, అందుకే నిన్ను కూడా రమ్మంటున్నాను. ఒక్క పూటైనా బియ్యం ఖర్చు కలిసి వస్తుంది కదా.
1: అయ్యయ్యో, నాకు తెలియక అన్నం వండేశానండి.
0: పర్వాలేదులే, రాత్రికి పనికి వస్తుంది, నువ్వైతే బయలుదేరు, 10 నిమిషాలు నడక, అలా వెళ్ళి తిని ఇలా నడుచుకుంటూ వచ్చేద్దాం. స్వామి కార్యం స్వకార్యం,
1: పెద్ద ఘనకార్యం.
0: ఏమిటి పార్వతి, ఏమిటి అంటున్నావు?
1: అబ్బే, ఏం లేదులేండి, మీ ముందు చూపు అద్భుతం అంటున్నా.
0: పోనీలే, నీకు కనీసం అప్పుడప్పుడైనా అర్థమవుతుంటాను, మరి నువ్వు కూడా వస్తావా?
1: వద్దులేండి, ఆ పుణ్యం ఏదో మీరే మూట కట్టుకోండి. పుణ్యం మీకొస్తే ఒకటి, నాకొస్తే ఒకటా?
0: భలే చెప్తావు పార్వతి, అయితే నేను ఒక్కడనే వెళ్ళొస్తా. అన్నట్టు వండిన అన్నం ఏ బిచ్చగాడో వస్తే దానం చేయకు, రాత్రికి నేనే తింటా.
1: ఆహా, మిగిలితే పొద్దున కూడా మీరే తిందురు గాని. మీరిప్పుడు ప్రశాంతంగా వెళ్ళరండి.
0: అది అలా అన్నావు బాగుంది, నాకిప్పుడు ధైర్యంగా ఉంది, వస్తా.
1: చచ్చా, ఏం మనిషో ఏంటో, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని ఈయన పిసినారితనంతో నాకు పిచ్చెక్కిపోతుంది. ఇక ఈ జన్మకి ఈయన మారరు, నా అదృష్టం ఇంతేనని సరిపెట్టుకుంటాను. కర్మ ఏం చేస్తా.
2: అమ్మాయి పార్వతి, పార్వతి!
1: సత్యమన్నయ్య, నువ్వా? రారా, ఎండను పడొచ్చో, అలా కూర్చో, కాసిన మజ్జిగ ఇస్తానుండు.
2: పర్వాలేదమ్మా, ఇక్కడ కూర్చుంటానులే. అన్నట్టు ఆ మజ్జిగ నాకెందుకులే అమ్మా, కాసిన మంచినీళ్ళు ఇవ్వు చాలు, లేకపోతే 1/2 లీటర్ మజ్జిగ తగ్గిందని మీ ఆయన నీ మీద చిందులేయగలడు.
1: బాగా చెప్పావన్నయ్య, అయినా ఆయన సంగతి నీకు తెలిసినంత బాగా ఇంకెవ్వరికీ తెలీదు. మజ్జిగే తెస్తాను, కాకపోతే ఆ మజ్జిగను భర్తీ చేసేంత నీళ్లు కలుపుతానులే అన్నయ్య. అన్నయ్య,
2: అమ్మా
1: ఇదిగో మజ్జిగ తీసుకో.
2: అలాగే. అవును, వీడెక్కడా, గుడికెళ్ళాడు కదమ్మా.
1: అవునన్నయ్య, నీకు తెలియదేముంది, ఉచితంగా వస్తే చాలు, ఆయన ఎక్కడికైనా ఎంత దూరమైనా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. కనీసం ఆయన ఏం చేస్తున్నారో ఆయనకైనా అర్థమవుతుందో లేదో అన్నయ్య. ఆయన ప్రవర్తనతో ఇంటా బయట చాలా నామోషిగా ఉంటుందన్నయ్య.
2: నిజమేనమ్మా, వయసుతో పాటు వాళ్ళలో ఈ పీనాసి గుణం కూడా పెరుగుతూ వచ్చింది. వాడికి స్నేహం, ప్రేమ, అభిమానం, బంధువులు, కుటుంబం అనే వ్యత్యాసాలు ఏమాత్రం లేవు. చాలా పిసినారి, ఎవరన్నా ఏమన్నా అనుకుంటారని కానీ మొహమాటం కానీ బొత్తిగా లేవు వాడికి. ఇంత చిత్రమైన పొదుపరిని, లోభత్వం ఉన్నవాడిని నేనెక్కడా చూడలేదమ్మా. ఏదో చిన్నప్పటినుంచి కలిసి చదువుకున్న వాళ్ళం అవడం, ఒకే ఊరు వాళ్ళు అవడం వల్ల వాడి గురించి పూర్తిగా తెలిసిన వాడిని కనుక ఇట్లా నెట్టుకొస్తూ ఉన్నాను. కానీ వాడికి సాక్షాత్తు అర్ధాంగివి, వాడిని వాడి లోభి లక్షణాలన్నీ నువ్వెలా భరిస్తున్నావో నాకైతే అర్థం కావటం లేదమ్మా.
1: కట్టుకున్నాక తప్పుతుందా అన్నయ్య, అలవాటైపోయింది. పిల్లలు చాలా అదృష్టవంతులు, ఉద్యోగాలు వచ్చి పెళ్లిళ్ళు కావడంతో ఈ ఊబిలో నుంచి బయటకెళ్ళి సంతోషంగా బతుకుతున్నారు. వాళ్ళ ఇష్టాలకు తగ్గట్టుగా స్వేచ్ఛగా హాయిగా ఉంటున్నారు. వాళ్ళని తలుచుకుంటూ ఏదో ఇలా ఆయనతో నెట్టుకొచ్చేస్తున్నానన్నయ్య.
2: అందుకేనేమో ఓర్పులో స్త్రీని భూదేవతో పోల్స్తారు. అంత సహనం నీలో ఉండటం వల్లే వాడి పిసినారితనాన్ని భరిస్తూ గుట్టుగా సంసారాన్ని నెట్టుకొస్తున్నావు. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదమ్మా, వాళ్ళు కూడా మార్పు వస్తుందన్న నమ్మకం నాకుంది.
1: మార్పా ఆయనలోనా?
2: అవును,
1: శ్రీహరి ప్రత్యక్షమై తన పేగులు చీల్చేటప్పుడు హిరణ్యకశ్యపుడిలోనైనా మార్పు వచ్చిందేమో గాని, ప్రహ్లాదరావని పేరు పెట్టుకున్న ఈయన పేరుకే గాని అన్ని రాక్షస లక్షణాలే. నాకైతే ఈయన ఈ జన్మలో మారుతారు అనే నమ్మకమే లేదన్నయ్య.
2: నాకుందమ్మా ఆ నమ్మకం. ఈ కాలం ఉంది చూసావు, ఇది చాలా విచిత్రమైంది. అందుకే అంటారు కదా, దేనికైనా టైం రావాలని. మీ ఆయన విషయంలో కూడా టైం వస్తుంది, నువ్వు నిశ్చింతగా ఉండమ్మా. చూడు, నేను మళ్ళీ సాయంత్రం వస్తాను, పడమట వీధిలో ప్రవచనాల కార్యక్రమం ఉందట, వీలైతే మీ ఆయన కూడా తీసుకెళ్తాను.
1: ప్రసాదం ఉంటే చెప్పన్నయ్య, తప్పకుండా వస్తారు. ప్రవచనాలంటే రావడం కష్టమేమో మరి.
0: పార్వతి, పార్వతి!
1: అబ్బబ్బబ్బా, వస్తున్నానండి. చెప్పండి, గుళ్ళో భోజనం బాగుందా?
0: బ్రహ్మాండంగా ఉంది, కాకపోతే నువ్వు మిస్ అయ్యావు. దేనికైనా అదృష్టం ఉండాలి, అవును, ఇంతకీ నువ్వు తిన్నావా? నా రాత్రికి భోజనం అట్లాగే ఉందిగా.
1: అలాగే ఉంది మహాప్రభు. అన్నట్టు ఉదయం మీకేదో కొరియర్లో లెటర్ వచ్చింది. ఇదిగో.
0: ఎలా ఇవ్వు? బాగా గుర్తు చేసావు. ఎవరు రాసుంటారబ్బా? అసలు ఏమై ఉంటుంది? ఓహో, ఇదేదో శుభలేఖలా ఉందే.
1: శుభలేఖ?
0: ఏదో చిన్న కాగితం కూడా ఉందే. కస్తూరిలాగా చాలా అందంగా ఉంది. ఎవరు రాసుంటారబ్బా?
1: ముందు చదవండి.
0: చదువుతున్నా చదువుతున్నా. మహారాజశ్రీ ప్రహ్లాదరావు బావగారికి నమస్కారం. ఏమో, వీరు చిట్టిబాబు, మీ పిన్ని కొడుకులేడు బడుద్దాయ్, బాగానే సంబోధించాడు నన్ను.
1: అసలు విషయం ఏంటో చదవండి.
0: మా అక్కయ్య పార్వతి దేవుడు దయవల్ల బాగానే ఉందని భావిస్తాను. మీ కక్కుర్తిని కూడా తన గుండెల్లో పెట్టుకుని ఎంతో ఆర్తిగా విషాన్ని మింగిన శివయ్యలాగా మీతో ఇన్ని అగచాట్లు పడుతున్న పార్వతులకు ఆ దేవుడే మంచి రోజులు ఇస్తాడని నా ప్రగాఢ నమ్మకం.
1: మా చిట్టిగాడికి నేనంటే ఎంత అభిమానమో చూసారా?
0: నీకు అభిమానమే కనపడుతుంది, కానీ నాకు అవమానంగా ఉన్నట్టు నీకు కనిపించట్లేదా? వెధవ నాది కకృతి బుద్ధని రాస్తాడా?
1: ఏదో బావ కదా అని చమత్కారంగా రాసుంటాళ్ళండి.
0: బావా, కకృతి అన్నందుకు నువ్వు పెద్దగా ఫీల్ అవ్వవు అని నాకు తెలుసు. అసలు నీది పిసినారితనం కాదు, పొదుపు అని నేనంటాను. పార్వతి, ఈ పాయింట్ బాగా రాశాడు చిట్టిగాడు, క్యాచ్ చేశాడు బాగా. తర్వాత ఏం రాశాడంటే, బావా వచ్చే నెల 9వ తేదీన నా చిన్న కుమార్తె అపనలేదు, దానికి పెళ్ళి. పెళ్లి కొడుకు ఎవరో కాదు, ప్రసాద్ అని తను ఇష్టపడ్డవాడే. ఆ అబ్బాయి కూడా తన్ని ఇష్టపడ్డాడు. ఒక్కడే కొడుకు, బోలెడు ఆస్తి, గవర్నమెంట్ జాబు, అందుకే ఒప్పేసుకున్నాం, తాంబూలాలు ఇచ్చేసుకున్నాం. ఆ కొత్త జంటను ఆశీర్వదించడానికి మీ జంట తప్పకుండా రావాలని నా విన్నపం. సొంత వాళ్ళు కాబట్టి మీరు ఒక 10 రోజులు ముందే వస్తే ఇంకా మాకు సంతోషం. ఉదయం కాఫీ టీల నుండి మధ్యాహ్నం భోజనం, సాయంత్రం ఉపాహారాలు, రాత్రికి మంచి విందు భోజనాలు ప్రతిరోజు మీరు ఆస్వాదించి ఆనందంగా గడపవచ్చని. ఫోన్ల కంటే ఇలా ఉత్తరం రాయటమే నీకు ఇష్టమని నాకు తెలుసు, కాబట్టి ఈ ఉత్తర సాహసం చేశాను. నా ఈ అభ్యర్థన నీకు బాగా నచ్చుతుందని, వెంటనే బయలుదేరడానికి నీకు ఎలాంటి మొహమాటం, సిగ్గు, లజ్జ లాంటివి ఉండవని భావిస్తూ మీకు ఇదే నా ఆహ్వాన విన్నపం. ఇట్లు మీ బామ్మది చిట్టిబాబు.
1: అబ్బా, మీ మనసుని నాకంటే మా చిట్టిగాడే బాగా చదివినట్టున్నాడు కదండి.
0: ఏడిశాడు వెధవ, తిట్టాడో పొగిడాడో తెలియదు కానీ 10 రోజులు ముందే రమ్మన్నాడు. ఆ ఒక్క లైన్ చాలు నాకు. అంతకన్నా 4 రోజులు ముందే బయలుదేరదాం, ఏమంటావు పార్వతి?
1: మీరు ఎలాగంటే అలాగేనండి. మరీ అంత ముందుగా వెళ్తే వాళ్ళేమన్నా అనుకుంటారు బాగోదండి అని నేను అన్నంత మాత్రాన మీరు ఆగుతారా ఏంటి?
0: ఆహా, ఓహో, ఏం చెప్పావు పార్వతి. పతి అడుగు జాడల్లోనే సతి అనే వాక్యానికి నిలువెత్తు రూపం నువ్వు. అంటే దాదాపు 15 రోజులు మనకి గ్రాసం ఖర్చు, ఉప్పు పప్పు బియ్యం ఖర్చు లేనట్టే.
1: అవునండి, కానీ కేవలం ఊరు వెళ్ళడానికి ఛార్జీలు మాత్రం పెట్టుకుంటే చాలు.
0: అదొకటి ఉంది కదూ, చిస్తా ఆలోచిస్తా, మనసుంటే మార్గం ఉండకపోదు.
1: కొంప తీసి నడిచెళ్ళిపోదాం అంటారేంటి? 400 కిలోమీటర్లండి మనం వెళ్లాల్సింది నెల్లూరు.
0: తెలుసులేవోయ్, నువ్వేం కంగారు పడకు, అవన్నీ నేను చూసుకుంటాగా.
1: అన్నట్టు పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి బట్టలు పెట్టాలి, లేదా డబ్బైనా చదివించాలి, లేకపోతే చుట్టాల్లో మన పరువు పోతుందండి. ఏం చేద్దామంటారు?
0: డబ్బులా? ఎందుకు శుద్ధ దండగా, చేసుకోబోయేవాడు అదే పెళ్లి కొడుకు. ఆ ప్రసాద్ అనేవాడికి అంత ఆస్తి ఉన్నప్పుడు మనం ప్రత్యేకంగా ఇంకా డబ్బెందుకు చదివించడం? అన్నట్టు మనం పెళ్లి కూతురు తరపు చుట్టాలం కాబట్టి ఆ పిల్లకి బట్టలు పెడితే సరిపోతుంది కదా, ఆలోచించు.
1: మరి ఆ బట్టలైనా కొనాలి కదండి.
0: కొనాలా? నీ తెలివి తెల్లారినట్టే ఉంది. మన అనిత పెళ్లికి బంధువులు పెట్టిన చీరలు తను తీసుకెళ్ళినవి పోగా ఇంకా బీరువాలో మిగిలిన్నాయి కదా, ఆ మూలబడి ఉన్న చీరల్లో ఏదో ఒకటి పెట్టేద్దాం.
1: బాగుంటుందంటారా?
0: చీరన్నాక కట్టుకుంటేనే బాగుంటుంది.
1: నేననేది అవి పాత చీరలు, అలాంటి దాంట్లోంచి పెడితే బాగుంటుందా అని.
0: ఓ, బ్రహ్మాండంగా బేషుగ్గా ఉంటుంది. ఇక ఆ విషయం గురించి నువ్వేం ఆలోచించకు. అయినా పాత చీరలని నీకు తెలుసు నాకు తెలుసు, వాళ్ళకి తెలియదుగా. కొంచెం నాలాగా బుర్ర ఉపయోగించు పార్వతి.
1: అవునవును, ఈ నేల కాపురంలో మీకు బుర్రా అని ఒకటి ఉందనే సంగతే నాకు గుర్తురాలేదు.
0: అదిగో మళ్ళీ ఏదో లాజిక్ లేని మ్యాజిక్ లాగా మాట్లాడుతున్నావు. ఇంతకీ నేను చెప్తుంది నీకు అర్థమైందా?
1: అర్థంగింది కదండి, అర్థం చేసుకున్నాను. మొత్తానికి పైసా ఖర్చు లేకుండా మనం 10 రోజులు పెళ్లి వారింట్లో ఎంజాయ్ చేస్తున్నాం, అంతే కదా?
0: శభాష్, ఇది నాకు కావాల్సింది. ఇలా చెప్పంగానే అలా అర్థం చేసుకునే నీలాంటి భార్య దొరకటం నిజంగా నా అదృష్టం.
1: అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఇందాక సత్యమన్నయ్య వచ్చాడండి.
0: ఏంటో, ఏదన్నా విశేషమా?
1: సాయంత్రం పడమట వీధిలో ప్రవచనాలు చెప్తున్నారట, మీకు చెప్పాలని వచ్చాడు.
0: అఘోరించాడు.
1: సాయంత్రం మళ్ళీ వస్తానని చెప్పాడు, మిమ్మల్ని కూడా తీసుకెళ్తాట.
0: నేను వెళ్ళను, వాడికి అవసరం అయితే వాడే వెళ్తాడు. అయినా మనమేంటో మనకి తెలిసినప్పుడు ఒకరు చెప్తే వినాలా? అయినా అక్కడ ఏం చెప్తారో మనకి తెలీదా? వినేవాళ్ళు వింటారు, నాకైతే అవసరం లేదు.
1: ఏదో స్నేహితుడు కదా, ఆ చనువుతో అనుకుని ఉంటాళ్ళేండి పోనిత్రు.
0: వాడంతగా తెలుసుకోవాలే గాని అంతకంటే మంచి మాటలు నేను చెప్తాను. పెరటి మొక్క ఔషధానికి పనికిరాదన్నట్టు నేను చెబితే వాడు వింటాడా? వాడి దృష్టిలో అందరిలాగే నేను పిసినారిని, పిల్లికి కూడా భిక్షం పెట్టను అని అంతేగా.
1: అయినా అందులో సత్యం అన్నది తప్పే ఉంది, బయట అందరూ అనుకుంటున్నదేగా.
0: అంతేలే, అప్పటికి అందరూ పేద దానకన్నులు, నేనొక్కడిని మీ దృష్టిలో పరమ పీనాశి వేధవని.
1: అయినా మీరు పతిదేవులు, మీరు చెప్పింది చేయడమే నా పని. కాకపోతే అన్నయ్యతో ప్రవచనాలకు వెళితే మీకు వచ్చిన నష్టమేంటి? ఏదో 4 మంచి మాటలు మీ చెవిన పడతాయి. అలాంటి మాటలు వింటే మనకు తెలియక చేసిన పాపాలు ఏమైనా ఉంటే పోతాయట. పోనీ ఒకసారి మీరు కూడా వెళ్ళండి.
0: ఇవన్నీ నీ మాటలేనా? ఆ సత్యంగాడు నూరిపోసిన హితోపదేశమా? నన్ను నేరుగా అడిగే దమ్ము ధైర్యం లేక నిన్ను చెప్పమనుంటాడా వ్యధవ? సర్లే, కాని ఆ బడుద్దాయిని, నేనే వాడికి తగిన సమాధానం చెప్తాను. అబ్బా, తలనొప్పిగా ఉందో, కాసిన కాఫీ ఉంటే ఇవ్వు.
1: ఇవాడ పాలు వద్దన్నారుగా, నిన్నటి కాఫీ ఉంది, కొంచెం వేడి చేస్తామంటారేమిటి?
0: నిన్నటి కాఫీని మరేం పర్వాలేదు, బాగా వేడి చేసి.
1: అలా నిలువ ఉన్నవి తాగొద్దని టీవీలో చెప్తున్నారండి.
0: అందుకే ఆ దిక్కుమాలిన టీవీ చూడొద్దనేది. పైగా నెలకి 400 రూపాయలు బొక్క, వచ్చే నెల నుండి టీవీ కూడా బంద్.
1: అయ్యో, మరి వార్తలు ఎలా వినాలి?
0: వార్తలు ఏముంది, పక్కింట్లో పేపర్ అడిగి తెస్తే 10 నిమిషాల్లో చదివిచ్చేస్తాం.
1: అయ్యో,
0: అయినా వార్తలేముంటాయి? పెరిగిన బంగారం ధరలు, పైసా తగ్గిన పెట్రోల్ ధరలు, సెల్ ఫోన్ కొనివ్వలేదని కూతురు ఆత్మహత్యా ప్రయత్నం, పరీక్షా పేపర్స్ లీకు, చాలా ఇంకా చెప్పమంటావా వార్తలు?
1: చాలండి బాబు చాలు, మీరు మీ నాలెడ్జ్ చూస్తుంటే మనకు ఇక ఏ టీవీతో పనిలేదండి. అలా మీరు వార్తలు చెబుతూ ఉంటే నేతిగారులు తిన్నంత తృప్తిగా ఉందండి.
0: ఉంది కదా, ఉంది కదా. మళ్ళీ నేను చెప్పే వరకు గారిలో ఉండడం మానే, వినాలనిపిస్తే చెప్పు, మళ్ళీ నా వార్తల పరంపర వినిపిస్తా.
1: వద్దులేండి, ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. ఇప్పుడు కాఫీ బ్రేక్.
0: ఫోన్ రింగ్ అవుతుంది, వచ్చి మాట్లాడు.
1: అబ్బబ్బబ్బా, నాకేం 4 చేతులు లేవు. మీరు ఖాళీగా ఉన్నారుగా, మీరే మాట్లాడండి, నేను కాఫీ వేడి చేస్తున్నా.
0: అయితే ఆ కాఫీ ఏదో అయ్యాకే మాట్లాడు, అవసరమైతే వాళ్ళే చేస్తారు. మళ్ళీ ఆ ఫోన్ ఎవరి దగ్గర నుంచో నీకు తెలుసు, నాకు తెలుసు. నా గొంతు వినగానే టక్కుని పెట్టేస్తారు. ఇంట్లో నేనేగా పనికి రాని వాణ్ణి.
1: మళ్ళీ మొదలెట్టారు. ఫోన్ చేసింది అబ్బాయో అమ్మాయో అయి ఉంటారు, మన పిల్లల విషయంలో మనమే బెట్టు చేస్తే ఎలాగండి? ఇదిగో కాఫీ, మళ్ళీ చేస్తారేమో చూద్దాం.
0: పుట్టినప్పటి నుంచి పెంచి పెద్ద చేసి చదువులు చెప్పించా, అబ్బాయికి అమ్మాయికి పెళ్ళిళ్ళు చేశా. వాళ్ళు పిల్లలతో బాగానే ఉన్నారు, మొదట్లో నాతో బాగానే మాట్లాడేవాళ్ళు. ఇప్పుడేమైందో, నా గొంతు వినడానికి కూడా ఇష్టపడట్లేదు. అందరి పిల్లలు వాళ్ళలాగే ఉంటున్నారా?
1: వాళ్ళనేది అదేనండి, అందరి తండ్రులు మీలాగే ఉంటున్నారా అని. దానికి సమాధానం చెప్పాల్సింది మీరు.
0: అంతేలే, నువ్వు నీ పిల్లలు ఒకటి, నేనేమో వేరు. నా మాటలు వింటుంటే వాళ్ళకి చెవుల్లో సీసం పోసినట్టుంటుంది. కన్న తండ్రిని నేనేం చెప్పినా వాళ్ళ మంచి కోసమేగా, ఆ మాత్రం అర్థం చేసుకోలేరు. అందుకే నేనే నోరు మూసుకుంటున్నా, విషయాలు విశేషాలు ఏమైనా ఉంటే నువ్వే మాట్లాడు.
1: అనండి అనండి, ఈ స్థితి తెచ్చుకుంది మీరేగా. మీరు మంచిగా మాట్లాడితే వాళ్ళు ఎందుకు ఇష్టపడరు? మీరు మాట్లాడినన్నాళ్ళు డబ్బు గురించి, పొదుపు గురించి తప్ప వాళ్ళ బాగోగులు ఎప్పుడూ మాట్లాడలేదు. వాళ్ళేమైనా చిన్న పిల్లలా? వాళ్లకే ఇప్పుడు పిల్లలు. ప్రేమగా అభిమానంగా ఆప్యాయత చూపించాలని వాళ్ళు కోరుకుంటారు. అది మీ మాటల్లో లేకపోవడంతో మీ గొంతు వినగానే కట్ చేస్తున్నారు. ఇది మీరు అర్థం చేసుకోలేరు. వాళ్ళకి నేను చెప్పలేను. మీ మధ్య పిల్లల మధ్య పడి నేను నలిగిపోతున్నాను.
0: నా మాట తీరే అంత? ప్రేమట అభిమానమట, అవి లేకుండానే వాళ్ళు ఇంత వాళ్ళు అయ్యారా? అరే, ఏ మంచి మాట చెప్పినా అది తప్పనుకుంటే ఎట్లా? పొదుపు గురించి, డబ్బు విలువ గురించి, దుబారా ఖర్చుల గురించి ఒక తండ్రిగా నా పిల్లలకి నేను చెప్పుకునే స్థితి కూడా లేని నేను ఒక తండ్రినేనా? ఆ మాత్రం హక్కు నాకు లేదా?
1: ఉందండి. వారికి మన మీద ఎంత ప్రేమ లేకపోతే నెలలా డబ్బులు పంపిస్తున్నాడు. మన బాగోగులు ఎప్పటికప్పుడు ఎందుకు ఫోన్ చేసి కనుక్కుంటున్నాడు? ఒక్కసారి ఆలోచించండి.
0: అదిగో అదిగో, మళ్ళీ లాజిక్ అర్థం కాని మ్యాజిక్ మాటలు మాట్లాడుతున్నావు. నీ మాటలు వినడం కంటే
2: ప్రవచనాలు వినడం బెటర్రా. పద పడమటి వీధికి వెళ్దాం.
0: నువ్వా సత్యం, సమయానికి వచ్చావురా. అసలు ఈ పిల్లలు ఫోను
2: అంతా విన్నానురా. సంసారం అన్నాక అవన్నీ కామన్. నువ్వా రూపాయి కూడా అనవసరంగా ఖర్చు పెట్టవు. మా ఆవిడుందే, నేను వద్దన్నా విపరీతంగా ఖర్చు పెడుతూనే ఉంటుంది. నీ వల్ల ఇటు మా చెల్లాయి, అటు మా ఆవిడ వల్ల నేను నిత్యం సతమతం అవుతున్నాం. ఏదో సర్దుకుపోతున్నాం అంతే.
0: అంటే ఏంట్రా, అప్పటికీ నీ భార్య అదేరా నా చెల్లెమ్మ, నేను మా పద్ధతులు మీకు నచ్చకపోయినా మీరు అడ్జస్ట్ అవుతున్నారని నీ ఎదవ సపోర్టింగా?
2: ఒరే, విషయాన్ని మరీ అంత సీరియస్గా తీసుకోకరా ప్రహ్లాదరావు. ప్రశాంతంగా అలా పడమటి మీదకి వెళ్ళొద్దాం. పద, కాస్త మనసుకు ప్రశాంతంగా ఉంటుంది.
0: ప్రవచనాలు వినడానికి
2: వినమని ఎవరన్నారు? మన సంసారాల గురించి అలా కాసేపు మనసులు విప్పి మాట్లాడుకుందాం రా. ఎప్పుడు యాంత్రిక జీవితమేనా? రే, నిజం చెప్పరా, నువ్వు హాయిగా ప్రశాంతంగా నవ్వుకుని ఎంతకాలం ఉంటుంది?
0: అవునరా, ఇదైతే నిజమే. సరే పద, అలా అలా తిరిగి వద్దాం.
2: అమ్మయ్యా, మొత్తానికి ఒప్పుకున్నావురా, సంతోషంగా ఉంది. ఆ చెల్లమ్మా, అలా వెళ్ళొస్తావమ్మా.
1: మంచిదన్నయ్యా, అలాగే వెళ్ళిరండి.
0: చూడు పార్వతి, ఏ ముసలాడో ఏ బిచ్చగాడో వస్తే దాన ధర్మాలు అంటూ రెచ్చిపోకు, చేతులు ఖాళీ లేవని చెప్పి పంపించేసే.
1: అది మీరు నాకు ప్రత్యేకంగా చెప్పాలా? అలాంటివి ఏవి చేయను, మీరు ధైర్యంగా వెళ్ళండి. భగవంతుడా, నాకేంటి తండ్రి ఇలాంటి భర్తనిచ్చావు? నువ్వే ఆయన్ని మామూలు మనిషిలాగా మార్చవయ్యా. ఆయన బుద్ధిని మమతలు, బంధాలు, బంధుత్వాల వైపు మార్చవయ్యా. డబ్బు కంటే ముఖ్యమైనవి చాలా ఉన్నాయని జ్ఞానోదయాన్ని ఆయనలో కలిగించు, కలిగించు స్వామి.
0: ఏంట్రా సత్యం, ఇంత నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశానికి తెచ్చావు?
2: నీతో ప్రశాంతంగా మాట్లాడానికి రా.
0: ప్రవచనాలు తప్పించుకున్నా నీ ప్రబోధ గీత వినాల్సిందే అన్నమాట.
2: ఒరే ప్రహ్లాదరావు, నీ వాలకం ఏం బాగుంటం లేదురా. సొంత ఇల్లుంది, అణకువగా ఉండే భార్య ఉంది, రత్నాల్లాంటి బిడ్డలున్నారు. వాళ్ల తెలివితేటలతో ఉద్యోగాలు తెచ్చుకుని నీ చేత పైసా ఖర్చు కూడా పెట్టించకుండా ప్రేమ వివాహాలు చేసుకుని సుదూర ప్రాంతాలకు వెళ్ళిపోయారు. అలా అయినా కూడా ప్రతి నెలా నీకు డబ్బు పంపిస్తున్నారు. అయినా నువ్వు మాత్రం కొంచెం కూడా దయాగుణం లేకుండా ప్రవర్తించటం నాకే నచ్చలేదురా.
0: అంటే ఏంట్రా, డబ్బుంది కదా అని దాన ధర్మాలు చేయమంటావా, సత్రాలు కట్టించమంటావా, లేకపోతే షోకిల్లా రాయుళ్ళ డబ్బు ఖర్చు చేస్తూ దర్జాగా బతకమంటావా? ఇదేగా నువ్వు చెప్పేది?
2: అలా అని కాదురా, మనీ ఎంతున్నా మనశ్శాంతి చాలా ముఖ్యంరా. గుండెల మీద చేయేసుకుని చెప్పు, నీకున్న ఆస్తితో నువ్వు ఎవరినైనా సుఖంగా ఉంచుతున్నావా? పోనీ నువ్వైనా సుఖంగా ఉండగలుగుతున్నావా?
0: నువ్వు అనుకున్నంత సుఖంగా అయితే లేననుకో, అయినా బాగానే ఉన్నానుగా.
2: అని నువ్వనుకుంటున్నావు. నిజమైన ఆనందం, సుఖం ఎలా ఆస్వాదించాలో నీకు తెలియదురా.
0: నీకు తెలుసుగా, చెప్పు, వింటాను.
2: మనం మన కోసం మాత్రమే కాదురా, ఇతరుల కోసం కూడా అప్పుడప్పుడు బ్రతుకుతుండాలి. ఆ ఇతరులు కూడా ఎవరో పరాయి వాళ్ళు కాదు, నీ భార్య, నీ పిల్లలు. బంధాల్లో కూడా కమర్షియల్గా ఉంటే ఇంక నువ్వు నిజమైన ఆనందం ఎప్పుడు అనుభవించేది? నా మాట విని, కనీసం నీ కుటుంబం విషయంలోనైనా నీ ధోరణి మార్చుకోరా.
0: చెప్పొచ్చావులేరా, నేనిప్పుడు మారకపోతే నా పెళ్ళాం పిల్లలకు వచ్చిన నష్టం ఏంట్రా? పిల్లలు పెళ్ళిళ్ళయి వాళ్ళు బాగానే సెటిల్ అయ్యారు, ఇక భార్య అంటావా, తనకి కావలసినవన్నీ ఇంట్లోకి తెచ్చిపడేస్తున్నా, తనకు ఏ లోటు రాకుండా చూసుకుంటున్నా. ఏదో వేళకి ఇంత వండి పెడుతుంది. నా జీవితం అలా అలా వెళ్ళిపోతుంది శుభ్రంగా. ఇంకా ఇంతకన్నా నేను చేయాల్సిందే ఉంది, మారాల్సిందే ఉంది. ఓహో, దీనికోసం పెద్ద క్లాసు పీకడానికి ఈ దిక్కుమాలిన జనసంచారం లేని ప్రదేశానికి తీసుకొచ్చాం. నువ్వు బోధించిన సూత్రాలు చాలు, పాదయ్యకి వెళ్దాం.
2: రే, చిన్ననాటి నుంచి నా స్నేహితుడు అని నాకు అనిపించిన మంచి ఏదో చెప్పా. నీ ధోరణిలో నువ్వుంటే నేను మాత్రం ఏం చేస్తాను? ఒక్క రూపాయి సెప్టిక్ ట్యాంక్లో పడిందని అందులోకి దిగడానికి కూడా ఏమాత్రం సందేహించిన నిన్ను ఎవడు మాత్రం మారుస్తాడు? అదేమంటే ఆ రూపాయి మాత్రం డబ్బు కాదా, ఊరికే వస్తుందా అని రివర్స్లో వాయించే నిన్ను ఆ మహాతల్లి పార్వతమ్మ కాబట్టి భరిస్తుంది. కానీ చూడు, మరొకరైతే క్షణం కూడా నీతో ఉండేది కాదు.
0: అనరా, అను, అన్నీ నువ్వే అనుస్తున్నావు.
2: ఏంట్రా అనేది, దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. ఛా, మరీ ఇంత పిసినారుతనవా. నీకున్న ఆస్తికి గాని నీకు వచ్చే సంపాదనకు గాని నాలుగు మంచి పనులు చేయాలి. నలుగురికి దానం చేయాలి. కనీసం ఇంటి ముందుకు వచ్చిన బిచ్చగాళ్ళకైనా మనకున్నంతలో పెట్టాలి. ఇవన్నీ నీ దృష్టిలో దుబారా ఖర్చులే. పెళ్లికి కూడా చేయి విదల్చని ఇంత చండాలమైన గుణం నీకెలా కప్పిందిరా?
0: 100 తిట్టు 1000 కొట్టు, మొహమాటం, సిగ్గు, శరం, బిడియం లాంటివి ఈ ప్రహ్లాదరావుకి అస్సలు పడవు.
2: తెలుసు,
0: చూస్తూ చూస్తూ రూపాయి ఖర్చు పెట్టడం నాకు చేత కాదు. 10 రూపాయలు ఫ్రీగా వస్తుందంటే 10 మైళ్ళు కూడా నడిచి వెళ్లే క్యారెక్టర్ అన్నది నీకు బాగా తెలుసుగా.
2: ఓ, తెలియకేమరా, బాగానే తెలుసు. డబ్బా ఫోన్లు వచ్చిన కొత్తల్లో అప్పుడు నువ్వుండే తాటాకుల కప్పున్న ఇల్లు అగ్గి ప్రమాదానికి లోనైతే నువ్వేం చేసావో అది తెలుసు. ఆ సమయంలో కూడా ఫైర్ ఇంజిన్ వాళ్ళకి ఫోన్ చేయకుండా నీ దిక్కుమాలైన పిసినారితనంతో వాళ్ళకి మిస్టర్డ్ కాల్ ఇచ్చావు. ఎందుకు మర్చిపోతా?
0: మిస్టర్డ్ కాల్ చూసి వాళ్లే చేస్తారనుకున్నా, చేయలేదు.
2: ఏమైంది, నీ కొంప మొత్తం పూర్తి కాలిపోయింది కదా. తీరిందా బాగా, అయినా కూడా నీకు సిగ్గురాలి. రే, ఒక పక్క కొంప అంటుకుంటుంటే ఏ దగ్గులు బాజీ విధమైనా మిస్టర్ కాల్ ఇస్తారట.
0: అందుకే కదరా నేనిచ్చాను. దట్ ఈస్ ప్రహ్లాదరావు.
2: ఏడ్చావు, ఇంకాసేపు నీతో డిస్కస్ చేస్తే నీ దిక్కుమాలిన గుణాలు నాకు సంక్రమించేట్టున్నాయి. భద్రబాబు, నీకు దండం.
0: దట్స్ గుడ్ మై డియర్ ఫ్రెండ్ సత్యం. నువ్వు కూడా నాలా మారటానికి ట్రై చెయ్యి.
2: ఏంటి, నీలాగానా? సరే సరే, పద.
1: ఎలా ఉందండి ఆ అన్నం? కొంచెం వాసనగా ఉందా? రాత్రిది కదా.
0: పాచి పంటికి బలం, మురికి ఒంటికి బలం అన్నట్టుగా భోజనం రాత్రిదైతేనే బ్రహ్మాండంగా ఉందో.
1: సర్లే గాని, మా చిట్టి కూతురు పెళ్లి, అదేనండి అపర్ణ పెళ్లికి మనం ఎప్పుడు వెళ్తున్నాం?
0: వెళ్ళడానికి ఇంకా టైం ఉందిగా.
1: 10 రోజులు ముందుగానే రమ్మన్నాడు కదండి. మొత్తం ఇంకా 15 రోజులు ఉంది పెళ్లికి. అంటే మనం కనీసం ఇంకో 5 రోజుల్లో బయలుదేరాలి. ఇద్దరం వెళ్ళాలంటే నెల్లూరు ఇక్కడుందా ఏమిటి? చార్జీలకి బాగానే ఖర్చు అవుతుందనుకుంటా. అబ్బా, ఖర్చు అన్న మాట వింటే ఏదేదో అయిపోతుంది. ముందు ఈ మంచినీళ్ళు తాగండి.
0: తెలుసు కదా, ప్రశాంతంగా తినేటప్పుడు దిక్కుమాలిన ఖర్చు అనే మాట నా చెవిన పడకూడదంటే వినవు. అయినా ఇంకో 5 రోజులు ఉందిగా, ఇప్పటి నుంచి ఆలోచన ఎందుకు అన్నట్టు పిల్లలు ఏమన్నా ఫోన్లు చేశారా? చేసే ఉంటారులే.
1: చేశారు.
0: ఏంటంట, నాన్న ఏమన్నా మారాడా, ఇంకా పిసినుగొట్టుగానే ప్రవర్తిస్తున్నాడా అని అడుగుంటారు. అంతేనా?
1: అంతే అంతే. అచ్చం మీరు చెప్పిందే అడిగారు వాళ్ళు. ఇంకేం అడుగుతారు? అన్నట్టు పెళ్లికి మన పిల్లలు కూడా వస్తున్నారట.
0: ఎందుకు? ఛార్జీలు దండగా, చేసే ఉద్యోగానికి సెలవు పెడితే శాలరీ దండగా. ఇప్పుడు వాళ్ళంతా హడావుడిగా రాకపోతే ఈ చిట్టిగాడి కూతురు పెళ్లి ఏమన్నా ఆగిపోతుందా? దండ ఖర్చులు కాకపోతే
1: అందరూ మీలాగే ఆలోచిస్తే ఇక బంధువులెందుకు, బంధుత్వాలెందుకు? అయినా వాళ్ళ డబ్బు వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు, వాళ్ళిష్టం.
0: అంతేలేవే, వాళ్ళు వాళ్ళిష్టం. అంతదానికి మనకు ఫోన్ చేయడం ఎందుకు?
1: మనకి కాదు, వాళ్ళు ఫోన్ చేసింది నాకు. నాకు చేశారు.
0: ఓహో, ఈ తేడా ఒకటి ఏడ్చింది కదూ. సరే, వాళ్ళ ఏడుపేదో వాళ్ళని ఏడవని, నా ఏడుపేదో నేను ఏడుస్తా. అన్నట్టు ఇంకోసారి పెళ్లికి ఎప్పుడు వెళ్తున్నావు అని ఊరికే నసపెట్టి ఏడవకు. నా ప్లాన్లు నాకున్నాయి. నేను కాసేపు అలా బయటికి వెళ్ళాలి. ఆ సత్యం గడిస్తే బయటికేదో పని మీద వెళ్ళానని చెప్పు. వాడికే నువ్వు అన్నయ్య అంటూ రాజమర్యాదలు చేయకల్లా. అయినా ఆ వెధవ కాఫీలను తాగే వస్తాడు. మర్యాదలేం చేయకల్లా, గుర్తుపెట్టుకో, వస్తా.
1: అడగకూడదు కానీ. ఇప్పుడు మీరు ఇంత హడావిడిగా ఎక్కడికెళ్తున్నట్టు? ఇప్పుడే తిన్నారు, కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు కదా.
0: ఏడ్చినట్టుంది నీ సలహా. పెళ్లికి వెళ్ళాలంటే వెధవ ఛార్జీలు బోలుడవుతాయి. బస్సుకెళ్తే ఎంత అవుతుంది, రైలుకెళ్తే ఎంత అవుతుంది తెలుసుకోవాలంటే ఎంక్వైరీ చేయాలి కదా.
1: బస్సు కన్నా రైలు అయితే ఛార్జీలు చాలా తక్కువేమోనండి.
0: అదే తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. అక్కడికే వెళ్తున్నా.
1: రైల్వే స్టేషన్ చాలా దూరం కదండి, సిటీ బస్సులోనో ఆటోలోనో వెళ్ళండి జాగ్రత్తగా.
0: ఎంత ధైర్యంగా చెప్తున్నావు పార్వతి. నడిచి వెళ్ళాననుకో, ఇప్పుడే తిన్నాగా వాకింగ్ అయినట్టు అవుతుంది, మళ్ళీ డబ్బెందుకు దండగా.
1: అమ్మో, అంత దూరం నడిచి వెళ్తారా?
0: కంగారు పడకు, నా అదృష్టం బాగుంటే ఎవరో ఒకరు లిఫ్ట్ ఇవ్వకపోరు. అయినా బయలుదేరేవాడిని పట్టుకుని నువ్వు నీ యక్ష ప్రశ్నలు. అసలే ఉపవాసం ఉన్నావు, కాసేపు విశ్రాంతి తీసుకో. ఇదిగో తలుపులు వేసి పడుకో, వస్తాను.
1: కర్మ కర్మ, ఈయన పిసినారితనం చూస్తుంటే నాకు అసలు ఆకలి కూడా చచ్చిపోతుంది. కొంప తీసి, ఈయన పనికి మాలిన పిసినారితనం నాకు కూడా అంటుకోదు కదా, ఏం మనిషో ఏంటో. చచ్చా.
0: ఎటు చూసినా ఉరుకులు పరుగులు, వాహనదారుల హడావిడి చూస్తుంటే ఒక్కరు కూడా బండి ఆపేట్లేడు. ఇంకా నాకు లిఫ్ట్ ఎవడు ఇస్తాడు? ఇస్తాడు ఇస్తాడు ఇస్తాడు. ఇచ్చేలా చేసుకోవటమే ఈ ప్రహ్లాదరావు స్పెషాలిటీ. ఇదిగో మరో వస్తున్నా, అడుగు. లిఫ్ట్ ప్లీజ్. సార్ సార్, నన్న ప్లీజ్ ప్లీజ్. నీ కారు చల్లకుండా కాస్త నెమ్మదిగా పోనీవయ్యా.
3: నేను స్లోగానే వస్తున్నా మాస్టర్ గారు, మీరే కంగారుగా నడుస్తున్నారు, హారన్ కొట్టినా మీకు వినిపించడం లేదు.
0: వినిపించకపోవడానికి నాకింకా చెవుడు రాలేదయ్యా. అయినా కారు నడిపేవాడివి, కాస్త జనాల్ని కూడా చూసుకుని నడపడం నేర్చుకో.
3: ఏదో పొరపాటుగా మీ పక్కకు వచ్చిందిలేండి కారు, ఇంత ఎండలో పాపం నడిచి వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్ళాలేంటి?
0: ఎక్కడికైతే నీకెందుకయ్యా, పెద్ద ఆర్చేవాళ్ళగా లిఫ్ట్ ఇచ్చేవాళ్ళగా అడుగుతున్నావు. టూ వీలర్ వాళ్ళే లిఫ్ట్ ఇవ్వకుండా వెళ్ళారు, పైగా కారులో వెళ్తున్న వాడివి, నువ్వే ఇస్తావులే లిఫ్ట్.
3: మాస్టరు, అలా వెహికల్స్ని బట్టి మనుషుల్ని అంచనా వేయకండి. మిమ్మల్ని ఇలా ఎండలో నడవడం చూస్తుంటే మీకు కాస్త సాయం చేయాలనిపిస్తుంది.
0: అలా అనిపిస్తుందా? అంటే నన్ను నీ కారులో ఎక్కించుకుంటావా?
3: మీరు అలా అడుగుతుంటే చాలా బాధగా ఉంది. కారు ఖాళీనే ఉంది, పెద్ద ఆయనవి. మీలాంటి వాడికి లిఫ్ట్ ఇస్తే నాకు పుణ్యం వస్తుంది మాస్టరు. మీకు లిఫ్ట్ ఇచ్చినంత మాత్రాన నాకు వచ్చే నష్టమేం లేదు.
0: అవునవును.
3: ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్ళాలి?
0: అది రైల్వే స్టేషన్ వరకు వెళ్ళాలి బాబు.
3: ఓ అంతే కదా, అయితే ఎక్కేయండి బాబాయ్.
0: అమ్మయ్యా, దేవుళ్ళ వచ్చి నా పక్కన కారాపవయ్యా.
3: ఉండండి, డోర్ తీస్తాను.
0: టీ బాబు,
3: ఇప్పుడు ఇప్పుడు ఎక్కండి. అది అది
0: అమ్మయ్యా, ఎక్కానయ్యా.
3: అది బేషుగ్గా కూర్చున్నారు, అలా విశ్రాంతిగా వెనక సీటుకు ఆనుకొని పడుకోండి మాస్టర్. అలా దర్జాగా వెనకకు చేరబడి రిలాక్స్ అవ్వండి బాబాయ్.
0: అలాగే. ఆహా, ఎంత బాగుందయ్యా సీటు, మెత్తగా.
3: మీకు కొత్తగా ఉందా?
0: గమ్మత్తుగా ఉందయ్యా. ఏదైనా కారులో ఇలా వెళ్తుంటే ఎంత హాయిగా ఆనందంగా ఉందో. నీకు చాలా థ్యాంక్స్ అయ్యా.
3: ఈ మాత్రం దానికి థ్యాంక్స్ ఎందుకు బాబాయ్ గారు.
0: ఆహా, నీది ఎంత మంచి మనసయ్యా.
3: అందరూ నన్ను అదే మీరన్నట్లే అంటుంటారు బాబాయ్. మానవ సేవే మహదవ సేవ అంటారుగా, అలాంటి సేవలు చేయటం అంటే నాకు మొదటి నుంచి చాలా ఇష్టం.
0: ఇంతకీ నీ పేరేమిటో?
3: మాధవ సేవ చేస్తుంటానని చెప్పానుగా.
0: అవునవును.
3: అందరూ నన్ను మాధవ సేవ మాధవ్ అంటుంటారు. మరి మీ పేరేమిటో చెప్పారు కాదు?
0: నా పేరు ప్రహ్లాదరావు. నీ అంత గొప్ప పేరు కాదులే మాధవ్.
3: అదేంటి బాబాయ్, ప్రహ్లాదరావు అనే పేరు మామూలు పేరా? సాక్షాత్తు తండ్రి హిరణ్యకశిపుడికే హరినామస్మరణ మహత్యాన్ని రుచి చూపించిన ఆయనే భక్తాగ్రేసరుడు ప్రహ్లాదుడు. అంత మంచి పేరు పెట్టుకున్న మీరు చాలా ధన్యులు బాబాయ్.
0: వీడేంటి నన్ను తెగ పొగిడేస్తున్నాడు, కొంపతీసి డబ్బులు అడగడు కదా. అసలు నా నిజమైన స్వభావం తెలిస్తే కారు కిందేసి తొక్కించేస్తాడేమో. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉంటా. అవునవును, చిన్నప్పటి నుంచి నాలో దయాగుణం పాళ్ళు కొంచెం ఎక్కువ ఉండడం వల్ల మా అమ్మ నాయన నాకు ప్రహ్లాదరావు అని పేరు పెట్టి ఉంటారు మాధవ్.
3: అది అలా చెప్పండి మీరు, మీరు చాలా గ్రేట్ బాబా.
0: ఎందుకు
3: అంత గొప్ప పేరు పెట్టుకొని ఇలా చాలా సింపుల్గా చాలా అమాయకంగా కనిపిస్తున్నారు?
0: అమాయకువా నీ మొహమా పిచ్చి సన్నాసి. నేను కాదురా అమాయకుణ్ణి, నువ్వు. ఉచితంగా నీ కారులో నన్ను ఎక్కించుకొని నాకు లిఫ్ట్ ఇస్తున్నావు చూడు. నువ్వురా అసలు సెసలు అమాయక చక్రవర్తివి, నీలాంటి తింగ రోడ్డు దొరకాలే కానీ రైల్వే స్టేషన్ ఏంట్రా, ఏకంగా నెల్లూరు దాకా ఫ్రీగా నీ కారులో జర్నీ చేయను. భలే దొరికేవరా.
3: ఏంటి బాబాయ్, నీ ముఖం చూస్తుంటే చాలా సంతోషంగా ఉన్నట్లున్నారు.
0: మామూలు సంతోషం కాదురా నీ మొహం మండ. ఎంత వెర్రిబాగుల వేసవి కాకపోతే కారులో లిఫ్ట్ ఇస్తే సంతోషంగా ఉండరు? నీలాంటి అమాయకుడిని చూస్తుంటే ఎగిరి డాన్స్ వేయాలనిపిస్తోందిరా. అవును మాధవ్, నీలాంటి మాధవ సేవ చేసుకునేవాడు దొరకటం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. ఇవాళ నువ్వు నాకు దొరకటం నిజంగా నా అదృష్టం.
3: లేదు బాబాయ్, మీలాంటి పెద్దవారికి ఇలా సాయం చేసే అవకాశం కలగటం నా నిజంగా నా అదృష్టం.
0: పిచ్చి వేతవా, నేను దొరకటం వీడి అదృష్టం అంట. పింజారి వేతవా, ఇలా వీడు దారిన పోయే వాళ్లకు సేవలు చేస్తూ నాలాంటి వాళ్ళని ఎక్కించుకొని కారులో తిప్పుతూ ఉంటే వీడికి ఎంత నష్టమో అర్థం కానట్టుంది బడుద్దాయికి. ఏమలే, తంతే తమన్నా ఒళ్ళో పడ్డట్టు వీడి కారులో వచ్చి పడ్డాను. ఇంత ఫ్రీగా కారులో వెళ్తున్నట్టు తెలిస్తే పార్వతి ఎంత మెచ్చుకుంటుందో, ఆ సత్యంగాడు ఎంత కుళ్ళుకుంటాడో. ఏమైనా అదృష్టం అంటే నీదేరా ప్రహ్లాదరావు. మాధవ్, ఫోన్ రింగ్ అవుతుంది చూడు.
3: థ్యాంక్స్ బాబాయ్. డ్రైవింగ్ మీద ఫోకస్ పెట్టినప్పుడు ఫోన్ రింగ్ కూడా నాకు వినిపించదు.
0: ఫోన్ లిఫ్ట్ చేయి, ఏదన్నా మంచి గిరాకీ తగులుతుందేమో.
3: నిజమే బాబాయ్, ఎవరికి ఏ సేవ అవసరం పడి ఫోన్ చేస్తున్నారో ఒకసారి మాట్లాడితే పోలా. హలో, హలో, నేనేనండి మాధవ సేవ మాధవనే మాట్లాడుతున్నాను. చెప్పండి, ఏంటి, ఏం కావాలి మీకు? హలో
0: మాధవ్, కాస్త ఏసీ పెంచవయ్యా.
3: అలాగే బాబాయ్.
0: ఎంత చల్లగా హాయిగా ఉందో.
3: హలో, అవునా, ఓకే ఓకే, ఏమన్నారు? ఒక్క నిమిషం బాబాయ్.
0: ఏమిటి మాధవ్?
3: బాబాయ్, మీ బ్లడ్ గ్రూప్ ఏంటి?
0: అది నా బ్లడ్ గ్రూప్ చాలా రేర్ అయ్యా, ఓ నెగిటివ్.
3: హలో, ఓ నెగిటివ్ సార్?
0: ఎందుకు
3: బాబాయ్? మీ బ్లడ్ గ్రూప్ ఓ నెగిటివే కదా. సూపర్. హలో, ఏంటి, ఒక్క నిమిషం బాబాయ్.
0: మళ్ళీ ఏంటి మాధవ్?
3: మీ వెయిట్ ఎంతో చెప్పరా.
0: అది పబ్లిక్ లో అంత వెయిట్ లేకపోవచ్చు కానీ మొన్న నా బరువు చూసుకున్నా 70 కేజీస్.
3: 70 కేజీస్ సార్? ఏంటి, కరెక్ట్ గా ఉందా వెయిట్ కూడా? థ్యాంక్స్ బాబాయ్. హలో, ఏమన్నారు? వయసా? ఒక్క నిమిషం బాబాయ్.
0: అర్థమైంది మాధవ్, వాళ్ళెవరో నా వయసు అడుగుతున్నారు. పైకి కనిపించను కానీ నిజం చెప్పాలంటే ఈ మధ్యనే 60లో పడ్డాను, కానీ పైకి అలా కనిపించను కదా. దట్ ఈస్ మై సీక్రెట్.
3: 1 మినిట్ బాబాయ్. హలో, ఈ మధ్యనే 60 సంవత్సరాలు వచ్చాయంట. ఏంటి, అన్నీ కరెక్ట్గా సరిపోయాయా? అంతా మా బాబాయ్ అదృష్టం. అటువంటి సూటబుల్ పర్సన్ దొరకటం మీ అదృష్టం.
0: మాధవ్, నేను సూటబుల్ పర్సన్ ఏంటి, నేను దొరకటం వాళ్ళ అదృష్టం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు.
3: ఇందులో అర్థం కాండి ఏముంది బాబాయ్, ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న 60 ఏళ్ల పెద్ద ఆయనకు అర్జెంటుగా కిడ్నీ కావాలంట. మాధవ సేవ మాధవని కదా, నన్ను అడిగారు, నేను నిన్ను అడిగాను. నీ కిడ్నీ ఖచ్చితంగా మ్యాచ్ అవుతుందంటున్నారు డాక్టర్లు.
0: ఏంటి ఈ డీటెయిల్స్ అన్ని అడిగింది నా కిడ్నీ కోసమా? మ్యాచ్ అయిందా? ఏంటి మాధవ్ నువ్వు అనేది?
3: అదేంటి బాబాయ్, లిఫ్ట్ అడిగాక ఇచ్చా, ఏసీ వేయమన్నా వేశా, ఇన్ని చేసినోన్ని వాళ్ళెవరో కిడ్నీ అడిగితే నువ్వు మాత్రం ఇవ్వద్దా? ఇవ్వాలి కదా బాబాయ్.
0: ఓ నాయనో, నేను ఎరక్కుపోయి వీడి కారు ఎక్కినట్టున్నా, వీడిప్పుడు నా కిడ్నీ కాజేసి కానీ నన్ను వదలడా ఏంటి కర్మ? మాధవ్ బాబు, నేను నీకు చెప్పిన డీటెయిల్స్ అన్ని కరెక్టే కానీ నీకు నా కిడ్నీ ఇవ్వడం నాకు ఇష్టం లేదు. రైల్వే స్టేషను ఇక్కడికి దగ్గరే, కారు ఆపితే నడుచుకుంటూ వెళ్ళిపోతాను. కారు ఆపు మాధవ్.
3: సారీ బాబాయ్, కారు ఆగదు. నువ్వు కూడా దిగలేవు, ఎందుకంటే డోర్స్ లాక్ చేశాక.
0: మాధవ్ ప్లీజ్, నన్ను అలా భయపెట్టకు, దయచేసి కారు ఆపు, అసలే నాకు చాలా భయంగా ఉంది.
3: అక్కడ పేషెంట్ కూడా చాలా భయంగా ఉందంట. హలో, వచ్చేస్తున్నా సార్, డోనర్ దొరికాడు, ఖచ్చితంగా మీకు సరిపోయే విధంగా అన్ని విధాలుగా మ్యాచ్ అవుతాడు. కంగారు పడకండి, వచ్చేస్తున్నాం, ఇక ఫోన్ పెట్టేయండి.
0: మాధవ్, నీకు చేతులెత్తి దండం పెడతా, నాలో ఒళ్ళు కూడా స్టార్ట్ అయింది, నీకు పుణ్యం ఉంటుంది, నన్ను వదిలేయి.
3: అదేంటి బాబాయ్, ఏసీలో కూడా ఆ చెమటలు. ఏంటి చిన్నపిల్లల కళ్ళల్లో నీళ్ళేంటి బాబాయ్?
4: నీకు నా కళ్ళల్లో నీళ్ళు ఒక్కటే కనపడుతున్నాయి. లోపల భయం ఏ రేంజ్లో తాండవం చేస్తుందో నీకు కనపడదు. ఈ

0: జంక్షన్లు యూరిన్ బ్లాడర్ ఏ క్షణంలోనైనా బెలూన్ లాగా టప్పని పగిలిపోవచ్చు. కక్కుర్తి పడి నీ కారు ఎక్కినందుకు కరెంటు పోల్ని కౌగిలించుకున్నట్టుంది నా పరిస్థితి. దయచేసి కారు ఆపోయ్యా, నీకు దండం పెడతాను.
1: బాబాయ్, నువ్వు నాకు దండం పెట్టి వెళ్ళిపోతే అవతల వాళ్ళు నాకు పిండం పెడతారు. తప్పదు బాబాయ్, ఆపద్ బాంధవులాగా నా కారు ఎక్కావు.
0: నేను ఆపద్ బాంధవుణ్ణి కాదు, నువ్వే నా పాలిట యమధర్మరాజువి. జర్ర కారు ఆపావంటే జన్మలో ఎవరిని లిఫ్ట్ అడగను. వదిలే, దయచేసి నన్ను వదిలే.
1: అదేంటి బాబాయ్, నేను వదిలినా వాళ్ళు నిన్ను నన్ను వదలరు. అసలు వాళ్ళు ఎవరనుకున్నావు? కరుడు గట్టిన నేరగాళ్ళు, నరమాంసాన్ని నాటుకోళ్ళ నంజుకునే రకాలు. వాళ్ళు పెద్ద ఫ్యాషనిస్టులు. వాళ్ళు ఒక్కసారి కమిట్ అయ్యారంటే వాళ్ళ మాట వాళ్ళే వినరు. అంతే, ఇప్పుడు మనం ఏం చేయలేం బాబాయ్.
0: ఓర్నీ మొహమ్మండ, చూస్తుంటే చాలా అమాయకుల్లా కనిపించావు కదరా. ఎంత సైలెంట్ గా నన్ను బుక్ చేసావేంట్రా, ఎంత స్కెచ్ వేసావేంట్రా. భయంతో నాకు కాలు చేయి ఆటం లేదు. అప్పటికే మా పార్వతి చెబుతూనే ఉంది, నీ పీనాశితనం నీ కొంప ఎప్పుడో ముంచుతుందని. ఆ దరిద్రపు గడియలు ఇంత తొందరగా వస్తాయనుకోలేదురా. ఒరే మాధవ, చూసావా, టెన్షన్లో నిన్ను ఒరే అని కూడా పిలుస్తున్నా. కోప్పడకు, నన్ను రక్షించరా.
1: చెప్పానుగా బాబాయ్, సైలెంట్గా.

0: లేని వాళ్లకు సాయం చేస్తూ హాయిగా బతికినా బాగుండేది అనిపిస్తోంది. మా పార్వతి చెప్పింది నేను వినరా, మా సత్యం చెప్పాడు నేను వినరా, మా పిల్లలు కూడా చెప్పారు నేను వినరా. ఇప్పుడు నాకు వాళ్ళు చెప్పినట్టు వినాలనిపిస్తోంది. ఒక్క అవకాశం ఇవ్వరా మాధవ.
1: అవకాశం నువ్వే తీసుకున్నావు బాబాయ్, నేనివ్వడం ఏంటి? నువ్వే వెతుక్కుంటూ వచ్చావు, నేను రమ్మన్నానా? కక్కుర్తి పడ్డావు, కారెక్కావు, కాలు వచ్చింది, నీ ప్రాణాల మీదకి వచ్చింది బాబాయ్, తప్పదు. భారీ మూల్యం నువ్వు చెల్లించాల్సిందే.
0: ఒరే ఒరే ఒరే, ఈ టైంలో అలాంటి దిక్కుమాల యాడ్ల కొటేషన్స్ చెప్పకురా. ఏంటో, హాయిగా పార్వతితో కలిసి పెళ్లికి వెళ్ళి బంధుమిత్రులతో పిల్లా పాపలతో సంతోషంగా గడపాల్సిన వాణ్ణి. కక్కుర్తి పడి కారెక్క, నాకు ఇలా జరగాల్సిందే జరగాల్సిందే. ఒక్క పూట అన్నం లేకపోతేనే బతకలేని వాణ్ణి. ఒక్క కిడ్నీతో బతకడం నా వల్ల కాదు. నాకిప్పుడు నిజంగా ఒక మానవత్వం ఉన్న మనిషిలా బతకాలనిపిస్తోందిరా, నన్ను నమ్మరా. నా జీవితంలో ఇంతవరకు నాకు ఎప్పుడూ ఇలా అనిపించలేదురా. ఏదైనా అద్భుతం జరిగి ఈ డేంజర్ల నుండి నేను బతికి బయటపడితే నిజంగా నిజంగా నేను మనిషిలాగా మంచి చేస్తూ బతుకుతానురా. ఎందుకంతగా నవ్వుతున్నావు? నేను చెప్పేది నీకు అంత కామెడీగా ఉందా?
1: కామెడీ గాక మరేంటి, పుట్టినప్పుడు వచ్చిన బుద్ధులు పుడకలతో గాని పోవని మా తాతమ్మ చెప్పేది. నువ్వు మారడమా? చాలా కష్టం బాబాయ్, నువ్వు మారతానంటే నవ్వొచ్చింది.
0: నేను చెప్పేది అక్షరాల నిజం. ఇంత డేంజర్ సిచ్యుయేషన్లో ఎవడైనా కామెడీ చేస్తాడా? నన్ను నమ్ము, నన్ను ఎలాగైనా రక్షించు. బతికిన నాళ్ళు నీ పేరు చెప్పుకుంటా. ఇదేంటి కారాగింది? రే మాధవా, మాధవా, ఏడి వీడు, అక్కడేదో ఊరేగింపులాగుంది. ఓహో, ట్రాఫిక్ లాగుంది. వీడేంటి అక్కడికి వెళ్ళాడు? ఓహో, కారుకి దారి ఇవ్వమని అడగడానికి వెళ్ళినట్టున్నాడు. ఐడియా, ఇదే నాకు మంచి అవకాశం పారిపోవడానికి. మంచి ఛాన్స్ ఇచ్చాడు ఆ దేవుడు. ఇంకా ఒక క్షణం కూడా ఆలస్యం చేయకూడదు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలి. ఆటో ఆటో.
2: చెప్పండి సార్, ఎక్కడికి వెళ్ళాలి?
0: పడమట వీధికి పోనివ్వు.
2: పడమట వీధికి? 100 రూపాయలు అవుతుంది సార్.
0: 200 తీసుకోవయ్యా, అర్జెంటుగా పోనివ్వు.
2: అట్లాగే సార్, అట్లాగే సార్.
3: ఈ ప్రహ్లాదరావు మొదటి జన్మదినోత్సవ అన్నదాన కార్యక్రమం. ఇదేంటి మొదటి జన్మదినమా? ఇంకా నయ్యం, ప్రహ్లాదరావు గారి బారసాల కార్యక్రమం రాయించలేదు. చెల్లాయ్, పార్వతి, పార్వతి.
4: సత్యం అన్నయ్యా, మీరా, రండి, అక్కడే నిలబడిపోయారే.
3: నిలబడ్డం కాదమ్మా, ఆ ప్రహ్లాదరావు గారిని పిలు. ఎంత పుట్టినరోజు అయితే మాత్రం మరీ 1వ పుట్టినరోజు అని రాయిస్తాడా? చివరికి బర్త్డే డేట్లో కూడా వాడి పిసినారితనం పోనించుకున్నాడు కాదు. పిలువండి.
4: ఆయన బయటికి వెళ్ళారన్నయ్య, అన్నపూర్ణ అనాథాశ్రమానికి వెళ్ళారు.
3: అనాథాశ్రమానికి ఉచిత భోజనం కోసమేగా వాడు వెళ్ళింది.
4: అయ్యో కాదన్నయ్య, ఇవాళ ఆయన పుట్టినరోజు కదా, ఆ సందర్భంగా అక్కడ అనాథలకి అన్నదానం చేయడానికి స్వయంగా తను ఒక్కరే వెళ్ళారు.
3: అమ్మాయి, నీ జోకులు విని నవ్వుకోవడానికి రాలేదు నేను. అలా వెళుతుంటే ఆ బోర్డు చూసి ఇలా వచ్చాను. మీ ఆయన ఏంటి, తన డబ్బులతో అన్నదానం చేయడం ఏంటి? నేను అసలు నమ్మను.
4: అయ్యో నిజంగా ఇది నిజమన్నయ్యా? ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ నిన్న ఆయనే సొంత డబ్బులు పెట్టుకుని ఆటోలో ఇంటికొచ్చారు. నిన్నంతా ఎప్పుడూ లేనంత ప్రశాంతంగా మాట్లాడారు. చిట్టిబాబు కూతురు పెళ్లికి ఘనంగా బహుమతులు చదివించాలన్నారు. కనీసం రోజుకు ఒక్క పేదవాడికైనా కడుపు నిండా భోజనం పెట్టాలని అన్నారు. ఆయనలో ఇంత మార్పు వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదన్నయ్య.
3: ఏంటి, నిజంగా నువ్వు చెప్తుంటే నేను అసలు నమ్మలేకపోతున్నానమ్మా. హఠాత్తుగా వాళ్ళు ఇంత మార్పు రావడం ఏంటి? కొంపదీసి వాడికేమైనా పిచ్చిగాని పట్టలేదు కదా.
4: అయ్యో అవే మాట్లాడన్నయ్య, శుభమా అంటూ ఆయనలో వచ్చిన మార్పుకి సంతోషించాలి గాని.
3: నేను సంతోషించాల్సిందే.
4: అదిగో అన్నయ్య, మాటల్లోనే ఆయన వచ్చేశారు. మీరు మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తాను.
3: అసలు నేను వచ్చింది మా పిసినుగొట్టి ప్రహ్లాదరావు ఇంటికేనా?
0: అవునరా సత్యం, నువ్వు చూస్తున్నదంతా సత్యమేరా.
3: ఏంట్రా ఏంట్రా నీలో హఠాత్తుగా ఇంత మార్పు? ఎప్పుడు ఒకే రకం బట్టలు ఒంటి మీద వారం రోజులు వేసుకునేవాడివి, అదేమంటే సబ్బు దండగా డబ్బు దండగా అనేవాడివి, ఇవాళ్ళేంటి మల్లెపూల వంటి డ్రెస్సుల్లో వెలిగిపోతున్నావు.
0: అవునరా, సబ్బు కరిగిపోతుంది, డబ్బు తరిగిపోతుంది, మనిషిలో మానవత్వం ఒక్కటే ఎప్పటికీ నిలిచిపోతుంది.

0: అనే సత్యం బోధపడిందిరా సత్యం.
1: ఆహా, ప్రసాదం కోసం తప్ప ప్రవచనం కోసం వచ్చేవాడువి కాదు. ఇవాళ నువ్వే గొప్ప ప్రవచనం చెప్పే స్థాయికి ఎదిగావంటే చాలా చాలా ఆశ్చర్యంగా ఉందిరా. అయినా మనలో మాట, ఇంత సడన్గా నీలో ఈ మార్పు ఎలా వచ్చిందిరా?
0: పరిస్థితుల ప్రభావం రా సత్యం, అంతకు మించి నేనేం చెప్పలేను.
2: ఏమండి?
0: ఏంటి పార్వతి?
2: అబ్బాయి అమ్మాయి ఫోన్ చేశారు, వాళ్ళు మీతో మాట్లాడాలని చాలా ఉత్సాహపడుతున్నారండి, రండి. వాళ్ళు లైన్లోనే ఉన్నారు.
0: అలాగే, ఇదిగో వీడికి కావాల్సిన అతిథి మర్యాదలన్నీ ఘనంగా చేయి, నేను పిల్లలతో మాట్లాడొస్తా.
2: అలాగే, నువ్వు రా అన్నయ్య.
1: ఏంటమ్మా, మొదటిసారి గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నంత ఆనందంగా ఉందమ్మా వాణ్ణి చూస్తుంటే?
2: నువ్వే అనేవాడివి కదన్నయ్య, మీ ఆయనలో మార్పు తప్పకుండా వస్తుందని. నీ నోటి మాట వల్ల నిజంగానే ఆయనలో ఇంత మార్పు వచ్చింది. ఈ జన్మకు నాకిది చాలన్నయ్యా, నువ్వు చేసిన ఈ మేలు జన్మలో మర్చిపోనన్నయ్యా.
1: అరే అదేంటమ్మా, అప్పటికి క్రెడిట్ అంతా నాకే ఇస్తున్నావు? ఆ రోజు నువ్వు చెప్పిన దాన్ని బట్టే కదా మనం ఈ పథకం తయారు చేసాం. నువ్వు, నేను, మా మాధవ్ ముగ్గురు కలిసే కదా ప్లాన్ చేసాం.
2: అవుననుకో, మనం మాట్లాడుకునేటప్పుడు సరిగ్గా అదే సమయానికి మీ మాధవ్ ఊరు నుంచి రావడం మనకి ఈ సమస్యని పరిష్కరించుకోవడానికి సహాయం చేయడం వల్లే కదా. అసలు ఆ రోజు అన్నయ్య, నువ్వేం చెప్పినా నేనేం చెప్పినా ఆయన మాత్రం ఈ జన్మకి మారరు.
1: చెప్పా కదమ్మా దేనికైనా టైం రావాలని.
3: టైం వచ్చింది కాబట్టే నేను వచ్చాను డాడీ.
1: అరే మాధవ్, నువ్వెప్పుడొచ్చా?
3: జస్ట్ ఇప్పుడే డాడీ. ఇంటికి వెళ్తే అమ్మ తన ఫ్రెండ్స్తో కలిసి ఏదో ఫంక్షన్కి వెళ్ళిందట. నువ్వు ఇక్కడ ఉంటావని చెప్పింది ఫోన్ చేస్తే. అవును, మీరంతా ఎందుకంత సీరియస్గా డిస్కస్ చేస్తున్నారు? ప్రాబ్లం ఏంటంటే?
1: ప్రహ్లాదరావు అంకుల్తోనే రా ప్రాబ్లం అంతా.
3: ఆ అంకుల్ చాలా పిసినారి కదా, చిన్నప్పుడు నేను చదువుకునేటప్పుడే ఆయన గురించి అందరూ పెద్ద లోభి అని చెప్పుకునేవారు.
2: అవును బాబు, నువ్వు చిన్నప్పుడు చూసిందే ఇప్పుడు ఇంకా పెద్ద సమస్యగా మారింది. అవసరానికి కూడా డబ్బు ఖర్చు పెట్టనివ్వరు. ఈయనకున్న పిసినారితనం వల్ల బంధువులు కూడా ఇక్కడికి రావడం మానేశారు. ఆయనకి ఎవరేం చెప్పినా వినరు, తన ధోరణి తనదే. ఆయన ఎలా మార్చాలో అర్థం కావడం లేదు బాబు.
3: అంతా అర్థమైందండి. ఆయన ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు?
2: రైల్వే స్టేషన్కి వెళ్తానన్నారు.
3: బస్సులోనా ఆటోలోనా?
2: అయ్యో, ఆ మాత్రం డబ్బులిచ్చి వెళ్లే రకమే అయితే అసలు సమస్య ఏముంది? దారిలో ఎవరో ఒకరిని లిఫ్ట్ అడిగి వెళ్తానన్నారు.
3: ప్రాబ్లం నాకు అర్థమైందంటీ. నేనెప్పుడో చిన్నప్పుడు అంకుల్ని చూసా. మీ దగ్గర ఏమైనా ఆయన ఫోటో ఉంటే ఇవ్వండి, మిగతా సంగతి నేను చూసుకుంటా.
1: ఒక నిమిషంరా, నా సెల్లో ఉంది, నీకు పంపిస్తా చూడు.
3: ఓకే, ఇక డోంట్ వరీ ఆంటీ, నాటకం ఎలా రక్తి కట్టించాలో నాకు తెలుసు. మీరు నిశ్చింతగా ఉండండి, నేనెవరో అంకుల్ కూడా గుర్తుపట్టలేడు కాబట్టి నేను ఆడేది నాటకం అని ఆయన తెలుసుకోలేడు. తెలుసుకునే అవకాశం కూడా లేదు. ఇవ్వను.
0: పిల్లలతో మాట్లాడాను పార్వతి, పెళ్లిలో అందరం కలుసుకుందామని చెప్పా. అన్నట్టు పెళ్లికి మనతో పాటు సత్యాన్ని కూడా తీసుకెళ్దాం.
1: ఏంటి, నన్ను కూడానా?
0: ట్రైన్లో ఫస్ట్ క్లాస్ ఏసీలో టికెట్స్ బుక్ చేశాను. వారం పాటు మంచిగా అందరం సంతోషంగా గడుపుదాం అన్నట్టు రిటర్న్లో పుణ్యక్షేత్రాలు అవి చూసుకుని తాపీగా వద్దాం. ఖర్చంతా నాదే.
1: సరేలేరా, ఒకసారి ఇంట్లో వాళ్ళకు కూడా చెప్తాను, వాళ్ళు కూడా ఓకే అంటే అలాగే వెళ్దాం.
0: ఇంట్లో వాళ్ళు ఎవర్రా? నీ భార్య ఒక్కతే కదా, తనకి చెప్తే కాదంటుందా ఏంటి?
1: మా సుపుత్రుడు కూడా ఓకే చెప్పాలి కదరా.
0: అదేంట్రా, నీ కొడుకు బెంగళూరులో జాబ్ చేస్తున్నాడుగా, వాడు ఎప్పుడొచ్చాడు? అయినా వాణ్ణి కూడా తీసుకురా, వాణ్ణి ఎప్పుడో చిన్నప్పుడు చూశా.
1: అరే అదిగో మాటల్లోనే వచ్చేసాడు, ఆ రెడ్ కలర్ షర్ట్ వేసుకున్నాడే వాడే మా అబ్బాయి మాధవ్.
0: మాధవా?
1: అవును, దారి తప్పిన వాహనాలను రిపేర్ చేసి దారికి తెస్తుంటాడు. అయినా వాడు నీకింత ముందే తెలిసినట్టు మాట్లాడుతున్నాడురా.
3: హాయ్ డాడీ. హాయ్ అంకుల్, బాగున్నారా?
0: అంకులా, నువ్వు మానవ సేవ మాధవ్ కదూ కార్ డ్రైవింగ్?
3: అవును అంకుల్, నేను మాధవ్, సత్యం కార్ అబ్బాయిని. మొన్ననే బెంగళూరు నుండి వచ్చాను, మాధవ సేవ చేస్తుంటాను. ముఖ్యంగా పాదచారులకు నా కార్లో లిఫ్ట్ ఇస్తుంటాను, మీకు తెలుసనుకున్నా.
0: అంత డీటెయిల్డ్గా చెప్పకలేదు, అర్థం చేసుకున్నా.
1: అదేంట్రా మాధవ్, ఈ ప్రహ్లాదరావు నీకు ముందే తెలుసా?
0: ఒరే సత్యం, అబ్బాయిని మరీ అంత డీప్గా అడగటం ఇప్పుడు అంత అవసరమా? బాబు మాధవ్, జీవితంలో జరిగే కొన్ని దురదృష్టకరమైన సంఘటన

0: కొందరి జీవితాలనే మార్చేస్తుంటాయి.
1: అంటే మీ జీవితంలో కూడా?
0: వద్దురా, ఇక ఆపే. ఆ సంఘటన తలుచుకుంటేనే వద్దులే. ఆ మీ తండ్రి కొడుకులు మాట్లాడుతుండండి, నేను వెళ్ళి గెస్టుల్ని పలకరించి వస్తా.
2: ఎరా మాధవ్, బాగా డోసు ఇచ్చినట్టున్నావు ప్రహ్లాదరావు గారికి.
1: లేకపోతే మీ పిసినారి ఫ్రెండ్ అంత తేలిగ్గా దారిలోకి వస్తాడా? నువ్వు పార్వతి ఆంటీ చెప్పినట్లే కిడ్నీ నాటకం ఆడాను, లేని పాత్రను క్రియేట్ చేసి అంకుల్లో లేని ప్రాణభయాన్ని సృష్టించాను. ట్రీట్మెంట్ ఇంకా ఎక్కువైతే మనిషే పోతాడేమో అని భయపడి నేను కారు దిగి వెళ్ళి తనకు పారిపోయే అవకాశం ఇచ్చాను.
3: అద్భుతంగా నటించావయ్యా, ఆయనలో మంచి మార్పు వచ్చేలా చేశావు. ఇక ఈ జన్మలో ఉచితంగా వచ్చే వాటి వైపు కన్నెత్తి కూడా చూడరు అన్నట్టు మనం ఆడిన నాటకం ఆయనకెప్పటికీ తెలియకూడదు.
1: తెలిసినా కూడా ఆయన నమ్మలేరా?
2: అవునురా, నీకిచ్చిన పాత్రని అంతలా పోషించావా నువ్వు. అదిగో వాడిటే వస్తున్నాడు, టాపిక్ మార్చండి. రే ప్రహ్లాదరావు.
0: ఏంట్రా?
2: మొదటి జన్మదినం ఆయన రాయించావేంట్రా?
0: ఓ అదా, ఆ పాత ప్రహ్లాదరావు ఇప్పుడు లేడ్రా. మానవత్వంతో మంచి మనిషిగా మారిన ప్రహ్లాదరావుకి మనిషిగా ఇది మొదటి పుట్టినరోజు, అందుకే అలా రాయించా. ఒరే సత్యం, నేను ఇంతకాలం నేను బాగా బతుకుతున్నాను అనుకున్నానే గాని ఆ బతకటంలో పడిపోయి జీవించటాన్ని మర్చిపోయానరా. ఆకలి కొన్న వాళ్ళకి ఇంత ముద్దు పెట్టినప్పుడు వాళ్ల కళ్ళల్లో కల్పించే వెలుగును చూస్తే కలిగే తృప్తి ముందు ఏ సంపదలు పనిచేయవురా. సాయం చేస్తే గాయం మానేస్తుందనే సత్యం తెలుసుకున్నా, ఎన్నాళ్ళు భయం అనేది లేకుండా నాకిష్టం వచ్చిన పద్ధతిలో అన్నీ ఉన్నా ఆస్వాదించగా అసమర్థుడిగా బతికాను. కానీ అదే భయం నా కళ్ళు తెరిపించింది.
2: భయమా? నిన్ను భయపెట్టిన ఆ భయం గురించి చెప్తావా?
1: మానుతున్న గాయాన్ని మళ్ళీ రేపుతారెందుకు డాడీ? అంకుల్, డాడీ మాటలు మీరేం పట్టించుకోకండి. నెల్లూరులో పెళ్ళుందట కదా, అదే ఆంటీ చెప్పింది, మిమ్మల్ని నా కారులోనే ఫ్రీగా తీసుకెళ్తా. వస్తారా? లిఫ్ట్ ఇస్తా?
0: వద్దు బాబు, పైసలు పెట్టి ఫ్లైట్లోనైనా వెళ్తాను గానీ ఫ్రీగా ఎక్కించుకునే దిక్కుమాలిన లిఫ్ట్ వద్దురా నాయన, తలుచుకుంటేనే గుండె జారుతోంది.

మీరింతవరకు గుండె జారింది హాస్య నాటకం విన్నారు. ఇందులో పాల్గొన్న కళాకారులు శ్రీ కెఎస్ కుమార్, శ్రీమతి శిల్ప, శ్రీ భోగిరెడ్డి శ్రీనివాస్, శ్రీ డిఎన్వి సాయికృష్ణ, డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. రచన శ్రీ ధరణికోట శివరామ ప్రసాద్. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీజంగా అనిల్ కుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: ये है विविध भारती।
1: उजाले उनकी यादों की। उजाले उनकी यादों की।

0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియో క్లాక్ టైం 5:00 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు. స్టే ట్యూన్డ్.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 5 గంటలు దాటి 20 సెకండ్లు. శ్రోతలు వింటున్నారు 103.2 MHz పై మరి న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ పై ఎఫ్ఎం కార్యక్రమాలు. ఇప్పుడు వింటారు శ్రోతలు ఉత్తరాల ద్వారా కూడిన పాటల కార్యక్రమం అభిరుచి. అభిరుచి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట, పాటను కోరుతున్న శ్రోతలు ఎవరు చూద్దామండి. ముందుగా వినబోతున్న పాట రాజా చిత్రం నుండి మన్ను చిత్ర పాడిన పాటను మాకోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామం నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హన్సిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరంతా కోరుతున్నారు రాజా సినిమా నుండి. మరి వీరందరి కోరికపై రాజా సినిమా నుండి వీరు కోరిన పాటను ప్రసారం చేస్తున్నాం.

0: శ్రోతలు వింటున్నారు అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా గోన్న పాటల కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
3: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
2: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
3: 24 గంటలు అత్యవసర సేవలు.
2: NABH గుర్తింపు.
3: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
4: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
5: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
4: మరిన్ని వివరాలకు మీ సమీప NDCC బ్యాంక్ శాఖను సంప్రదించండి.
6: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా BIS క్వాలిటీ మార్క్ అంటే ISI మార్కును తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
7: ఆ చిహ్నం లేకపోతేనో?
6: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన BIS మార్కును తప్పనిసరి చేసింది. ఈ రోజే BIS యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
8: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
9: BIS నమ్మకానికి, నాణ్యతకు స్ఫూర్తి.
10: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.

శ్రోతలు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాతి పాట యువరాజు సినిమా నుండి మా కోసం పాఠం ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు వరంగల్ కరీమాబాద్ నుండి, బొమ్మల గుడి దగ్గర నుండి గోండి రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ వీరంతా కూడా యువరాజు సినిమా నుండి పాటను కోరుతున్నారు. వీరందరి కోరికపై పాటను ప్రసారం చేస్తున్నాము.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

శ్రోతలు వింటున్నారు అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా కూడిన పాటల కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాతి పాట అమ్మ కోసం సినిమా నుండి మా కోసం పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు, జగిత్యాల జిల్లా వెల్లులాల్ లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్ భూలక్ష్మి, పారిపల్లి శ్రీశాంక్, అద్వైత్ దాసర్ రాజేశ్వర్, లలిత అక్షర, శివాజీ, చంద్రకళ, సహస్ర, నర్సయ్య, పద్మ, శ్రీహర్షిణి, నరేందర్, శ్యామల, భారతి, ఆనంద్, సరోజిని, శ్రీనిక, కిషోర్, హరిప్రియ వీరంతా కోరుతున్నారు అమ్మ కోసం సినిమా నుండి. వీరి కోసం ఈ పాటను ప్రసారం చేస్తున్నాము.

శ్రోతలు వింటున్నారు అభిరుచి శ్రోతలు తరాల ద్వారా కూడిన పాటల కార్యక్రమం వింటున్న శ్రోతలకు గమనిక. రేపు ఉదయం 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటిక్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. శ్రోతలకు మరో గమనిక, రేపు ఉదయం 8:00 బృందావన్ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. శ్రోతలకు మరో గమనిక, రేపు ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో బీపీ, షుగర్, థైరాయిడ్, హార్మోనల్ సమస్యల గురించి ప్రముఖ ఎండోక్రైనలాజిస్ట్ డాక్టర్ వినయ్ ధన్పాల్ గారు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. శ్రోతలు వింటున్నారు అభిరుచి కార్యక్రమంలో తర్వాతి పాట అమ్మ దొంగ సినిమా నుండి మా కోసం పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు, కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మాన్విత్ వీరి కోసం ఈ పాట.

శ్రోతలు వింటున్నారు అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటల కార్యక్రమం. అభిరుచి కార్యక్రమం వింటున్న శ్రోతలకు గమనిక, ఈ నెల 7వ తేదీ మంగళవారం సాయంత్రం 6:30 తేజ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో వివిధ రకాల మానసిక సమస్యలకు ప్రముఖ మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ రవితేజ గారు తగిన సలహాలు ఇస్తారు. గమనిక విన్నారు. శ్రోతలకు మరో గమనిక, ఈ నెల 7వ తేదీ మంగళవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో రెటీనా, మూతిబిందు, గ్లకోమా వంటి కంటి సమస్యలకు నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలు ఇస్తారు. గమనిక విన్నారు.

శ్రోతలు ఇంతవరకు శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటల కార్యక్రమం అభిరుచి విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 5:30 కావస్తుంది. ఇప్పుడు వింటారు జానపద సంగీత కార్యక్రమంలో కొన్ని జానపద గీతాలు.

0: శ్రోతలు వింటున్నారు జానపద గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలికినా
3: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: తాతయ్య ఇది ఏం మొక్క?
7: టాంజరీన్. చాలా తీగా ఉంటుంది, పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
6: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
7: ఎందుకు?
6: ఇది SMS స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
7: ఓ థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
6: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
8: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLO అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
9: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.

0: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
1: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
0: మరిన్ని వివరాలకు మీ సమీప NDCC బ్యాంక్ శాఖను సంప్రదించండి.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: ముఖాన మొటిమల
4: సై బాల్,
3: గజ్జా బొబ్బలా
4: సై బాల్,
3: నడుగుల తామరా
4: సై బాల్,
3: బురద పుల్లా
4: సై బాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.

శ్రోతలింతవరకు జానపద సంగీత కార్యక్రమంలో కొన్ని జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 5:45 దాటి 10 సెకండ్లు. ఇప్పుడు వింటారు సినీ గీతాల కార్యక్రమం, సినీ రంజనీ కార్యక్రమంలో ముందుగా ఆనంద్ సినిమా నుండి శ్రేయా ఘోషల్ పాడిన పాట

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు వింటున్నారు సినీ గీతాల కార్యక్రమం సినీ రంజని. కార్యక్రమంలో ఇప్పుడు వినండి క్లాస్మేట్స్ సినిమా నుండి మల్లికార్జున్ అంజనా సౌమ్య పాడిన పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు వింటున్నారు సినీ రంజని సినీ గీతాల కార్యక్రమంలో చివరిగా వినండి తీన్మా సినిమా నుండి శ్రీరామచంద్ర పాడిన పాట

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. హైదరాబాద్ మెట్రో రైల్ రెండవ ఫేజ్ విస్తరణకు అనుమతులు మంజూరు చేయడంతో పాటు తొలి ఫేజ్ను రాష్ట ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, కిషన్ రెడ్డికి లేఖలు రాశారు. నేటి ఆధునిక జీవన శైలికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ వ్యాయామాన్ని తమ రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. హైదరాబాద్లోని ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. రాబోయే 3 రోజుల పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 1 మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. హైదరాబాద్ మెట్రో రైల్ 2వ ఫేజ్ విస్తరణకు అనుమతులు మంజూరు చేయడంతో పాటు మెట్రో తొలి ఫేజ్ను రాష్ట ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డికి విడివిడిగా లేఖలు పంపించారు. గత నెల 23-24 తేదీల్లో కేంద్ర మంత్రులతో జరిగిన ఉన్నతస్థాయి సమావేశాల్లో తీసుకున్న కీలక నిర్ణయాలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. మెట్రో 1వ ఫేజ్ ఆస్తుల విలువను నిర్ధారించడం, అధిక వడ్డీ రుణాల పునర్వ్యవస్థీకరణ బాధ్యతలతో పాటు 2వ ఫేజ్ విస్తరణకు అవసరమైన దీర్ఘకాలిక ఆర్థిక వనరుల సమీకరణపై సమగ్ర అధ్యయనం నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ అయిన SBI క్యాప్స్ను నియమించాలని ఉమ్మడిగా అంగీకరించిన విషయాన్ని

0: సవించారు. కానీ ఇప్పటివరకు టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ ను ఖరారు చేయకపోవడం, ఎస్బీఐ క్యాప్స్ కు అధికారికంగా బాధ్యతలు అప్పగించడంలో జాప్యం వల్ల మెట్రో 1వ ఫేజ్ నిర్వహణలో రోజువారీ ఇబ్బందులు, అనిశ్చితి ఎదురవుతున్నాయన్నారు. అలాగే 2వ ఫేజ్ డిపిఆర్ల ఆమోదం, నిధుల సమీకరణ ప్రక్రియలు ఆలస్యమవుతున్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ విషయంలో ఇద్దరు కేంద్ర మంత్రులు వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని ఎస్బీఐ క్యాప్స్ నియామక ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని కోరారు. మారుతున్న నేటి ఆధునిక జీవన శైలికి అనుగుణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ఫిట్ ఇండియా నినాదం స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ వ్యాయామాన్ని తమ రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. ఈరోజు సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని మల్లేపల్లి డివిజన్ శ్రీరాంబాగ్ బస్తీలో కేంద్ర మంత్రి పర్యటించారు. అక్కడి రామ్లీలా గ్రౌండ్స్ లో స్థానిక ప్రజల కోసం నూతనంగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను ప్రారంభించారు. హైదరాబాద్లోని ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని రాష్ట రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈరోజు హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్లో రాష్ట మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్తో కలిసి చాంద్రాయణగుట్ట, నాంపల్లి నియోజకవర్గాలతో పాటు నాచారం కాలనీకి చెందిన 361 మంది లబ్దిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, హైదరాబాద్ మహానగరంలో పేదల ఉపాధికి ఇబ్బంది కలగకుండా వారు నివసించే ప్రాంతాల సమీపంలోనే విలువైన ప్రభుత్వ భూములను సేకరించి 100,000 ఇళ్లను నిర్మించేందుకు ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోందని వెల్లడించారు. రానున్న గోదావరి పుష్కరాల దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రహదారులు, పుష్కర ఘాట్లు, వసతి సదుపాయాల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ఈరోజు జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం కోటిలింగాల్లోని కోటిలింగేశ్వర స్వామిని మంత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో చేపట్టవలసిన అభివృద్ది పనులను పరిశీలించారు.
1: ఇవైతే 10 కోట్ల రూపాయల దేవాలయం పునర్నిర్మాణం, 8 కోట్ల రూపాయలు గోదావరి ఉన్నటువంటి ఒడ్న పుష్కరిని ఘాట్స్, 16 కోట్ల రూపాయలు. అంటే ఇంత పెద్ద ఎత్తున ఈ కోటిలింగ కోటేశ్వర స్వామికి గౌరవ ముఖ్యమంత్రి గారు గోదావరి పుష్కరాల సంవత్సరాల క్రితమే 117 కోట్ల రూపాయలు నిధులిచ్చినందుకు ప్రత్యేకంగా ధర్మపురి మంత్రి గారిని మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కన్నెపల్లి పంప్ హౌస్ ను రాష్ట ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు తారక రామారావు విమర్శించారు. ఈ పంప్ హౌస్ నుంచి సుమారు 100,000 క్యూసెక్కుల నీరు వృధాగా కిందికి పోతోందన్నారు. బీఆర్ఎస్ నాయకుల బృందంతో కలిసి ఈరోజు పంప్ హౌస్ ను ఆయన సందర్శించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పంపులను ఆన్ చేయకపోతే 60,000 మంది రైతులతో కలిసి కన్నెపల్లి పంప్ హౌస్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. మారుమూల ప్రాంతాల అభివృద్దికి రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, డ్రైనేజీ వ్యవస్థలను మెరుగుపరుస్తామని రాష్ట కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ప్రస్తుత ప్రజాప్రభుత్వం సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని రాష్ట పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని ఫారూక్ నగర్ మండలం అన్నారం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్తో కలిసి ప్రారంభించారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని రాష్ట పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలో 9వ వార్డులో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. వరి సాగులో అధిక దిగుబడుల కోసం ఆరోగ్యకరమైన నారుమడి తయారీకి రైతులు ప్రత్యేక శ్రద్ద వహించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు రైతులకు సూచించారు. విత్తనాలను ముందుగా 24 గంటలు నీటిలో నానబెట్టి, అనంతరం 36 గంటలు మూటకట్టి, మొలక వచ్చిన తర్వాత సెంటుకు 5 కిలోల చొప్పున నారుమడిలో సమానంగా చల్లాలని పేర్కొన్నారు. రైతులకు ఎరువుల సరఫరాను పారదర్శకంగా సమర్థ

0: సమర్థవంతంగా నిర్వహించేందుకు యూరియా బుకింగ్ యాప్లో రాష్ట ప్రభుత్వం పలు మార్పులు చేసినట్టు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ ఒక ప్రకటనలో తెలిపారు. 2 ఎకరాల వరకు ఒకేసారి 2 నుంచి 5 ఎకరాల వరకు 2 విడతల్లో, 5 ఎకరాలకు పైగా సాగు చేసే రైతులు 40-30-30% నిష్పత్తిలో 3 విడతల్లో యూరియాను బుక్ చేసుకోవాలని తెలిపారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూల్ మండలం తుడుకుర్తి గ్రామంలో 140 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం జరుగుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. రాగల 3 రోజుల పాటు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెదపల్లి, భూపాల్పల్లి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు, బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. తెలంగాణలో పోలీస్, అగ్నిమాపక, జైళ్లు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 7437 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసినట్టు భర్తీకి రాష్ట స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. వీటికి సంబంధించిన లోకల్ క్యాడర్ వివరాలు, విద్యార్హతలు, రోస్టర్ పాయింట్ల ఆధారంగా మరికొన్ని రోజుల్లోనే అధికారిక నియామక నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్టు పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. హైదరాబాద్ మెట్రో రైల్ 2వ ఫేజ్ విస్తరణకు అనుమతులు మంజూరు చేయడంతో పాటు తొలి ఫేజ్ను రాష్ట ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, కిషన్ రెడ్డికి లేఖలు రాశారు. నేటి ఆధునిక జీవన శైలికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ వ్యాయామాన్ని తమ రోజువారీ జీవితంలో భాగంగా చేసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి సమయం 6:20 సంస్కృతంలో వార్తలు.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః లలిత్ మోహనః తివారీ. ఆదౌ ముఖ్య వార్తాః. హోర్ముజ్ జల్డమ్రు మధ్యేత్తినైన మాధ్యమేన ఎల్ఎన్జి ఇత్యస్య జలయాన ప్రేషణస్య పునః ప్రారంభాత్ అనంతరం భారత సర్వకారేణ ప్రాకృతిక వాయు ఆపూర్తవు ఆపత్కాలికాః ప్రతిబంధా నిరస్తీకృతాః. కేంద్రీయ గ్రామీణ వికాస్ మంత్రి శివరాజ్ సింగ్ చౌహానః వికసిత్ భారత రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ అధినియమస్య అంతర్గతం రాజ్యేభ్య 25,000 కోటి రూప్యకాణాం విత్తీయ సహాయతాం ప్రదత్తవాన్. కేంద్ర సర్వకారేణ మీటా సంస్థాయే ఇన్స్టాగ్రామ్ మంచాత్ బాల శోషణ సంబద్ధ విజ్ఞాపనానాం నిష్కాసనస్య ఆదేశ ప్రదత్తః. సహైవ 7 దినేషు స్పష్టీకరణం ప్రస్తోతుం నిర్దేశా అపి ప్రదత్తాః. అద్య ఛత్తీస్గఢస్య సుప్రసిద్ధ పాండవనీ గాయికా తీజనబాయి దివంగత. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి చ తస్యః నిధనే గభీరం శోకం ప్రకటితవంతః. భారతీయ ఋతు విజ్ఞాన విభాగేన అద్య గుజరాతే, కొంకణే, గోవాయాం, మధ్య మహారాష్ట్రే తథా ఒడిశా రాజ్యే చ అతివృష్టేః సంభావనామాలక్ష్య రక్త సంచేతనా ఘోషితా. అపి చ ICC మహిళావర్గస్య 20-ప్రతి-20 విశ్వ చెస్ క్రికెట్ క్రీడా స్పర్ధాయాః అంతిమ స్పర్ధా అద్య సాయంకాలే లండన్ నగరే భవిష్యతి. అస్యాం స్పర్ధాయాం ఇంగ్లాండ్ దళం ఆస్ట్రేలియా దళేన సహ స్పర్ధిష్యతే. अथ वार्ताः विस्तरेण. प्रशासनेन द्रवीय प्राकृतिक वायुः आपूर्तिमालक्ष्य आपत्कालिकाः प्रतिबन्धाः निरस्ताः. अयं निर्णयः पश्चिम एशियायां संघर्षे युद्धविरामानन्तरं होर्मुज जलडमरु मध्यमार्गेण प्राकृतिक वायुः आपूर्तेः पुनः प्रारम्भे सति कृतः. पेट्रोलियम प्राकृतिक वात्यन्धन मन्त्रालयेन अधिसूचनायाम् उक्तं यत् 26,000-तम-वर्षस्य प्राकृतिक वायु आपूर्ति नियमन आदेशः इत्यस्मिन् संशोधनं कृतम्. अस्मिन् संशोधने तानि प्रमुखानि आपत्कालिकानि प्रावधानि निरस्तानि सन्ति येषां माध्यमेन प्रशासनं देशे उत्पादितस्य प्राकृतिकवायुः तथा आयातितस्य द्रवीयप्राकृतिकवायोः आवण्टने प्राधान्यं दातुम् अनुमतिः आसीत्. होर्मुज् जलडमरु अयोध्यात् द्रवीय प्राकृतिक वायुः आपूर्तौ व्यवधानस्य अनन्तरम् आवश्यक वस्तु अधिनियमस्य अन्तर्गतम् अस्य वर्षस्य मार्च मासे आपत्कालिकाः आदेशाः प्रवर्तिताः आसीत्। केन्द्रीय ग्रामीण विकास मंत्री शिवराज सिंह चौहान जुलाई मासस्य प्रथम दिनांकात् विकसित भारत रोजगार एवं आजीविका मिशन ग्रामीण अर्थात बीबीजी रामजी अधिनियम सफलतया प्रभावशील अभवत्। मंत्रिणा अद्य दृश्य श्रव्य माध्यमेन अस्य अभियानस्य अंतर्गतम् राज्येभ्य 25,000 कोटि रुप्यतोधिक धनं च प्रदत्तम्। श्री चौहानेन सर्वेषां राज्यानां केन्द्र शासित प्रदेशानां च ग्रामीण विकास मंत्रिभिः साकं वीबीजी रामजी अधिनियमस्य क्रियान्वयस्य प्रगतेः समीक्षा अपि कृता। तेन प्रोक्तं यत् अद्य विमुक्तायाः प्रथमांश धनराशेः मुख्यमुद्देश्यं राज्यानां पार्श्वे पर्याप्त निधेः सुनिश्चयनम् अस्ति, येन श्रमिकाणां वृत्तिः 15 दिनानाम् अभ्यंतरे एव प्रदातुं शक्येत।
3: मनरेगा को पूरे देश में लागू करने में 3 साल लगे थे, लेकिन मुझे आप सब पर गर्व है, 1 साल 2 साल नहीं, पहले दिन ही विकसित भारत जी राम जी योजना एक साथ पूरे देश में लागू हो गई। 100 दिन नहीं, अब 125 दिन रोजगार, 5 साल में 7.5 लाख करोड़ से ज्यादा की राशि 2,86,000 पंचायतों में ठीक से लग गई, तो गांव संपूर्ण विकसित हो जाएंगे, समृद्ध और विकसित गांव का निर्माण हो जाएगा।
2: इंस्टाग्राम इति सामाजिक संवाद मंचे सशुल्केषु विज्ञापनेषु प्रचलतः बाल यौन शोषण सामग्र्याः गंभीरं वृत्तान्तं मत्वा भारत सर्वकारेण मेटा इत्यस्याः संस्थायाः कृते एका तीक्ष्णा दृढा च सूचना प्रसारिता। आधिकारिक स्रोतोभिः ज्ञापितं यत् सर्वकारेण इंस्टाग्राम प्रशासनं तादृशां सर्वेषाम् अपमानास्पद सामग्रीणां विज्ञापन प्रसारणं प्रवेश सुविधां च सद्यः प्रतिरोद्धुं समादिष्टम्। केन्द्रीय इलेक्ट्रॉनिक्स एवं सूचना प्रौद्योगिकी मंत्रालयेन अस्य विषयस्य गभीरतां वीक्ष्य मेटा संस्थायाः 7 दिनानाम् अभ्यंतरे विस्तृत स्पष्टीकरणं याचितम्। सर्वकारः सम्प्रति अस्यापि पुनरीक्षणं करोति यत् अयं मञ्चः भारतस्य मध्यस्थ सुरक्षा मार्गदर्शिकानां निष्ठापूर्वकं पालनं करोति न वा। उल्लेखनीयं वर्तते यत् भारते डिजिटल नियमस्य अन्तर्गतम् आपत्तिजनकसामग्र्याः बालयौनशोषणसामग्र्याः वितरणं प्रसारणं च कश्चन दण्डनीयापराधो वर्तते। संस्कृतवार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते। सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज़ ऑन एआईआर चलदूरभाषीयतन्त्रांशे अपि उपलब्धो भविष्यति। छत्तीसगढ़ राज्य से प्रख्याता पांडवनी गायिका पद्म विभूषण पुरस्कारेण अलंकृता च डॉक्टर तीजनबाई अद्य इहलोकं परित्यज्य दिवंगता। सा दीर्घकालात् रुग्णा आसीत्। रायपुर नगरस्य एम्स चिकित्सालये तस्याः उपचारः प्रचलन् आसीत्। अद्य सायंदुर्ग जनपदस्य गनियारी इत्यत्र तस्याः पैतृके ग्रामे पूर्ण राज्य सम्मानेन साकं तस्याः अन्त्येष्टि संस्कारः विधास्यते। स्वकीयेन प्रखरेण स्वरेण मञ्चस्य सम्मोहक उपस्थित्या तथा च कथावाचनस्य अनन्यशैल्या डॉक्टर तीजनबाई पांडवानी कलायै न केवलं भारते अपि तु वैश्विकपटले नूतनम् अभिज्ञानं प्रदत्तवती। मञ्चे महाभारतस्य कथाः जीवन्तं कर्तुं तस्याः असाधारणक्षमतया सा भारतीयलोकसंस्कृतेः सर्वोत्कृष्टा लब्धप्रतिष्ठा च साधिका सञ्जाता। भारतीयलोककलायां तस्याः अप्रतिम अवदानस्य कृते सा पद्मश्री पद्मभूषण तथा च पद्मविभूषण इत्यादिभिः देशस्य सर्वोच्चनागरिकसम्मानैः विभूषिता आसीत्। राष्ट्रपति द्रौपदी मुर्मू उपराष्ट्रपति सीपी राधाकृष्णन प्रधानमंत्री नरेन्द्र मोदी च तस्याः दुःखदनिधने गभीरं शोकं प्रकटितवन्तः। भारतीय ऋतु विज्ञान विभागेन अद्य गुजरात कच्छ कोंकण गोवा मध्य महाराष्ट्र ओडिशा चेति देशु राज्येषु अतिवृष्टेः रक्तवर्णीया संचेतना प्रसारिता। विभागेन विज्ञापितं यत् आगामिषु चतुर्षु दिवसेषु मध्यभागे उत्तर अरब सागरस्य कतिपयेषु भागेषु गुजरात प्रान्ते तथा च हरियाणा पंजाब राजस्थान प्रांतानां शिष्टेषु क्षेत्रेषु प्राविट स्थितिः सर्वथा अनुकूला वर्तते। अद्य ऋतु विज्ञान विभागेन छत्तीसगढ़ मध्यप्रदेश राजस्थान कर्नाटक उत्तराखंड चेत्येतेषु राज्येषु अतिवृष्टेः पूर्वानुमानं कृतम्। अनेन साकमेव आगामिषु द्वित्रेषु दिनेषु दिल्ली उत्तरप्रदेश पंजाब च चंडीगढ़ क्षेत्रेषु विकीर्णरूपेण वृष्टेः संभावना प्रकटिता। विभागेन अद्य हिमाचल प्रदेश झारखंड केरल माहे मराठवाड़ा देशस्य उत्तर पूर्वी भागेषु सहैव उत्तर आंतरिक कर्नाटक तेलंगाना क्षेत्रं यावत् अतिवृष्टेः अनुमानं विहितम्। राष्ट्रीय राजधान्यां देहल्याम् अद्य सामान्यतः मेघाच्छादनेन सह वृष्टिः भविष्यति इति ऋतुविज्ञान विभागेन पूर्वानुमानितम्। संसदः प्राइवेट सत्रम् अस्य मासस्य विंशतिः दिनांकतः आरप्स्यते यत च अगस्त मासस्य त्रयोदश दिनांकं यावत् प्रचलति। केन्द्रीय संसदीय कार्यमंत्री किरेन रिजिजू ज्ञापितवान् यत् राष्ट्रपतिः द्रौपदी मुर्मुः संसदः प्राइवेट सत्रस्य आह्वानार्थं सर्वकारस्य प्रस्तावं सहर्षं स्वीकृतवती। श्वः आरभमाण प्रधानमन्त्रिणः नरेन्द्रमोदिना इण्डोनेशिया देशस्य आधिकारिकी यात्रा उभयो देशयोः पारस्परिक सम्बन्धाय नूतन उत्साहं प्रदास्यति। सहैव सहयोगस्य नवीन क्षेत्राणि अपि उद्घाटयिष्यति। अद्य जकार्ता नगरे आकाशवाण्या साकं विशेष वार्तालापे इण्डोनेशिया देशे नियुक्तः भारतीय राजदूतः संदीप चक्रवर्ती प्रावोचत् यत् जुलाई मासस्य षट् दिनांकतः जुलाई मासस्य अष्ट दिनांकं यावत् प्रचलन्त्यां प्रधानमन्त्रिणः अस्यां यात्रायां भारत इण्डोनेशिया देशयोः मध्ये सहयोगस्य अनेकानि नूतनानि द्वाराणि उद्घाटितानि भविष्यन्ति तथा च एतयोः द्वयोः विशालराष्ट्रयोः मध्ये प्रगाढ़ संबंधाः आर्थिक सहभागिता च स्पष्टरूपेण द्रक्ष्यन्ते। तेन अग्रे प्रतिपादितं यत् भारत इण्डोनेशिया देशयोः मध्ये किमपि वैमत्यम् अथवा विचार भिन्नता नास्ति, अतः सम्प्रति उभे अपि राष्ट्रे विकसित भारत तथा च स्वर्ण इण्डोनेशिया इत्येतयोः दूरगामी लक्ष्याणां प्राप्ते सुदृढं रणनीतिक सहयोगं कर्तुं तत्परे वर्तेते। आईसीसी महिलावर्गस्य विंशतिः प्रतिविंशतिः क्रिकेट विश्वचषक स्पर्धायाः अन्तिमे द्वन्द्वे अद्य सायंकाले लॉर्ड्स क्रीडांगणे इंग्लैंडदलम् ऑस्ट्रेलियादलेन सह स्पर्धिष्यते। उभौ दले सम्पूर्णस्पर्धायाम् अपराजिते स्तः। ध्येयास्पदं वर्तते यत् प्रागुपान्त्यस्पर्धायाम् ऑस्ट्रेलियादलेन वेस्टइंडीजदलं पराजित्य अपि च इंग्लैंडदलेन दक्षिण अफ्रीकादलं पराजित्य अन्तिमस्पर्धायां प्रवेशो अधिगतः। आदौ मुख्यवार्ताः पुनरेकवारं। होर्मुज जल डमरू मध्ये इत्यनेन माध्यमेन एलएनजी जलयान प्रेषणस्य पुनः प्रारम्भात् अनन्तरं भारतसर्वकारेण प्राकृतिक वायु आपूर्तौ आपत्कालिकः प्रतिबन्धः निरस्तीकृतः इति वार्ताः।
4: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:30 దాటి 28 సెకండ్లు. ఇప్పుడు వింటారు సమాచార దర్శినిలో సమాచారం. సివిల్స్ ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం. హైదరాబాద్ ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్ హైదరాబాద్లో నిర్వహించే సివిల్స్ ప్రిలిమినరీ మెయిన్స్ పరీక్షల ఉచిత శిక్షణకు ఎస్సీ ఎస్టీ మరియు బీసీ అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు డిప్యూటీ డైరెక్టర్ ఎస్ఎస్డిడి శ్రీమతి జి రజిత మరియు ఎస్సీ స్టడీ సర్కిల్ హానరీ డైరెక్టర్ డాక్టర్ దేవిదాస్ సక్పాల్ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రాత పరీక్షల ద్వారా ఎంపిక చేస్తామని తెలిపారు. డిగ్రీ ఉత్తీర్ణులైన వార్షిక ఆదాయం 3 లక్షలకు మించరాదని, ఆన్లైన్ దరఖాస్తులను చివరి తేదీ 12 జూలై 2026 వరకు TSSTUDY CIRCLE.COV.in వెబ్సైట్లో స్వీకరిస్తున్నట్టు తెలిపారు. ప్రవేశ పరీక్ష 19 జూలై 2026 నిజామాబాద్లో నిర్వహిస్తామని తెలిపారు. మరిన్ని వివరాలకు 0402354-6552 మరో నంబర్ 9912-22-7425 సంప్రదించాలని పేర్కొన్నారు. సమాచారం విన్నారు. ఇప్పుడు వింటారు ప్రబోధ గీతం. వినే ముందుగా
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

శ్రోతలు ప్రభుది గీతం విన్నారు. ఇప్పుడు సమయం 6:35. ఇప్పుడు వింటారు సినీ సరాగాలు సినీ రంజని కార్యక్రమంలో. ముందుగా మిర్చి సినిమా నుండి ఈ పాట విందాం.

శ్రోతలు వింటున్నారు సినీ సరాగాలు సినీ రంజని కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఢీ సినిమా నుండి ఈ పాట.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6:50 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సహకారంతో రైతు సోదరులకు వ్యవసాయ సూచనలు. ఈనాటి కార్యక్రమంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే పోషకాలు, ఆరోగ్యానికి పండ్ల కూరగాయల రసాల గురించి వివరాలు వింటారు.
1: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు మనలో రోగ నిరోధక శక్తిని ఏ విధంగా పెంచుకోవాలి, ఎటువంటి పోషకాలు ఉన్న పదార్థాలను మనం తిని మన ఆరోగ్యాన్ని పెంచుకోవాలన్న వివరాలు మనకు అందజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది నూటికి నూరు పాలు నిజం. మన ఆరోగ్యం సక్రమంగా ఉండాలంటే పోషక విలువతో కూడిన ఆహారం తీసుకోవడం ఎంతో అవసరం. మరీ ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని పెంపొందించే ఆహారాన్ని తీసుకోవడం ఎంతో అవసరం. అసలు రోగ నిరోధక శక్తి అంటే ఒక రోగకారక సూక్ష్మ జీవులకు విరుద్ధంగా పోరాడగలిగే ప్రతిఘటన సామర్థ్యం. జీవిలోని రోగ నిరోధక శక్తికి ఆ జీవికి వ్యాధులు కలగకుండా రక్షణగా నిలబడుతుంది. శరీరంలో ఉండే ప్రతి జీవులు అంటే యాంటీబాడీస్, రోగకారక సూక్ష్మజీవులకు బ్యాక్టీరియా, వైరస్ మొదలగు వ్యాధికారక జీవులు లేదా తెల్ల రక్త కణాల సున్నితత్వం విరుద్ధంగా జరిపే ప్రతిచర్య కారణంగానే రోగ నిరోధక శక్తి సాధ్యపడుతుంది. రోగ నిరోధక శక్తి అనేక రకాలుగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి జీవి పుట్టినప్పటి నుండి ఉండొచ్చు. జన్మత సిద్ధించే రోగ నిరోధక శక్తి లేదా రోగకారక జీవులకు బహిర్గతమైన తర్వాత దశలో పొందినదైనా కావచ్చు. ప్రతి జీవుల ప్రత్యక్ష పాలన పొందిన రోగ నిరోధక శక్తి వల్ల సిద్ధించింది కావచ్చు. ఇది సహజమైనది కావచ్చు. బహిర్గతము కావడం వల్ల సిద్ధించింది లేదా సింథటిక్ అంటే వ్యాధి టీకాలు వేయడం ద్వారా కూడా ఇటువంటి రోగ నిరోధక శక్తిని పెంచుకోవడము కావచ్చు. అంటువ్యాధి ఒకసారి సోకిందంటే అది వ్యక్తి నుండి ఇంకో వ్యక్తికి సులభంగా వ్యాపిస్తుంది. అంటువ్యాధి వ్యాప్తి అనేది ప్రత్యక్షంగా పరోక్ష సంబంధం ద్వారా సంభవించవచ్చు. వ్యాధిగ్రస్తుడికి సంబంధించిన వస్తువులను తాకడము ద్వారా కూడా అంటువ్యాధి సోకవచ్చు. ఇంకా ఈ అంటువ్యాధులు గాలి ద్వారా, తుంపర్ల ద్వారా, ఇతర మాధ్యమాల ద్వారా కూడా వ్యాపిస్తాయి. కాబట్టి వ్యాధులకు వ్యతిరేకంగా మంచి రోగ నిరోధక శక్తిని కలిగిన ఒక వ్యక్తి తనను తాను కాపాడుకోవడమే కాకుండా సంఘటిత రోగ నిరోధక శక్తి భావన ప్రకారం మొత్తం సమాజాన్ని కూడా కాపాడిన వారవుతారు. వ్యాధులకు టీకాలు వేయడం, వ్యాధికారక జీవులతో ప్రత్యక్షంగా ఎదుర్కోవటమే కాకుండా ఆహారం పట్ల జాగ్రత్త వహించడం, రోగ నిరోధక శక్తి పెంచే ఆహారాన్ని, పోషకాలను రోజువారీ ఆహారంలో చేర్చడం ద్వారా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు. రోగ నిరోధక శక్తిని పెంపొందించే పోషకాల గురించి ఈ విధంగా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ప్రధానమైనటువంటివి ప్రోటీన్లు అంటే మాంసకృత్తులు.

0: ఈ మాంసకృత్తులు రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. మరీ ముఖ్యంగా వ్యాధులను నివారించి ఆరోగ్యమును తిరిగి పొందడంలో ఎంతో దోహదం చేస్తాయి. కనుక ప్రతిరోజు ఆహారంలో ప్రోటీన్లను చేర్చడం ఎంతో అవసరము. ప్రోటీన్లు ఎక్కువగా గల ఆహార పదార్థాలు అంటే పప్పు దినుసులు, పాలు, గుడ్లు, సోయా ఉత్పత్తులు మొదలగునవి. ఇక విటమిన్ ఏ జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, చర్మ ఆహార నాళిక వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో దోహదపడుతుంది. విటమిన్ ఏ ఎక్కువ గల ఆహార పదార్థాలు ఆకుకూరలు, క్యారెట్టు, పాలు, బొప్పాయి, టమోటా, ముడి పదార్థాలు మొదలగునవి. ఇక విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో ఇవి ముఖ్య కారకాలు. ఇవి మరీ ముఖ్యంగా ప్రతిజీవులంటే యాంటీబాడీస్ తయారీకి దోహదం చేస్తాయి. విటమిన్ సి ఎక్కువగా గల ఆహార పదార్థాలు పుల్లటి పండ్లు అనగా నిమ్మ, నారింజ, బత్తాయి, ఆకుకూరలు, టమోటా మొదలగునవి. ఇక విటమిన్ ఇ, ఇది ప్రత్యక్ష కారిణి అంటే యాంటీఆక్సిడెంట్, రోగ నిరోధక శక్తికి దోహదం చేస్తుంది. విటమిన్ ఇ ఎక్కువగా లభ్యమయ్యే ఆహార పదార్థాలు ప్రొద్దుతిరుగుడు నూనె, గింజలు, ఉష్మ నూనె మొదలగునవి. ఇక జింకు ధాతువు రోగ నిరోధక శక్తి సక్రమంగా పనిచేయడంలో గాయాల నివారణకు దోహదం చేస్తుంది. జింకు ఎక్కువగా గల ఆహార పదార్థాలు ముడి ధాన్యం, బీన్స్, పాలు, మాంసము, సముద్ర ఆహారము అంటే చేపలు, రొయ్యలు. ఇక ఇతర పోషకాలు అంటే విటమిన్ B6, విటమిన్ B12, కాపర్, ఫోలేట్, సెలీనియం, ఇనుము మొదలగు స్థూల సూక్ష్మ పోషకాలు కూడా రోగ నిరోధక శక్తికి దోహదం చేస్తాయి. కనుక మనం ప్రతిరోజు సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా పోషకాలు సమపాలలో లభించి రోగ నిరోధక శక్తిని పెంపొందించుకొని మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు, మన ఆరోగ్యానికి పండ్లు, కూరగాయ రసాలు చాలా చక్కగా ఉపయోగపడతాయని వివరాలు అందిస్తున్నారు. ఈ విధంగా ఆరోగ్యానికి పండ్లు, కూరగాయల రసాలు మానవ శరీరానికి కావలసినన్ని రకాల ఖనిజ లవణాలు, విటమిన్లు అందుబాటులో ఉంచుతాయి. ఉపవాస సమయంలో శరీరంలో పిండి పదార్థాలు అధికమై కొన్ని ఆమ్లాలు ఉత్పత్తి అవుతాయి. అందులో యూరిక ఆమ్లాన్ని ప్రత్యేకంగా చెప్పవచ్చు. ఆమ్లత్వాన్ని శరీరం నుండి తొలగించడానికి కొన్ని రకాల పండ్లు, కూరగాయల రసాలు అద్భుతంగా పనిచేస్తాయి అని మన పరిశోధకులు తెలియజేస్తున్నారు. కొన్ని రకాల తాజా పండ్లు, కూరగాయల రసాలు అన్ని రకాల మానసిక రుగ్మతలను, ఇతర వ్యాధుల నివారణ కూడా అద్భుతంగా పనిచేస్తాయి. వివిధ పండ్ల రసాలలో లభ్యమయ్యే ఆమ్లాలు, వేసవిలో అందుబాటులో ఉండే నిమ్మ, అనాస, టమోటా వంటి పండ్ల రసాలలో సిట్రిక్ ఆమ్లం అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా ఆర్గానిక్ ఆమ్లాలు కొన్ని రకాల పండ్లలో అందుబాటులో ఉంటాయి. పండ్లు సాధారణంగా 4 రకాలుగా లభ్యమవుతాయి. కూరగాయల పండ్లు టమోటా, దోస. ఆమ్లత్వం కలిగిన పండ్లు నిమ్మ, నారింజ, అనాస, స్ట్రాబెర్రీ. కొద్దిగా ఆమ్లత్వం కలిగినవి యాపిల్, పీచ్, బెర్రీ. తీయటి పండ్లు బొప్పాయి, జామ, తీపి ద్రాక్ష. ఆస్కార్బిక్ ఆమ్లం బత్తాయి పండు రసంలో 32 నుండి 21 మిల్లీగ్రాముల వరకు అందుబాటులో ఉండగా యాపిల్ పండు రసంలో సుమారు 4 మిల్లీగ్రాములు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇక ప్రత్యేక సూచనలు ఏంటంటే తాజా పండ్లను మాత్రమే రసము తీయడానికి ఉపయోగించాలి. పండ్లు ఎక్కువ కాలం నిల్వ ఉండటం వలన కొన్ని రకాల పోషకాలు, ముఖ్యంగా విటమిన్ల నష్టము ఎక్కువగా ఉంటుంది. పండ్ల రసాలను చిక్కగా తీసుకొనరాదు. తగినంత నీరు కలిపి పల్చగా చేసి సేవించడం ఆరోగ్యరీత్యా మంచిది. పండిన మామిడి పండ్ల నుంచి కాక పచ్చి మామిడి కాయల నుండి కూడా రసాన్ని తయారు చేయవచ్చు. బయటకు తీసి రసాన్ని పిండి కొద్దిగా బెల్లము, తగినంత ఉప్పు, యాలకల పొడి, నీరు కలిపి సేవించవచ్చు. దీనిని ఉత్తర భారతదేశంలో పన్న అంటారు. వేసవికాలంలో ఇది చక్కని ఆరోగ్యవంతమైన పానీయము. ఇది శరీరానికి చర్వను ఇస్తుంది. ఇక పండ్ల రసాలు కొన్ని అపోహలు ఉన్నాయి ప్రజల్లో. వాటి గురించి ఈ వివరాలు అందిస్తున్నారు మన శాస్త్రవేత్తలు. దగ్గు జలుబుతో బాధపడేవారు నిమ్మరసం త్రాగకూడదంటారు. తరచూ జలుబు రావడానికి కారణం రోగ నిరోధక శక్తి తగ్గడమని చాలామందికి తెలియదు. కాబట్టి రోగ నిరోధక శక్తిని పెంచే నిమ్మకాయల వలన జలుబు తగ్గుతుందని తప్ప పెరగదు. జలుబుతో బాధపడేవారు గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం కలిపి సేవించాలి. భోజనం తిన్న 30 నిమిషాల తర్వాత ఖర్జూరం తినడం ఆరోగ్యరీత్యా మంచిది. పరగడుపున పుచ్చకాయ తినరాదు. పుచ్చకాయ తిన్న వెంటనే నీరు త్రాగరాదు. భోజనం తర్వాత మాత్రమే పుచ్చకాయ తినాలి. పరగడుపున అనాస పండు అసలు తినరాదు. ఇక సౌందర్య సాధనంగా పండ్ల రసాలను ఏ విధంగా ఉపయోగించుకోవాలి అన్న వివరాలు ఈ విధంగా తెలియచేస్తున్నారు శాస్త్రవేత్తలు. ముల్లంగి రసము శరీరం మీద వచ్చే శోభిమచ్చలకు రాత్రిపూట 10 రోజుల పాటు పైపూతగా లేపనం వేస్తే అద్భుతంగా పనిచేస్తుంది. ఖర్జూర రసాన్ని చర్మంపై పూతగా రాస్తే చర్మ వ్యాధులు నయమవుతాయి. ఇక ఉల్లిపాయ రసములో పసుపు కలిపి పైపూతగా రాస్తే చర్మ వ్యాధులు నయమవుతాయి. గజ్జి తామర వంటి వ్యాధులతో బాధపడేవారు అనాస పండు రసాన్ని ఆయా భాగాలపై పూతగా రాస్తే వెంటనే ఉపశమనం కలుగుతుంది. శిరోజాలకు మెరుపు రావాలంటే ద్రాక్ష రసం మంచిది. ద్రాక్ష రసాలు ఆరోగ్యానికి మంచిది. దీర్ఘకాలంగా మలబద్ధకంతో బాధపడే వారికి లేదా తరచుగా మలబద్ధకానికి గురయ్యే వారికి 1 గ్లాస్ బీట్రూట్ రసం, నిమ్మరసం 1 చెంచా కలిపి తాగితే అద్భుతంగా పనిచేస్తుంది. పోషక విలువలు కూడా పెరుగుతాయి. క్యారెట్, బీట్రూట్, దోసకాయల రసం సమపాలనలో కలిపి ఉదయం పూట పరగడుపున త్రాగితే మూత్రపిండాలు శుభ్రపడి ఆరోగ్యంగా ఉంటాయి. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నిపుణులు శాస్త్రవేత్తలు మన ఆరోగ్యానికి పండ్లు కూరగాయల రసాలు ఎంతో దోహదం చేస్తాయని తెలియజేస్తున్నారు. కాన ముఖ్యంగా ఈ వేసవి కాలంలో ప్రతి పౌరుడు ఈ యొక్క పండ్లు కూరగాయల రసాలు తయారు చేసుకొని రోజు ఒకసారి సేవించడం వల్ల చక్కటి ఆరోగ్యం, చక్కటి రోగ నిరోధక శక్తిని పెంచుకొని సంపూర్ణమైన ఆరోగ్యంతో సంపూర్ణంగా దేశాభివృద్ధిలో పాలు పంచుకుంటారని ఆశిద్దాం.
1: ఈనాటి వ్యవసాయ సూచనలు కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఇప్పుడు వింటారు ప్రసార వివరాలు. 103.2 MHz మెమరీ న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్పై ఈ పూట రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ఈ ప్రసారంలో 7:05 తెలుగులో వార్తలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 చిత్రగీతాలు వింటారు. 7:30 లండన్లోని లార్డ్స్ క్రికెట్ మైదానంలో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్ 2026 మ్యాచ్ యొక్క హిందీ మరియు ఆంగ్లం ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది. ఈ ప్రత్యక్ష ప్రసారం రాత్రి 9:15 నుండి ఆట ముగిసే వరకు వినవచ్చు. ఇక న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్లో కార్యక్రమాలు 7:30 ప్రసారమవుతాయి చిత్రగీతాలు. 7:45 సినీ గీతాలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 శ్రోతలు తరాల ద్వారా కూడిన పాటల కార్యక్రమం అభిరుచి ప్రసారమవుతుంది. 8:45 హిందీలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్ లైట్. ఈ మూడు కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమాలు రిలే వింటారు. 10:00 అఖిల భారత రవివాసరీయ సంగీత సభ కార్యక్రమం. 11:00 హిందీలో వార్తలు. 11:05 ఆంగ్లంలో వార్తలు. ఈ మూడు కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు

ఇక రేపటి ప్రభాత ప్రసారాలలో 6 గంటలకు హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి 6:10 ప్రసారమయ్యే భక్తి రంజనీ కార్యక్రమంలో వింటారు శ్రీ శివభక్తి గీతాలు. 6:40 జి ప్రకాష్ గౌడ్ గారి సూక్తులు ప్రసారమవుతాయి. సూక్తి సుధా కార్యక్రమంలో 6:45 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 7:00 ప్రసారమవుతాయి ప్రసార వివరాలు. 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 ప్రభాత లహరి కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:30 అనిల్స్ డయాబెటిస్ కేర్ సెంటర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో షుగర్ వ్యాధి వైద్య నిపుణులు డాక్టర్ టి అనిల్ కుమార్ గారు శ్రోతలకు సలహాలు సూచనలు తెలియజేస్తారు. 8:00 బృందావన్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గైనకాలజిస్ట్ డాక్టర్ బి ఉషా నవీన్ గారు శ్రోతలకు సలహాలు సూచనలు తెలియజేస్తారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ వినయ్ ధన్పాల్ గారు శ్రోతలకు సలహాలు సూచనలు తెలియజేస్తారు. 8:45 సినీ రంజన్లో తెలుగు సినిమా పాటలు వింటారు. 9:00 హృదయ రాగాలు వాట్సాప్ సినీ గీతాలు ప్రసారమవుతాయి. 10:00 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇవి రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఇండోనేషియాలో పర్యటిస్తారు. విబిజీ రామ్జీ చట్టం 2025 కింద రాష్ట్రాలకు 25,000 కోట్ల రూపాయలకు పైగా తొలి విడత నిధులను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో నిరంతర సంప్రదింపులు నిర్వహించడం వల్ల పరిపాలన మరింత బలోపేతమవుతుందని కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ రాత్రి లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్స్లో జరిగే ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఆస్టేలియాతో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఇండోనేషియాలో పర్యటిస్తారు. ఈ పర్యటనతో భారత్ ఇండోనేషియా ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కావడంతో పాటు పరస్పర సహకారానికి కొత్త అవకాశాలు ఏర్పడతాయని ఇండోనేషియాలోని భారత రాయబారి సందీప్ చక్రవర్తి తెలిపారు. జకార్తాలో ఆకాశవాణికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, రేపటి నుంచి ఈ నెల 28వ తేదీ వరకు జరిగే మోదీ ఇండోనేషియా పర్యటన సందర్భంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత విస్తరించడంతో పాటు ఆర్థిక భాగస్వామ్యం మరింత బలోపేతమవుతుందని పేర్కొన్నారు. రెండు దేశాల లక్ష్యాల సాధన కోసం వ్యూహాత్మక సహకారాన్ని మరింత విస్తరించేందుకు కృషి చేస్తున్నాయని చెప్పారు. భారత అవసరాలు ఇండోనేషియా ఆర్థిక విధానాల మధ్య సమన్వయాన్ని పెంపొందించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. భారత్ ఇండోనేషియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం రక్షణ భద్రతతో పాటు ఆర్థిక రంగంలోనూ సహకారాన్ని వేగంగా విస్తరిస్తోందన్నారు. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 30 బిలియన్ అమెరికన్ డాలర్లకు పైగా ఉందని, దానిని మరింత పెంచడంపై దృష్టి సారించినట్టు తెలియజేశారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ విబిజీరామ్జీ చట్టం 2025 ఈ నెల మొదటి తేదీ నుంచి విజయవంతంగా అమలులోకి వచ్చినందుకు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రాలకు 25,000 కోట్ల రూపాయలకు పైగా తొలి విడత నిధులను విడుదల చేశారు. అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ది మంత్రులతో కలిసి పథకం అమలుపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రాల వద్ద తగిన నిధులు అందుబాటులో ఉండి గ్రామీణ కార్మికులకు 15 రోజుల్లోపు వేతనాలు చెల్లించేలా ఈ నిధులను విడుదల చేసినట్టు తెలిపారు. రాబోయే 5 ఏళ్లలో దేశంలోని 286,000 గ్రామ పంచాయతీల్లో 750,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టి వికసిత్ భారత్ లక్ష్యాన్ని వేగవంతం చేయనున్నట్టు ఆయన తెలిపారు. మొదటి వారంలోనే అనేక గ్రామ పంచాయతీల్లో పనులు ప్రారంభమై లక్షలాది మంది గ్రామీణ కార్మికులకు ఉపాధి కల్పించినట్టు ఆయన వెల్లడించారు.
1: మనరేగా కో పూరే దేశ్ మే లాగూ కర్నే మే 3 సాల్ లగే థే లేకిన్ ముజే ఆప్ సబ్ పర్ గర్వ్ హై 1 సాల్ 2 సాల్ నహీ పెహ్లే దిన్ హీ వికసిత్ భారత్ జీ రామ్ జీ యోజనా ఏక్ సాథ్ పూరే దేశ్ మే లాగూ హో గయీ 100 దిన్ నహీ అబ్ 125 దిన్ రోజగార్ 5 సాల్ మే 7.5 లాఖ్ కరోడ్ సే జ్యాదా కీ రాశి 2,86,000 పంచాయతో మే ఠీక్ సే లగ్ గయీ తో గాంవ్ సంపూర్ణ వికసిత్ హో జాయేంగే సమృద్ధ్ ఔర్ వికసిత్ గాంవ్ కా నిర్మాణ్ హో జాయేగా.
0: భారత వైద్య పరిశోధనా మండలి ఐసీఎంఆర్ ప్రతిష్టాత్మక కార్యక్రమం ఐసీఎంఆర్ మైండ్స్ జాతీయ ఆరోగ్య పరిశోధనా ప్రాధాన్యత ప్రాజెక్ట్ జాతీయ ఈ గవర్నెన్స్ అవార్డులు 2026లో స్వర్ణ పురస్కారాన్ని అందుకుంది. ఈ అవార్డును కేంద్ర సిబ్బంది ప్రజా ఫిర్యాదులు పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహల్ మాట్లాడుతూ, సంక్లిష్ట ప్రజారోగ్య సమస్యలకు డేటా ఆధారిత విస్తృత స్థాయిలో అమలు చేయగలిగే సాంకేతిక పరిష్కారాలను అభివృద్ది చేయడంలో ఐసీఎంఆర్ ముందంజలో కొనసాగుతుందని తెలిపారు. భాగస్వామ్య సంస్థలు రాష్ట ఆరోగ్య వ్యవస్థలతో సమన్వయాన్ని మరింత బలోపేతం చేస్తూ దేశ ప్రజలకు అందుబాటు ధరల్లో ప్రామాణీకరించిన నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించడానికి ఐసీఎంఆర్ కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో నిరంతర సంప్రదింపులు నిర్వహించడం వల్ల పరిపాలన మరింత బలోపేతం అవుతుందని, ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించిన సమస్యలను సకాలంలో పరిష్కరించడానికి దోహదపడుతుందని కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈరోజు భారతీయ మజ్దూర్ సంఘ్, దాని అనుబంధ ఉద్యోగుల సంఘాల ప్రతినిధి బృందంతో మంత్రి సమావేశమయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, పరిపాలనా సంస్కరణలకు సంబంధించిన పలు అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఉద్యోగులకు సంబంధించిన సమస్యలను సంస్థాగత చర్చల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో ఉద్యోగుల సంఘాలు పోషిస్తున్న నిర్మాణాత్మక పాత్రను డాక్టర్ జితేంద్ర సింగ్ అభినందించారు. ఈ నెల 20వ తేదీ నుండి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమై ఆగస్టు 13వ తేదీ వరకు కొనసాగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలకు రాష్టపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారని, దీంతో జూలై 20 నుండి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నిర్వహించేందుకు మార్గం సుగమం అయ్యిందని ఆయన అన్నారు. సైక్లింగ్ వల్ల గుండె, శరీరం, మనసు ఆరోగ్యంగా ఉంటాయని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో నిర్వహించిన ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం 80వ సంచికలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, నగరాల్లో కాలుష్యం, ట్రాఫిక్ రద్దీ సమస్యలకు కూడా సైక్లింగ్ ఒక సమర్థవంతమైన పరిష్కారమని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక గురువు శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 9,000 మందికి పైగా ప్రజలు కమ్యూనిటీ రన్, సైకిల్ ర్యాలీలో పాల్గొనడంతో పాటు జుంబా, యోగా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రజలు ప్రతిరోజు కనీసం 1 గంట పాటు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి ఆ సమయాన్ని వ్యాయామం, క్రీడలు వంటి శారీరక కార్యకలాపాలకు కేటాయించాలని మంత్రి పిలుపునిచ్చారు. తద్వారా మెరుగైన ఆరోగ్యం సాధ్యమవుతుందని ఆయన అన్నారు.
2: సైక్లింగ్ హార్ట్ కో ఠీక్ రఖతా హై ఔర్ బాడీ కో భీ ఫిట్ రఖతా హై సోల్ కో భీ ఠీక్ రఖనే కా కామ్ కర్తా హై ఏక్ సైక్లింగ్ సే పొల్యూషన్ కా సొల్యూషన్ హోతా హై అప్నే స్వయం కో ఫిట్ రఖతీ హై సైక్లింగ్ హీ ట్రాఫిక్ కా భీ సమాధాన్ హై క్యో నా హమ్ సైక్లింగ్ కర్కే వికసిత్ భారత్ కే ప్రధాన మంత్రి జీ కే స్వప్న కే సాథ్ చలే యహీ ఆజ్ ఆప్ సబ్సే అపేక్షా హై.
0: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ఈ రోజు జరుగుతుంది. లండన్ లోని ప్రతిష్టాత్మక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్స్ లో ఇంగ్లాండ్ జట్టు ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రపంచ కప్ విజేతను నిర్ణయించే ఈ ఫైనల్ మ్యాచ్ పై క్రీడాభిమానుల్లో ఆసక్తి నెలకొంది. వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంటులో రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లు ఈరోజు ఉత్కంఠంగా కొనసాగుతున్నాయి. పురుషుల సింగిల్స్ లో సెర్బియాకు చెందిన నోవాక్ జోకోవిచ్ రష్యాకు చెందిన రోమన్ సఫియుల్లీన్తో తలపడతారు. అలాగే టాప్

0: ఇటలీ ఆటగాడు జానిక్ సిన్నర్ జపాన్కు చెందిన షింటారో మోచిజుకితో పోటీ పడతారు. ఇతర మ్యాచ్లలో పోలాండ్కు చెందిన హోబర్ట్ హుర్కాచ్ జర్మనీ ఆటగాడు జాన్ లెనార్డ్తో, కెనడాకు చెందిన ఫెలిక్స్ ఆగర్ స్పెయిన్ ఆటగాడు డేవిడోవిచ్తో ప్రీ క్వార్టర్ ఫైనల్లో తలపడతారు. మహిళల సింగిల్స్లో చెక్ రిపబ్లిక్ చెందిన కరోలినా ముచోవా బార్బోరా క్రెజికోవాతోనూ, టాప్ సీడ్ ఆర్యనా సబలెంక జపాన్కు చెందిన నవోమి ఒసాకాతో తలపడతారు. ఫుట్బాల్ ప్రపంచకప్లో ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లు ఉత్కంఠంగా కొనసాగుతున్నాయి. భారత కాలమానం ప్రకారం ఈరోజు అర్ధరాత్రి 1:30 న్యూజెర్సీలో జరిగే మ్యాచ్లో బ్రెజిల్ నార్వేతో తలపడుతుంది. అలాగే మరో ప్రీ క్వార్టర్ ఫైనల్లో రేపు ఉదయం 5:30 మెక్సికోలో జరిగే మ్యాచ్లో ఇంగ్లాండ్ మెక్సికోతో ఆడుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఇండోనేషియాలో పర్యటిస్తారు. విబిజీ రామ్జీ చట్టం 2025 కింద రాష్ట్రాలకు 25,000 కోట్ల రూపాయలకు పైగా తొలి విడత నిధులను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో నిరంతర సంప్రదింపులు నిర్వహించడం వల్ల పరిపాలన మరింత బలోపేతమవుతుందని కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ రాత్రి లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్స్లో జరిగే ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15 దాటి 35 సెకండ్లు. ఇప్పుడు వింటారు చిత్రగీతాలు. కార్యక్రమంలో ముందుగా గోదావరి సినిమా నుండి ఉన్నికృష్ణన్ బృంద పాడిన పాట

0: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
1: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
0: మరిన్ని వివరాలకు మీ సమీప NDCC బ్యాంక్ శాఖను సంప్రదించండి.
2: డాక్టర్ వినోద్ పవార్ దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
3: డాక్టర్ వినోద్ పవార్, లక్ష్మారెడ్డి హాస్పిటల్ ఎదురుగా, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
2: సెల్ 9444004837.
3: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
2: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
3: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
2: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్. డాక్టర్ సీను నాయక్,
4: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
2: సంప్రదించండి.
4: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
2: ఖలీల్వాడి, నిజామాబాద్.
4: సెల్ 7799050505.

0: చిత్రగీతాల కార్యక్రమంలో మీరు విన్న పాట లవ్ స్టోరీ సినిమా నుండి అనురాగ్ కులకర్ణి పాడినది. శ్రోతలు వింటున్నారు చిత్రగీతాలు.
1: ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
2: ఆస్తమా, అలర్జీ, గ్లకోమా, రెటీనా కంటి సమస్యలు,
1: ఎముకలు, కీళ్లు, కిడ్నీ, వెన్నుముక, నరాల సమస్యలకు,
2: క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ కేసులకు
1: ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
2: ద్వారకా నగర్, నిజామాబాద్.
1: సెల్ 9032323258.
3: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
4: ఆ చిహ్నం లేకపోతేనో?
3: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
5: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
6: BIS, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
7: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
0: శ్రోతలు వింటున్నారు చిత్రగీతాలు కార్యక్రమంలో. ఇప్పుడు వినండి సీతారామం సినిమా నుండి అనురాగ్ కులకర్ణి సింధూరి పాడిన పాట.

శ్రోతలు వింటున్నారు చిత్రగీతాలు కార్యక్రమంలో. ఇప్పుడు వినండి అమరన్ సినిమా నుండి రమ్య బేహారా అనురాగ్ కులకర్ణి పాడిన పాట.

చిత్రగీతాల కార్యక్రమంలో మీరు విన్న పాట హాయ్ నాన్న సినిమా నుండి. ఇప్పుడు వినండి వీరూపాక్ష సినిమా నుండి అజినేష్ లోకనాథ్ కార్తిక్ పాడిన పాట.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:45 కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో సినీ గీతాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి గేమ్ చేంజర్ ఈ చిత్రం నుండి పాట. కార్తీక్ శ్రేయా ఘోషల్ గానం, రామ జోగేశాస్త్రి గీతం, ఎస్ఎస్ థమన్ సంగీతం.

0: विचित्र सी मस।
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, నిలయంలో సమయం 8 గంటలు దాటి 30 సెకండ్లు. శ్రోతలు వింటున్నారు 103.2 MHz పై. శ్రోతలు వింటున్నారు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ పై అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా భక్త తుకారాం సినిమా నుండి ఘంటసాల పాడిన పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు, రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేష్, సాయి కుమార్, శ్యామల, వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీంద్ర కుమార్, సాయి ప్రకాష్, విజయ్ కుమార్, నరసింహరావు, వసుంధర, లావణ్య, రింకీ, భానుశ్రీ, బేబీ, భవ్యశ్రీ, రితికా, దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు వీరందరి కోరికపై భక్త తుకారాం సినిమా నుండి వీరు కోరిన పాటను వినిపిస్తున్నాం.

శ్రోతలు వింటున్నారు అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా కోన్న పాటల కార్యక్రమం. తర్వాతి పాట కిల్లర్ సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాటను, చిత్ర బృందం పాడిన పాటను మాకోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు, తిమ్మాపూర్ నుండి లలిత, అనన్య, రాజేశ్వర్, భూలక్ష్మి, భూమేశ్వర్, వేదవతి, వినోద్ వీరంతా కూడా కిల్లర్ సినిమా నుండి పాటను కోరుతున్నారు. వీరందరి కోరికపై వీరు కోరిన పాటను వినిపిస్తున్నాము.

శ్రోతలు వింటున్నారు న్యూస్ ఆన్ ఏఆర్ యాప్పై అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన పాటల కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాతి పాట కుంకుమ తిలకం సినిమా నుండి కేజీ యేసుదాస్ పి సుశీల పాడిన పాట. ఈ పాటను మాకోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జిల్లా ముప్పకాల్ మండలం రెంజర్లా నుండి ఓంకార్, నిర్మల, లలిత, విఘ్నేత్, రవి, వినోద్, రమ్యశ్రీ, అద్వైత్ వీరంతా కోరుతున్నారు. మరి వీరందరి కోరికపై కుంకుమ తిలకం సినిమా నుండి వీరు కోరిన పాటను ప్రసారం చేస్తున్నాము.

శ్రోతలు వింటున్నారు అభిరుచి శ్రోతలు తరాల ద్వారా కొన్న పాటల కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాతి పాటను కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా కోరుట్ల రామ్నగర్ నుండి బింగి గణేష్, రజనీ, జయ, కీర్తన, విష్ణువర్ధన్, హర్షవర్ధన్, సత్యనారాయణ, రమ్య, శ్రీవేణి, భాగ్యవీరాచారి, రాఘవాచారి, సూర్యకళ, సంధ్యారాణి, భూదేవి, నాగమణి వీరంతా కోరుతున్న పాట మాస్ సినిమా నుండి. ఉదిత్ నారాయణ్, సుమంగళి పాడిన పాటను మరి వీరి కోసం ఈ పాటను ప్రసారం చేస్తున్నాం.

శ్రోతలు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాతి పాటను కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ను న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ గుప్త, గోదావరి గుప్త, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, ఋషికేష్, అక్షయ్ వీరంతా కోరుతున్న పాట బంగారు పంజరం సినిమా నుండి కోమలి పాడిన పాటని వీరి కోసం ఈ పాటను ప్రసారం చేస్తున్నాం.

శ్రోతలు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాతి పాట మహామంత్రి తిమ్మరసు సినిమా నుండి మాకోసం పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు ఘంటసాల పి సుశీల పాడిన పాటను కోరుతున్నారు. మరి వీరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయ వీరందరి కోరికపై మహామంత్రి తిమ్మరసు సినిమా నుండి ఈ పాటను వినిపిస్తున్నాం.

శ్రోతలు వింటున్నారు అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన పాటల కార్యక్రమం తర్వాతి పాట అక్కా చెల్లెలు సినిమా నుండి మా కోసం పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు కొరుట్ల మండలం మోహన్రావుపేట గ్రామం నుండి అడ్లగట్ట రమేష్ వర్షిణి ప్రియాంక మహశ్రీ అనుశ్రీ శాంతాబాయి రవి మానస సమృద్ధి గోదావరి పూజిత నవీన్ అద్వైత్ రాఘవాచారి సూర్యకళ భాగ్యవీరాచారి రాహుల్ వీరంతా కోరుతున్నారు అక్కా చెల్లెలు సినిమా నుండి వీరి కోసం ఈ పాటను ప్రసారం చేస్తున్నాము.

శ్రోతలు వింటున్నారు న్యూస్ ఆన్ ఏఆర్ యాప్పై అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటల కార్యక్రమం తర్వాతి పాట బుద్ధిమంతుడు సినిమా నుండి పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14వ నంబరు బస్తీ నుండి భారత్ లాల్ పరదేశి భారతీబాయి జ్యోతిబాయి అంజలిబాయి రాజ్ నందిని రమేష్ లోద్ అజయ్ లోద్ ఆదిత్యాలోద్ కిరణ్ జాన్విక విశ్రుత్ లోద్ లక్ష్మీ ప్రహ్లాద్ శివనారాయణ శకుంతల దీక్షిత స్వరూప భారతి భరత్ వీరంతా బుద్ధిమంతుడి సినిమా నుండి పాటను కోరుతున్నారు. వీరందరి కోరికపై ఈ పాటను ప్రసారం చేస్తున్నాం.

శ్రోతలు వింటున్నారు అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన పాటల కార్యక్రమంలో చివరగా వినబోతున్న పాట అల్లరి ప్రియుడు సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా కొరుట్ల నుండి ఎలిగేటి సుధాకర్ మణిదీప్ మోక్షిత్ మణిచంద్ర మహేష్ రజని రాజేష్ లలిత వీరందరి కోరికపై అల్లరి ప్రియుడు సినిమా నుండి ఈ పాటను వినిపిస్తున్నాం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 11:10 దాటి 20 సెకండ్లు. ఇంతటితో ఈనాటి న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్పై మా కేంద్ర ప్రసార కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 103.2 MHz పై మరి న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్పై మా ప్రభాత ప్రసారంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీ నుండి సెలవు తీసుకుంటూ నమస్కారం. జై హింద్.